ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్జ్పై ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 30వ తేదీ, గురువారం. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 6:00. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. జన్మభూమికి వందనం బృందగానం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ గుడిమెల్ల రంగాచార్యులు గారు.
1: సభ్యత సంస్కృతి గల సమాజంలో ఉన్నత సంస్కారవంతుడైన మానవుడు తన జీవితంలో బాల్యం నుండి పొందే నాలుగు దశలే నాలుగు ఆశ్రమాలు. ఆ దశలు బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. భారతీయులొక్కరే మానవ జీవితాన్ని చక్కగా మలుచుకుని మహనీయమైన ఆశ్రమ భావన చేయగలిగారు. ఈ లోకంలో సముచిత భోగాలు అనుభవించడానికి మన తత్వశాస్త్రం, మన ధర్మం ఎప్పుడూ అడ్డురావు. అయితే అందులో ధార్మికత్వం లోపించకూడదు. అందువల్ల ఈ జీవితంలో ధర్మబద్ధంగా సుఖాన్ని అనుభవించి తాత్విక దృష్టిలో ఇంతకంటే శాశ్వతమైన సుఖాన్ని సంపాదించుకోవడానికి ఈ ఆశ్రమాలు నాలుగు చక్కగా రూపొందించబడ్డాయి. అవి వరుసగా బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అని. ప్రతి వ్యక్తి కొన్ని నియమ నిబంధనలకు లోబడి వాటికి కట్టుబడి భావి జీవితాన్ని భవ్యంగా రూపొందించుకోవడానికి కావలసిన విజ్ఞానాన్ని సంపాదించుకునే దశనే బ్రహ్మచర్యం అన్నారు. సుఖాలకు దూరంగా గురుకులంలో ఉండి వినయంతో, విధేయతతో, అహంకారం లేకుండా గురువు ఆదేశాలను ఆచరణలో పెట్టి ఆయన ఉపదేశించిన విద్యను గ్రహించే ఆశ్రమం ఇది. బ్రహ్మచర్య ఆశ్రమంలో సంపాదించిన విద్య, విజ్ఞానం, వివేకం తర్వాత రాబోయే జీవితానికి చక్కని లక్ష్యశుద్ధిని కలిగిస్తాయి. అలాగే అహంకార రాహిత్యంతో తోటి సమాజానికి తాను ఎలా సేవ చేయాలో తెలియజేస్తాయి. అందుకే అన్నారు శేషవేభ్యస్స విద్యానాం అని. ఒక రకంగా ఇది గురుతరమైన గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి మొదటి మెట్టని కూడా చెప్పవచ్చు. గురుకులంలో ఉండి అధ్యయనం చేస్తూ జీవిత సర్వస్వాన్ని చదువుకుంటూ బ్రహ్మచారి. రెండవ ఆశ్రమం గార్హస్థ్యం. బ్రహ్మచారి ఆశ్రమంలో చక్కని విద్యా వివేకాలను సంపాదించిన బ్రహ్మచారి గురుదక్షిణ సమర్పించి స్నాతకుడు అవుతాడు. అవిచ్ఛిన్నంగా నీ వరకు వచ్చిన ప్రజాతంతుమ్మా వ్యవత్సేత్ సీహి, ఈ మానవ సంతతిని విచ్ఛేదం చేయవద్దు అనే గురువు ఆదేశాన్ని పురస్కరించుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. గృహస్థాశ్రమం చాలా బాధ్యతలతో నిండినది. ఈ సమాజంలోని సాధువులకు, సన్యాసులకు, దీనులకు, ఆర్తులకు ఆశ్రయం అందించి ఆదరించాల్సింది గృహస్థులు మాత్రమే. అతిథులను, అభ్యాగతులను అసహించుకోకుండా అభ్యాగత స్వయం విష్ణు అని ఆదరంతో తన శక్తికి తగినట్లు గృహస్థు సత్కరించాలి. తనదాకా వచ్చిన వంశ ప్రతిష్ట చెడకుండా వంశాన్ని నిలబెట్టి తన కుటుంబాన్ని పోషించడానికి ధార్మికంగా సంపాదించి తన సంపాదనతో కొంత భాగం అనాథలను ఆదుకోవడానికి ఖర్చు చేస్తూ ఈ సమాజ గమనానికి ఉపకరించాలి. వివాహం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహించే యజమానికి గృహిణి అర్ధాంగిగా అన్ని పనులలోనూ చేదోడు వాదోడుగా ఉండాలి. ఇద్దరూ కలిసి గృహస్థాశ్రమాన్ని చేతార్థం చేయాలి. మంచి సంతానాన్ని కని ఈ సమాజానికి బాధ్యత గల పౌరులను అందించాలి. వాళ్ళు సమాజ సేవ చేస్తూ తమ సంతానం కూడా సమాజ సేవకి అంకితమయ్యేటట్లు మానవ సేవయే మాధవ సేవ అని ఆదర్శ కుటుంబాన్ని తీర్చిదిద్దాలి. ఇక మూడవ ఆశ్రమం వానప్రస్థం. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కుటుంబానికి సంబంధించిన బరువు బాధ్యతలన్నీ వాళ్ళకి వదిలిపెట్టి వైరాగ్యాన్ని పెంచుకుంటూ త్యాగభావనతో ఆధ్యాత్మిక భావనాన్ని గడపడానికి దంపతులు సిద్ధపడాలి. నగరాలలో, పట్టణాలలో సాధనకు అంతరాయాలు హెచ్చు కాబట్టి అరణ్యాలకు బయలుదేరి వెళ్లటం ఈ ఆశ్రమంలో పరిపాటి. అరణ్యాలకు బయలుదేరి వెళ్తున్నారు గనక వీళ్ళు వనప్రస్థులు అవుతున్నారు. వీరి ఆశ్రమం వానప్రస్థాశ్రమం. వానప్రస్థులు వనాలలో, నదీ సంగమ ప్రాంతాలలో, పర్వతాలపైన ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలు చేస్తూ జీవితాన్ని గడిపేవాళ్ళు. భార్య ప్రక్కనే ఉండి యజమాని ధ్యానానికి, తపస్సుకి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. కానీ బ్రహ్మచర్యంతోనే ఇద్దరూ కాలం గడపాలి. భౌతిక సుఖాల దూరంగా వచ్చారు కాబట్టి వాళ్ళు సాధన కోసం చెట్ల కిందనే కాలం గడుపుతారు. ఇంకొందరు కుటీరాలు నిర్మించుకుంటుంటారు. వృద్ధులైన రాజులు రాజ్యభారాన్ని కొడుకులకు అప్పగించి వానప్రస్థులై వార్ధకే మునివృత్తీనాం నగరాలకు బయట వనాలను నివసించేవారు. ఈ వనప్రస్థ ధర్మం తీసుకోబోయే వాళ్ళు నాలుగవ ఆశ్రమమైన సన్యాసాశ్రమానికి తొలిమెట్టుగా భావిస్తారు. త్యాగ వైరాగ్యాలను బాగా సాధన చేసి సాధించుకున్న వాళ్ళు సన్యాసానికి అర్హులవుతారు. లేకపోతే వనప్రస్థులుగానే జీవితం పూర్తవుతుంది. ఇక నాలుగవ ఆశ్రమం సన్యాసం. వానప్రస్థాశ్రమంలో బాగా సాధన చేసి సాధించుకున్న త్యాగ వైరాగ్యాలకు తుదిరీపు సన్యాసాశ్రమంలో ఏర్పడుతుంది. అహంకార మమకారాలు, రాగద్వేషాలు, స్వపరభేదాలు అడుగంటి విశ్వంలో భగంతుని చైతన్యాన్ని విశాల దృష్టితో చూడగలిగిన వాడే నిజమైన సన్యాసి. జీవరాశులన్నింటిలోనూ భగవంతుని దర్శిస్తూ ఎక్కడా కూడా రాగాన్ని, అభిమానాన్ని, ద్వేషాన్ని పెంచుకోకుండా సమభావనతో సమాజాన్ని చూడగలుగుతూ తిరిగి తిరిగి ప్రపంచమంతా పర్యటిస్తూ పరవరాజకుడవుతాడు. సన్యాసి నివృత్తి మార్గంలో ఉంటాడు కాబట్టి విరక్తికి, త్యాగానికి ప్రతీకగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా ఉండాలి ఆయన జీవితం. అలాంటి సన్యాసి వల్ల ఈ సమాజం స్ఫూర్తిని పెంచుకుంటుంది.

0: జాగృతమవుతుంది, జన్మలను తరింపజేసుకుంటుంది. నాలుగు ఆశ్రమాలలో అన్నింటికి మూలాధారమైన గృహస్థాశ్రమం చాలా గొప్పది. దానిని ధర్మాచరణతో మనం మన సమాజం కోసం, మానవ వైభవం కోసం చేపట్టి సుఖశాంతులతో వర్ధిల్లాలి.
1: శ్రీ గుడిమెల్ల రంగాచార్యులు గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు, సోలార్ పంపు సెట్ల వల్ల ఉపయోగాల గురించి ట్రాక్టర్ నగర్ టెక్నీషియన్ శ్రీ సివి కిరణ్ కుమార్ గారు వివరాలు అందిస్తారు.
2: రైతు సోదరుకు నమస్కారం. ఈరోజు ఎంతో ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ సాంకేతికమైన సోలార్ పంపు సెట్ల గురించి తెలుసుకుందాం. వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది. రైతులు పంటలు పండించడానికి నీరు చాలా ముఖ్యమైనది. పంటలకు సమయానికి నీరు అందకపోతే దిగుబడి తగ్గిపోతుంది. అందుకే రైతులకు నీటిని సులభంగా అందించే సాంకేతికతలు చాలా అవసరము. అలాంటి ఒక మంచి సాంకేతిక పరిజ్ఞానము సోలార్ పంపు సెట్లు. సోలార్ పంపు సెట్లు అనేది సూర్యుని కాంతి శక్తిని ఉపయోగించి నీటిని పంపించే పరికరము. సూర్యకాంతిని విద్యుత్గా మార్చి మోటార్లను నడిపిస్తుంది. సోలార్ పంపు సెట్లు ప్రధానంగా సోలార్ ప్యానల్స్లో కంట్రోలర్, మోటార్ మరియు పంపు అనే భాగాలు ఉంటాయి. సూర్యకిరణాలు సోలార్ ప్యానల్స్ మీద పడినప్పుడు అవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఆ విద్యుత్ కంట్రోలర్ ద్వారా మోటార్కు చేరి పంపును నడిపిస్తుంది. ఈ విధంగా బావి లేదా బోర్వెల్ నుండి నీటిని పైకి తీసి పంటలకు అందిస్తుంది. సాధారణంగా రైతులు నీటిని పంపించడానికి డీజిల్ పంపు లేదా విద్యుత్ మోటారును ఉపయోగిస్తారు. కానీ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల రైతులకు ఖర్చు పెరుగుతుంది. అలాగే కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా సరిగా ఉండదు. ఈ సమస్యలను మంచి పరిష్కారమే సోలార్ పంపు సెట్లు. ఇది సూర్యశక్తితో పనిచేస్తుంది కాబట్టి రైతులకు విద్యుత్ లేదా డీజిల్ అవసరం ఉండదు. సోలార్ పంపు సెట్లు ఉపయోగించడం వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది పర్యావరణానికి అనుకూలంగా సాంకేతికత. ఇది ఎలాంటి కాలుష్యాన్ని సృష్టించదు. డీజిల్ పంపులతో పోలిస్తే ఇది శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల గ్రామాల్లో ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది. మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే సోలార్ పంపు సెట్టు పరిరక్షణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత చాలా సంవత్సరాల పాటు పనిచేస్తుంది. సోలార్ ప్యానల్స్ సాధారణంగా 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేయగలవు. అందువల్ల దీర్ఘకాలంలో రైతులు చాలా సులభంగా లాభం కలుగుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉండవు, షార్ట్ సర్క్యూట్స్ ఉండవు, లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. మోటార్కు చాలా సున్నితమైన కరెంటును అందజేస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సోలార్ పంపు సెట్ ద్వారా రైతులకు పగటి సమయంలో ఎప్పుడైనా నీటిని పంపు చేసుకోవచ్చు. సూర్యకాంతి ఉన్నంత వరకు పంపు సెట్లు పనిచేస్తుంది. దీనివల్ల రైతులకు తమ పంటలకు సమయానికి నీరు అందించగలరు. పంటలకు సరైన సమయంలో నీరు అందితే దిగుబడి కూడా ఎక్కువగా పెరుగుతుంది. పగటి పూట నీటి పారుదల 6 నుంచి 8 గంటల వరకు నిరంతరము అవుట్పుట్కు అనుకూలంగా మనకి సౌరశక్తి అందజేస్తుంది. విద్యుత్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలలో ఇది అనువైనది. పొలాలకు బిందు సేద్యము, స్ప్రింక్లర్గా బాగా ఉపయోగించుకోవచ్చు. సోలార్ ప్యానల్పై సూర్యకాంతి పడినప్పుడు పంపులు పనిచేయును. సౌర పంపులు అనేక రకాలుగా ఉన్నాయి. సబ్మర్సిబుల్ పంపులు, సర్ఫేస్ పంపులు, డీసీ పంపులు, ఏసీ పంపులుగా ఉన్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే ప్రస్తుతం భారత ప్రభుత్వము రైతులను ప్రోత్సహించడానికి సోలార్ పంపు సెట్లు పై సబ్సిడీ పథకాలు అందజేస్తుంది. ఈ పథకాల ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతోనే సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడము మరియు పర్యావరణాన్ని రక్షించడం కోసము ఈ పథకాలు అమల్లో చేస్తుంది. సోలార్ శక్తి అనేది పునరుత్పత్తి అయ్యే శక్తి, అంటే ఇది ఎప్పటికీ తక్కువ అవ్వదు. సూర్యుడు ఉన్నంత వరకు మనకు ఈ శక్తి అందుబాటులో ఉంటుంది. అందువలన భవిష్యత్తులో సోలార్ శక్తి వినియోగం మరింత పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో కూడా సోలార్ సాంకేతికత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సోలార్ పంపు సెట్లు ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం తక్కువగా ఉన్న గ్రామ ప్రాంతాల్లో చాలా ఉపయోగం ఉంటుంది. రైతులు విద్యుత్ కోసము వేచి ఉండాల్సిన అవసరం లేదు. వారు సూర్యకాంతి ఉన్న సమయంలోనే నీటిని పంపు చేసి పంటలకు సాగు చేసుకోవచ్చు. ఇకపోతే సోలార్ పంపు సెట్లు రైతులకు ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో చాలా సహాయపడుతుంది. డీజిల్ ఖర్చు లేకపోవడం వల్ల రైతుల ఖర్చు తగ్గుతుంది. అదే సమయంలో పంట దిగుబడి పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది. మొత్తానికి సోలార్ పంపు సెట్లు అనేది రైతులకు చాలా ఉపయోగకరము మరియు ఆధునిక సాంకేతిక

0: సాంకేతిక పరిజ్ఞానము. ఇది రైతుల ఖర్చును తగ్గిస్తుంది, పర్యావరణాన్ని కాపాడుతూ వ్యవసాయాన్ని మరింత సులభంగా మరియు లాభదాయకంగా చేస్తుంది. రైతులు ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా నీటి సమస్యలు తగ్గించుకొని మంచి దిగుబడిని పొందవచ్చు. సోలార్ సాంకేతికను ఉపయోగించి సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. సూర్యశక్తిని ఉపయోగించి నీటిని పంపు చేయడానికి ఉపయోగించే పరికరాన్ని మనము సోలార్ పరికరాలు, సోలార్ ప్యానెళ్ళు, మౌంటింగ్ స్ట్రక్చరు, కంట్రోలర్, ఇన్వర్టరు, ఎలక్ట్రికల్ మోటారు, నీటి పంపులు, పైపులు, వాటర్ ట్యాంకులు ఉపయోగిస్తారు. పనిచేసే విధానము, సూర్యకాంతి సోలార్ ప్యానెల్ మీద పడుతుంది. ఈ సోలార్ ప్యానెల్ను సూర్యకాంతిని డీసీ విద్యుత్గా మారుస్తుంది. ఈ విద్యుత్ సోలార్ కంట్రోలర్ను ఇన్వర్టర్కు చేరవేస్తుంది. కంట్రోలర్ విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. నియంత్రించిన విద్యుత్ను ఎలక్ట్రికల్ మోటార్కు పంపుతుంది. ఈ మోటారు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిని పనిచేసి మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఇంకా ముఖ్యమైన ఉపయోగాలు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు నీరు సరఫరా చేసుకోవచ్చు. స్ప్రింక్లర్లు, ఇరిగేషన్ వ్యవస్థలు నీరు పంపించడము, చేపల పెంపకం చెరువులకి నీటిని పంపడం, గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులకు ఉపయోగించడం, వ్యవసాయ భూముల్లో నీటిని ట్యాంకర్లు నింపడం, పశువులకు ఫార్మ్లో నీటి సరఫరా, చిన్న వ్యవసాయ భూముల్లో నీటి పారుదల, విద్యుత్ లేని గ్రామంలో నీటి పంపింగు, నర్సరీలు మరియు మొక్కల పెంపకంలో కేంద్రంలో నీటి సరఫరా, పండ్ల తోటలు సాగులో నీటి సరఫరా, వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నీటి సరఫరా, ఎండ ప్రాంతాల్లో నీటి పంపింగు, రైతుల ఖర్చును తగ్గించడానికి ఉపయోగము. ఈ పర్యావరణానికి హానికరం లేకుండా ఈ సోలార్ పంపు సెట్లు పనిచేస్తాయి. సోలార్ పంపు సెట్లు మొదటగా పర్యావరణ రహితమై డీజిల్ పంపును, వాయు కాలుష్యాన్ని లేకుండా సోలార్ పంపు సెట్ల వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. రెండవది, ఖర్చును తగ్గిస్తుంది. ఒకసారి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తే తర్వాత విద్యుత్ బిల్లు లేదా డీజిల్ ఖర్చు అవసరం ఉండదు. మూడవది, విద్యుత్ లేకపోయినా కూడా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల సోలార్ పంపు సెట్లు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాలుగవది, నిర్వహణ ఖర్చు తక్కువ ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ కూడా సంవత్సరాలుగా పనిచేస్తాయి. ఎక్కువ మరమ్మతులు అవసరం ఉండదు. మన ప్రభుత్వం కూడా రైతులకు సోలార్ పంపు సెట్లు చేసుకోవడానికి ప్రోత్సాహం ఇస్తుంది. వివిధ పథకాల ద్వారా సబ్సిడీలు అంతా చేస్తుంది. దీనివలన రైతులు తక్కువ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు వేసుకొని అవకాశం కలుగుతుంది. సోలార్ శక్తి అనేది మనకు ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరం. మన దేశంలో తక్కువగా సూర్యకాంతి ఉంటుంది. అందువలన సోలార్ శక్తిని ఉపయోగించడం ద్వారా మనం విద్యుత్ సమస్యలను తగ్గించుకోవచ్చు మరియు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. రైతులు సోలార్ టెక్నాలజీ స్వీకరించడం వలన వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో సోలార్ పంపు సెట్ల వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సోలార్ శక్తిని వినియోగించడం వలన భవిష్యత్తుకు మంచిది. సోలార్ పంపు సెట్లు రైతులకు లాభదాయకము, పర్యావరణానికి అనుకూలంగా దేశ అభివృద్ధి కూడా సహాయపడుతుంది. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశము. రైతులు మన దేశంలో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. కానీ రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నీటి సమస్య, విద్యుత్ సమస్య, సరఫరా లోపాలు, డీజిల్ ధరలు పెరుగుదల వంటి సమస్యలు రైతులలో భారంగా మారుతుంది. ఈ సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం కోసమే ఈ సౌరశక్తి వినియోగించడం అవుతుంది. విద్యుత్ బిల్లు అవసరం లేకుండా రైతులు విద్యుత్ కోసము ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. డీజిల్ ఖర్చులు పూర్తిగా తగ్గుతుంది. డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది చాలా గొప్ప పెద్ద ఉపశమనం. పర్యావరణానికి మేలు, కాలుష్యం లేకుండా పనిచేస్తుంది, తక్కువ నిర్వహణ ఖర్చుల్లో ఉంటుంది. ఒకసారి అమర్చిన తర్వాత ఎక్కువ ఖర్చులు ఉండవు. దీర్ఘకాలిక పెట్టుబడులు 20 నుంచి 25 సంవత్సరాల పాటు ఉపయోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సదుపాయం లేని చోట్ల ప్రాంతాల్లో కూడా ఉపయోగపడుతుంది. రైతులకు సమయానికి నీరు అందితే పంటలు బాగా పండుతాయి. సౌర పంపు సెట్ల ద్వారా రైతులు ఎప్పుడైనా నీటిని పంపించుకోవచ్చు. ఇది పంట దిగుబడిని పెంచుతుంది, రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతుంది.
1: సోలార్ పంపు సెట్ల వల్ల ఉపయోగాల గురించి ట్రాక్టర్ నగర్ టెక్నీషియన్ సివి కిరణ్ కుమార్ గారు అందించిన సేద్యపు శుద్ధులు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026పై ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేయనుండగా, తొలి దశలో 1,523 విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, రెండవ దశలో 3,168 ఉద్యోగాలకు సెప్టెంబర్15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 3-4 దశల్లో 5,369 పోస్టులకు అక్టోబర్15న ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్ట్రంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలో బుద్ధిస్టు సర్క్యూట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతి, సహనం, అహింస వంటి బుద్ధుని సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ,
1: బుద్ధుని యొక్క సుదర్శనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి అజరామరం. కేవలం ఏ ఒక్క కాలానికో ఏ ఒక్క సమయానికో పరిమితమైనవి కాదు. ఆయన చెప్పినటువంటి శాంతి, సహనం, అదేవిధంగా అహింస అయినటువంటి అంశాలు ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే సరస్వమైనటువంటిది బుద్ధుని యొక్క ప్రవచనాలు కాని, బుద్ధుని యొక్క బోధనలు కాని విశ్వవిఖ్యాతం కావాలనేటువంటి ఆలోచనలు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తారు.
0: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. హైదరాబాద్లో జాతీయ భద్రతా మండలి తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టబుల్ డస్ట్ అంశంపై 2 రోజుల కార్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నెలకొల్పాలని అన్నారు. కంబస్టబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ధి, పారిశ్రామిక పురోగతికి కీలకమైన మచిలీపట్నం, బంటుమిల్లి

0: రహదారి నిర్మాణానికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్కు మెరుగైన అనుసంధానంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శుద్ధవాగు రక్షణ గోడ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొంటూ
1: పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో దాట్ ఓర్వకల్లో కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ ఎస్ఐపిబి లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా, ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు, ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లాక్ అనమాట. పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు పవర్ సంబంధించింది ఫౌండేషన్ వేసే వస్తున్నారు. ఈస్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్. హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు సీజే గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఎఫ్సివి పొగాకు రైతులకు కేజీకి 20 రూపాయల చొప్పున సాయం అందించేందుకు 188 కోట్ల రూపాయలతో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పాటు పొగాకు బోర్డు, వ్యాపారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించడం, బాధితుల హక్కులను పరిరక్షించడం ఈ దినోత్సవ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. మహిళలు, చిన్నారులను అక్రమంగా తరలించి వివిధ రకాల దోపిడీకి గురిచేసే చర్యలను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి 2013 నుంచి ప్రతి ఏడాది 30 జూలైన ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు, అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిషాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో తారాజువ్వల రంగుల వెనుక రహస్యం గురించి డాక్టర్ టి శైలజారాణి గారు అందించే వివరాలు, ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు. ఈ కార్యక్రమంలో వాస్వి కన్యకా పరమేశ్వరి ఆలయం గురించిన విశేషాలు వింటారు. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ఈ ఉదయం 9:30. 10:00 సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రతా అంశంపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి కెవి సురేష్ బాబు, పరిచయకర్త కె రాణి. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 10:27 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత 10:30 అలాగే 12:15 వాణిజ్య ప్రకటనలు, 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈ వారం అంశం, మీ చిన్నతనంలో మీ అమ్మా నాన్నలతో ఎవరు మీతో కఠినంగా ఉండేవారు. ఈ వారం అంశం ఈరోజు సాయంత్రం 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో, మీ చిన్నతనంలో మీ అమ్మా నాన్నలలో ఎవరు మీతో కఠినంగా ఉండేవారు. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు. ఫోన్ నెంబర్ 0855-2255-33. ఈరోజు సాయంత్రం 5:30. ఇక 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు సాయంత్రం ప్రసారంలో 7:15 కిసాన్ వాణి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారి సమాధానాలు వింటారు. అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ తిరుపతి కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష. తెలుగులో జాతీయ వార్తలు 8:30, 8:45 శ్రీమతి ఎం నరసమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి.

9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 కొచ్చినవర్ ఇన్ పార్లమెంట్, 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సత్యయామిని పాడిన ఓ లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డి టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, ముందస్తు గుర్తింపును, జిల్లాస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ, మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీట్ దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణలు ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described

0: described as a milestone legislation in the history of Indian Parliament.
1: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred. This was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
1: Lok Sabhalo the Public Examinations Amendment Bill 2026 aamodam pondina sandarbhanga vidyarthulaku yuva aashavahulaku samachara prasara shaka mantri Ashwini Vaishnav abhinandanalu teliparu. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత, నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గవెట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండుకు చెందిన కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 10వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐఎంసీ 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహ

0: సాధు గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. వి సాయి ప్రసాద్. ఈనాటి ఈ కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో తారాజువ్వల రంగుల వెనుక రహస్యం గురించి డాక్టర్ టి శైలజారాణి గారు అందించే వివరాలు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతాయి.

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: ఇప్పుడు వినండి సమాచార వేదిక. అనంతపురం నగరంలోని పలు ఆలయాలు నిన్న గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా శిరిడి సాయిబాబా మందిరాలకు జనాలు పోటెత్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయ, సాయిబాబా విగ్రహాలకు ఉదయం నుంచి అర్చకులు వివిధ రకాల అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శివకోటి శ్రీపీఠంలో జగద్గురువు వేదవ్యాస మహర్షికి అప్పస్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. వేణుగోపాల్ నగర్, రామచంద్రనగర్, చెరువుకట్ట, ఆదిమూర్తినగర్, మూడో రోడ్డు, కోవూరు నగర్, బళ్ళార్ రోడ్డులోని బాబా ఆలయాల్లో నిర్వాహకులు అన్నదానం చేశారు. వేమన భవన్, చెరువుకట్టపై ఉన్న సాయిబాబా ఆలయాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పూజలు చేశారు. ఎస్కేయు అనంత గ్రామీణ పరిధిలోని ఆలయాల్లోనూ గురుపౌర్ణమి వైభవంగా జరిగింది. సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనలు ప్రేమతత్వంతో ప్రపంచ మానవాళిని సేవా మార్గం వైపు నడిపించారని జాతీయ సాయి సంస్థల అధ్యక్షులు నిమిష్ పాండే అన్నారు. నిన్న పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని వివిధ పుష్పాలతో అలంకరించి విద్యార్థుల వేద మంత్రాల పఠనం మధ్య గురువందనం సమర్పించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైలు వంతెనల నిర్వహణపై ఇంజనీర్లు, కార్మికులు ఎక్కువ దృష్టి సారించాలని రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా సూచించారు. డివిజన్కు చెందిన వివిధ విభాగాల ఇంజనీర్లు, అధికారులతో కలిసి ఆయన గుంతకల్లు, బళ్ళారి సెక్షన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ మార్గంలో ప్రధానమైన వేదవతి రైలు వంతెనను, అక్కడి ఫిష్ ప్లేట్లు, ఛావీలు, పట్టాల వెల్డింగ్లు, వాగులోని నిర్మాణాలను పరిశీలించారు. వంతెనలపై రైళ్లు వెళ్లే సమయంలో ఎక్కువ ఒత్తిడి ఏర్పడి సామాగ్రి దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తుప్పు పట్టిన సామాగ్రిని తొలగించాలని ఆదేశించారు. బుక్రాయ సముద్రంలో కొండమీద రాయుడు వెలిసిన దేవరకొండ చుట్టూ నిన్న గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి దేవరకొండ చుట్టూ ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పౌర్ణమి వెలుగుల్లో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి కొండమీద రాయుడిని సతీ సమేతంగా పూల పల్లకీలో అశేష భక్త జనసందోహం నడుమ దేవరకొండ చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రహదారి ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్లు ఆదేశించారు. నిన్న సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది.

జరిగింది. బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాద నివారణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కోడూరు తోపు, కొడికొండ, అంజనీతండ, టేకులోడు క్రాసు, పెద్దన్న పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారి 44 పరిధిలోని పాలసముద్రం, మిషన్తాండ వద్ద సోలార్ బ్లింక్లర్లు, రంబుల్ స్ట్రిప్స్ను ఏర్పాటు చేయడంతో పాటు రాత్రివేళ లైటింగ్ సదుపాయం కల్పించాలని తెలిపారు. శ్రీ సత్యసాయి మహాసమాధిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. నిన్న ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథి గృహం వద్ద ఆయనకు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ట్రస్టు వర్గాలు ఘన స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ మందిరంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో ఆయన పాల్గొని సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ APSPDCL పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను ఆన్లైన్లో థర్డ్ పార్టీ యాప్లలోనూ చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించింది. గతంలోలా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ BBPS ద్వారా సురక్షిత యాప్లను ఉపయోగించి సులభమైన

0: దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ APSPDCL పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను ఆన్లైన్లో థర్డ్ పార్టీ యాప్లలోనూ చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించింది. గతంలోలా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ BBPS ద్వారా సురక్షిత యాప్లను ఉపయోగించి సులభమైన సురక్షితమైన డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఏడాది కిందట ఈ యాప్ల ద్వారా చెల్లింపులను రద్దు చేశారు. కేవలం సదరన్ పవర్ ఏపీ అనే సంస్థ డబ్బు చెల్లించాల్సి వచ్చేది. యాప్ల సేవలు రద్దు చేయడం, కౌంటర్లలో నిరీక్షణ కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. దీంతో మళ్ళీ ఇప్పుడు సాధారణ యాప్ల ద్వారానే ఇతర యూపీఐ యాప్లు ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపుల విధానాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ బిల్లుల వసూలు చేసే కేంద్రాలను విడతల వారీగా మూసివేయనున్నారు. పూర్తి స్థాయిలో పేమెంట్ యాప్ల ద్వారానే వసూలు చేయనున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏ సమస్య ఉండకూడదు. విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక వస్తువులన్నీ కల్పించాలి. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నిన్న బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన జేసీ విష్ణుచరణ్తో కలిసి సంక్షేమ శాఖలు, విద్య, ఎస్ఎస్ఏ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. పదో తరగతి ఉత్తీర్ణతపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వసతి గృహాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, గదులు తదితర సమస్యలు ఉంటే సత్వరమే పరిష్కరించాలన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏసీగా బోయపాటి సుధారాణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె ప్రస్తుతం అనంతపురం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. గవి మఠానికి మేనేజర్గాను బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఏసీగా పనిచేసిన అధికారి అవినీతి నిరోధక శాఖకు చిక్కిన విషయం తెలిసిందే. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: Mukhan Motimala.
4: Sai Bol.
3: Gajja Babala.
4: Sai Bol.
3: ఎనభై
5: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: पीएम जय अब गरीबों की जय बन गई है।
1: భారత దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455కి కాల్ చేయండి.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: ఇప్పుడు వినండి విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమం. ఇందులో తారాజువ్వల రంగుల వెనుక రహస్యం ఈ అంశం గురించి డాక్టర్ టి శైలజరాణి గారు అందించే వివరాలు.
3: ఆనంద ఉత్సాహాలతో జరుపుకునే దీపావళి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? పిల్లల నుండి పెద్దల వరకు రకరకాల టపాకాయలను పేల్చడంలో వారు ప్రదర్శించే ఉత్సాహం దేనితో సాటి రాదు. దీపావళి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అన్నాడో సినీ కవి. టపాకాయలను పేల్చినప్పుడు వెలువడే వివిధ రంగులకు ఆకర్షితులు కానివారుంటారా? ప్రస్తుతం పటాసులను కేవలం దీపావళి నాడే కాక పెళ్లిళ్లలోనూ, ఎవరైనా ఏ విషయంలోనైనా విజయం సాధించినప్పుడు, మతపరంగా జరిగే వివిధ ఊరేగింపులు వివిధ ఘట్టాల్లోనూ పటాసులను పేల్చడం జరుగుతోంది. ఇంతకు ఈ పటాసుల పుట్టుక 2000 సంవత్సరాల క్రితమే చైనా దేశంలో జరిగింది. అది ఎలాగంటే, ఒక వంటవాడు అనుకోకుండా కలిపిన పొటాషియం నైట్రేట్, సల్ఫర్ మరియు బొగ్గుల మిశ్రమాన్ని వేడి చేసినప్పుడు మండి నల్లటి పొడి తయారైంది. ఈ పొడిని కాల్చినప్పుడు ఒక పెద్ద ధ్వని వినిపించింది. చైనీయులు ఈ పొడికి హుయో అని పేరు పెట్టి మరింత అభివృద్ధి పరిచారు. తర్వాత కాలంలో వారు ఈ మిశ్రమాన్ని వెదురు బొంగులలో కూరి మంటల్లో విసిరేవారు. అవి గట్టిగా పేలి మరింత శబ్దాన్నిస్తూ చీలిపోయేవి. ఆ రకంగా మొట్టమొదటి టపాకాయ తయారవ్వడం జరిగింది. టపాకాయలు పేల్చగా వచ్చే శబ్దం దుష్టశక్తులను దూరం చేస్తాయని చైనీయులు నమ్మేవారు. ఆ నల్లటి పొడే తర్వాత గన్ పౌడర్గా ప్రసిద్ధి చెందింది. ఈ పటాసులకు సంబంధించిన విషయాలు తర్వాత నిదానంగా పశ్చిమ దేశాలకు పాకింది. మార్కోపోలో అనే యాత్రికుడు చైనాను సందర్శించడం ద్వారా యూరోప్ దేశాలకు దీని వాడకం అందజేయబడింది. తర్వాత అది ఇంగ్లాండ్కు చేరింది. 75% సోడియం నైట్రేట్, 5% బొగ్గు, 10% గంధకాల మిశ్రమాన్ని గన్ పౌడర్ అనే పేరుతో క్రీస్తు శకం 1560 నుండి ఒక పేలుడు పదార్థంగా

0: గా వాడేవారు. 500 సంవత్సరాల తర్వాత కూడా గన్ పౌడర్ ఇదే సంఘటనతో వాడబడుతున్నది. పటాసుల తయారీ ఒక పరిశ్రమగా రూపుదిద్దుకుంది ఇటలీ వారి ద్వారానే. చీకట్లో ఆకాశాన్ని మిరమిట్లు గొల్పే వివిధ రంగు రవ్వలతో దేదీప్యమానంగా చేసే రాకెట్ల తయారీ వారి ద్వారానే జరిగింది. 2000 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న ఈ టపాకాయల పరిశ్రమ ఎన్నో చీకటి బ్రతుకులను వెలుగుతో నింపింది. మొట్టమొదటి టపాసుల తయారీదారులు పసుపు నారింజ రంగుల కాంతులను వెదజల్లే టపాసులనే తయారు చేసేవారు. దీనికి వీరు స్టీలు బొగ్గు లాంటి పదార్థాలను ఉపయోగించారు. 19వ శతాబ్దం తర్వాతనే ఎరుపు ఆకుపచ్చ నీలి రంగులనిచ్చే టపాకాయలను తయారు చేయగల సాంకేతికత అభివృద్ధి చెందింది. రకరకాల రంగురవ్వలను వెదజల్లే టపాసులు ఎవరి మనసును దోచవు? ఇంతకు ఈ టపాకాయలు దహనం అనే ప్రక్రియపై ఆధారపడి పనిచేస్తాయి. ముఖ్యంగా వీటి తయారీలో బొగ్గు లాంటి ఇంధనాలు, ఆక్సీకారిణులు, క్షయకారిణులు, రెగ్యులేటర్లు, రంగుకారకాలు, బైండర్లు లాంటి వివిధ పదార్థాలను వాడటం జరుగుతోంది. పటాసుల తయారీలో ప్రధానంగా వాడబడే బొగ్గు ఒక ఇంధనంలా పనిచేసి ఆక్సీకారిణితో చర్య జరిపి ఒక స్థిరమైన సమ్మేళనాన్ని తయారు చేస్తుంది. ఈ సమ్మేళనం దహన ప్రక్రియకు లోనై అధిక శక్తిని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలో ఘనపదార్థం ద్రవస్థితికి మారి ఆవిరిగా మారుతుంది. ఇక ఆక్సీకారిణులైన నైట్రేట్లు, క్లోరేట్లు లాంటి పదార్థాలు టపాకాయల్లోని పదార్థం మండడానికి కావలసిన ఆక్సిజన్ను అందచేస్తాయి. ఇక మరొక ముఖ్య అనుఘటకమైన క్షయకారిణి ఆక్సీకరణల ద్వారా విడుదలైన ఆక్సిజన్తో కలిసి మండి వేడి వాయువులను విడుదల చేస్తాయి. ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులు ఈ ప్రక్రియలో వెలువడతాయి. ఈ మొత్తం ప్రక్రియ యొక్క వేగాన్ని నియంత్రించడానికి లోహాలను నియంత్రకాలుగా వాడతారు. రకరకాల రంగు కాంతులను వెదజల్లడానికి రంగులనిచ్చే కారకాలను ఉపయోగిస్తారు. ఒక్కొక్క ప్రత్యేక రంగునివ్వడానికి ప్రధానంగా ఒక్కొక్క కారకాన్ని ఉపయోగిస్తారు. ఇవి ప్రధానంగా లోహాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా స్ట్రాన్షియం లవణాలు ఎరుపు రంగును, కాపర్ లవణాలు నీలి రంగును, బేరియం లవణాలు యాపిల్ ఆకుపచ్చ రంగును, సోడియం లవణాలు పసుపు రంగును, కాల్షియం లవణాలు ఇటుక ఎరుపు రంగును, ఇనుము లేదా బొగ్గు బంగారు రంగును, అల్యూమినియం, టైటానియం మరియు మెగ్నీషియం లవణాలు వెండి రంగును, పొటాషియం లవణాలు లేత పర్పుల్ రంగును, ఇండియం లవణాలు నీలి రంగును జ్వాలతో ఇస్తాయి. ఒక్కొక్కసారి నిర్దేశిత రంగుతో టపాకాయ మండడానికి లవణ మిశ్రమాలను కూడా వాడటం జరుగుతోంది. ఉదాహరణకు పింక్ రంగు రావడానికి స్ట్రాన్షియం లవణాలను కాపర్ లవణాలతో కలిపి మండించడం జరుగుతుంది. అప్పుడు ఆ లవణాల్లోని ఘనస్థితిలోని కణాలు బాగా అధిక ఉష్ణోగ్రతల వద్ద మండి ప్రకాశవంతమైన వెలుగును వివిధ రంగులలో వెదజల్లుతాయి. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పౌనఃపున్యం పెరిగి తరంగదైర్ఘ్యం తగ్గి దృశ్యవర్ణ పటంలో నీలిరంగునిచ్చే దిశగా జరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు అవసరమైనందునే నీలిరంగు వెలుగునిచ్చే టపాకాయలను తయారు చేయడం చాలా క్లిష్టమైన అంశంగా పేర్కొనబడుతోంది. ఇక డెక్స్ట్రిన్ లాంటి బైండర్లు టపాకాయలలోని పదార్థ మిశ్రమం ఒక ముద్దలాగా విడిపోకుండా ఉంచడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా వివిధ పదార్థాలు వేరువేరు రంగు జ్వాలలను ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటంటే శక్తిని అందించినప్పుడు ఈ పదార్థాల్లోని అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లు భూస్థితి నుంచి ఉద్రిక్త స్థితికి పోయి తిరిగి భూస్థితికి వచ్చేటప్పుడు కొంత శక్తిని కాంతి రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. ఆ విధంగా విడుదలైన కాంతి తరంగ దైర్ఘ్యాన్ని బట్టి అవి వివిధ రంగుల కాంతులను వెదజల్లుతాయి. టపాకులు శతాబ్దాలుగా చీకటి రాత్రులను వెలుగుతో నింపుతున్నప్పటికీ రంగు వెలుగులనిచ్చే పటాకుల తయారీ మాత్రం గత 100 సంవత్సరాలుగా మాత్రమే జరుగుతోంది. పటాసుల తయారీలో వాటి ఆకృతి, అవి విడుదల చేసే రంగు, పనితీరు మొదలైన అంశాలు ప్రభావితం చేస్తాయి. పటాకుల వాడకంలో తగిన జాగ్రత్తలను పాటించి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత మనపై ఉంది. మన భారతదేశంలో శివకాశి పటాకుల పరిశ్రమకు అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక మంచి పరిశ్రమ. ఎట్టి పరిస్థితులలోనూ లైసెన్స్ లేని సంస్థలు పటాకులు తయారు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది.
1: విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో మీరు ఇంతవరకు తారాజువ్వల రంగుల వెనుక రహస్యం గురించి డాక్టర్ టి. శైలజారాణి గారు అందించిన వివరాలు విన్నారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.

0: మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రజక కార్యక్రమం సహకారం శ్రీ వి చలపతి నిర్వహణ కె శృతి ప్రియాంక
1: శ్రోతలకు నమస్కారం. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు వారం అయిన మనం పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. ఇతర భాషల పట్ల గౌరవం చూపి నేర్చుకుని సంభాషించి ప్రయోజనం పొందడం అభిలషించ

0: చెప్పదగింది. ఈ ప్రపంచంలోని ఏ భాష అయినా శాశ్వతంగా ఉండాలి అంటే ఆ భాషను మాతృభాషగా గలవారు వారి నిత్య దైనందిన వ్యవహారాల్లో ఆ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలి. ప్రపంచంలోని ఏ దేశము తమ మాతృభాషను విస్మరించి పరభాషకు పెద్దపీట వేయడం లేదు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాతాస్వరూపాలే స్త్రీలందరూ గాని మన అమ్మ మనకెంతో ఘనమురా అన్న సత్యాన్ని మరువరాదు.
1: ముందుగా జాతీయాలు. మొదటి జాతీయం ఉర్రూత లూగించు. ఉర్రూత లూగించు, ఉత్సాహపరచు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఉత్సాహపరచు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఏదైనా ఒక పాట విన్నప్పుడు కానీ, ఒక నృత్యం కానీ, ఒక సినిమా కానీ, ఆటలు కానీ, ప్రసంగం కానీ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించడమే కాకుండా అందులో లీనమై ఊగిపోయేలా చేసిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. అదే ఉర్రూత లూగించు. స్వాతంత్రోద్యమ నాయకులు వారి ఉపన్యాసాలతో దేశ ప్రజల్లో స్వరాజ్య కాంక్షను ఉర్రూత లూగించిన విషయం మనకు తెలిసిందే. సమాజాన్ని చైతన్యం చేయడంలో కళలు, సాహిత్యం పాత్ర ఎనలేనిది. కళాకారులు ఆటపాటలతో, కవులు రచయితలు ఉత్తమ రచనలతో సమాజాన్ని ప్రగతి పథం వైపు పయనించేలా ఉర్రూత లూగిస్తారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న మహనీయుల మాటలు అక్షరసత్యాలు. కేవలం పుస్తకాల్లోని సమాచారాన్ని బట్టి పట్టడం కాకుండా విద్యార్థుల్లో నూతన ఆలోచనలు రేకెత్తించే నూతన విద్యా బోధనలను ప్రవేశపెట్టి వాటిని ఆచరించగలిగితే ఎటువంటి విద్యార్థుల ఆలోచనలైనా జ్ఞానార్జన వైపు ఉర్రూత లూగగలవు. కోటి మంది సూర్యుల ప్రకాశాన్ని మాంసనేత్రాలతో చూడలేకపోవచ్చు, కానీ కోటి మంది విద్యార్థుల్లో జ్ఞాన ప్రకాశాన్ని చూసే అదృష్టాన్ని కలిగించగల సమర్థుడు ఉపాధ్యాయుడు. వీరి బోధనలు ఉర్రూత లూగించి ప్రతి ఒక్క పాప, ప్రతి ఒక్క పిల్లవాడు దేశానికి సేవ చెయ్యగల సమర్థులు అవుతారు. తరువాతి జాతీయం కొట్టిన పిండి. కొట్టిన పిండి చాలా తేలికైన పని అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. చాలా తేలికైన పని. ఈ జాతీయం పుట్టడం వెనుకున్న నేపథ్యాన్ని తెలుసుకుందాం. పూర్వం వరి కానీ, గోధుమలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ వీటిని రోట్లో వేసి దంచేవారు. ఇలా దంచిన పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి వంట చేయటం సులభం. అలా కొట్టిన పిండి అనే జాతీయం పుట్టింది. నేడు ఈ పదాన్ని జాతీయంగా భాషలో వాడుతున్నాం. ఒక పనిని, అది ఎంత కష్టసాధ్యమైనదైనప్పటికీ, ఎటువంటి తప్పు దొర్లకుండా సులభంగా పూర్తి చేయగలిగితే ఆయనకది కొట్టిన పిండి లాంటిది, అలవాటైన పని అని ప్రశంసిస్తారు. కుటుంబాన్ని చక్కబెట్టడంలోనూ, ఉద్యోగ నిర్వహణలోనూ సమర్థత కలిగినటువంటి మహిళలకు రెండు పనులు చేయటం కొట్టిన పిండి అంటారు పెద్దలు. కొట్టిన పిండి అనే జాతీయం దేశ ప్రగతిని కోరుకుంటుంది. ఎలాగంటే, మానవుడు చేసే ధర్మబద్ధమైన పనుల్లో కొట్టిన పిండిగా ఉంటే ఆ నైపుణ్యాల వల్ల దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది కదా అన్నది కొట్టిన పిండి జాతీయానికి ఉన్నటువంటి అర్థం. తరువాతి జాతీయం ఆట పట్టించు. ఆట పట్టించు ఎగతాళి చేయడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఎగతాళి చేయడం, సరదాగా ఏడిపించు అనే అర్థాన్ని కూడా ఈ జాతీయం ఇస్తుంది. పూర్వం గ్రామీణ వాతావరణంలో పిల్లలు ఆడుకునే ఆటల్లో సరిగా ఆడని పిల్లవాణ్ణి వినోద వస్తువుగా భావించి సరదాగా ఎగతాళి చేస్తూ ఆనందించేవారు. ఇలా ఆట పట్టించు అనే జాతీయం పుట్టింది. ఈ ఆట పట్టించు అనే జాతీయాన్ని అనుకూలంగా వాడుకుంటే సమాజానికి ఎంతో హాయినిస్తుంది. ఉదాహరణకు, ఎలాంటి మోసపూరితమైన ఆలోచనలు లేకుండా కేవలం నవ్వించడం కోసమే చేసే పరిహాసపు మాటలు కానీ పనులు కానీ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి ఆప్యాయతను పెంచుతాయి. అదే ప్రతికూలంగా వాడుకుంటే మాత్రం అది సమాజానికి చేటు తెస్తుంది. అదే ఆట పట్టించు అనే జాతీయం. జాతీయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సంస్కృత న్యాయాలు. ఇప్పుడు సంస్కృత

న్యాయాలు. మొదటి సంస్కృత న్యాయం కాకతాళీయ న్యాయం. కాకతాళీయ న్యాయం యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను ఈ సంస్కృత న్యాయం వివరిస్తుంది. కాకతాళీయ సంస్కృత న్యాయం ఎలా పుట్టిందో, దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి తాటి చెట్టు మీద వాలింది. సరిగ్గా అదే సమయానికి ఆ చెట్టు నుండి ఒక తాటిపండు కిందపడింది. కానీ చూసేవారికేమో కాకి వాలడం వల్ల తాటిపండు కింద పడిందని భ్రమ కలుగుతుంది. నిజంగా అక్కడ జరిగినది వేరు. తాటిపండు బాగా పండి బరువు ఎక్కువై రాలడానికి సిద్ధంగా ఉంది. కాకి వాలినా వాలకపోయినా ఆ పండు రాలిపోతుంది. కానీ ఒకేసారి రెండు సంఘటనలు జరిగాయి. అందుచేత పండు పడటానికి కారణం కాకి చెట్టు మీద వాలటమే అని అందరు అనుకుంటారు. ఉదాహరణకి ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి వాళ్ళ నాన్నగారిచ్చిన పెన్ను వాడాడనుకుందాం. ఆ పరీక్షలో అతనికి ప్రథమ శ్రేణి మార్కులు కూడా వచ్చాయి. కానీ నిజమేమిటంటే బాగా చదవటం వల్ల మార్కులు వచ్చాయి, కొత్త పెన్ను వల్ల కాదు అన్నది కాకతాళీయ న్యాయం చెబుతుంది. తరువాతి సంస్కృత న్యాయం అసిధార మధులేపన న్యాయం. అసిధార మధులేపన న్యాయం ఒకవైపున ప్రమాదం, ఇంకొక వైపున స్వల్పకాలిక ఆనందం ఉన్నటువంటి స్థితిని ఈ అసిధార మధులేపన న్యాయం తెలుపుతుంది. అసిధార అంటే కత్తి యొక్క పదును కలిగినటువంటి అంచు, మధు అంటే తేనె, లేపనము అంటే పూత అంటే పూయడము అని అర్థం. ఒక పదునైన కత్తి అంచున తేనెను పూసి నాలుకతో నాకితే తీపి కొంచెమే ఉంటుంది, కానీ కత్తి అంచు తగిలి నాలుక తెగిపోయే ప్రమాదం కూడా అందులో ఉంటుంది. ఉదాహరణకి చిన్న లాభం కోసం ఆశపడితే వెనుక ఉన్న పెద్ద నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ భావాన్ని తెలిపే న్యాయమే అసిధార మధులేపన న్యాయం. తరువాతి సంస్కృత న్యాయం అశ్మలోష్ఠ న్యాయం. అశ్మలోష్ఠ న్యాయం ఈ బ్రహ్మాండంలో ఏదీ గొప్ప కాదు, ఏదీ తక్కువ కాదు అనే విషయాన్ని అశ్మలోష్ఠ న్యాయం తెలుపుతుంది. ఇంకా చెప్పాలంటే మనం ఎలా ఊహిస్తే అలా ఉంటుంది అనే విషయాన్ని తెలియచేస్తుంది అశ్మలోష్ఠ న్యాయం. మట్టి పెళ్ళ, దూది ఈ రెండింటినీ పోల్చి చూస్తే, మట్టి పెళ్ళను, దూదిని ఈ రెండింటినీ పోల్చి చూస్తే దూది కన్నా మట్టి పెళ్ళ గట్టిది. మరి రాయితో పోల్చి చూస్తే మట్టి పెళ్ళ తక్కువ కఠినత ఉంటుంది కదా. ఈ భావం అర్థం కావాలంటే ఒక ఉదాహరణ తెలుసుకుందాం. ఒక మధ్యతరగతి వ్యక్తి పేదవాడితో పోల్చుకుంటే ధనవంతుడిగా కనిపిస్తాడు, కానీ అదే వ్యక్తిని ఒక కోటీశ్వరుడితో పోలిస్తే పేదవాడిగా కనిపిస్తాడు. ఇలా అశ్మలోష్ఠ సంస్కృత న్యాయాన్ని గురించి చెప్పుకోవచ్చు. సంస్కృత న్యాయాలు తెలుసుకున్నాం. ఇరవయవ శతాబ్దానికి చెందిన శతకకారులలో గాడేపల్లి సీతారామమూర్తి గారిది ప్రత్యేకమైనటువంటి శైలి. వీరు బాపట్ల జిల్లా అద్దంకి గ్రామవాసి. వెంకటాద్రీశ్వర శతకము, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు వీరు. ప్రకృతి నియమాన్ని మానవ స్వభావానికి ముడిపెట్టి రచన చేయటం అనేది ఎంతో గొప్ప విషయం. అది వీరికి కరతలామలకం. దీనిని తెలియచేసేటువంటి గాడేపల్లి వారి పద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధరలో ఎంతటి దుర్జనుండైనా సత్సంగ ప్రభావంబు చే పరసేవ పరతంత్ర చిత్తుడగు భాష్వంతుడు తోడై నిరంతర మిత్రుత్వమొసంగుటం కదా సముద్రంబు ఇచ్చును అవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్ప వెంకటాద్రీశ్వరా. ఓ వెంకటాద్రీశ్వరా, ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు. అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మేఘాల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా అని ఆ పద్యానికి భావం. కేవలం
చట్టాలు శిక్షల వల్ల మాత్రమే సమాజంలో

మార్పులు రావాలనుకోవటం మంచిదే, కానీ ఇది అన్ని కాలాలకు సరిపోదు కదా. ఉత్తములైనటువంటి ఉపాధ్యాయులు, గురువులు, నాయకులు, సంఘ సంస్కర్తల కృషి కూడా అవసరం. ఎలాగంటే తెలియక చేసేటువంటి పొరపాట్లే ఎక్కువగా ఉంటాయి, అది మానవ తప్పిదాలు. ఏది తప్పో ఏది ఒప్పో చెప్పగలిగితే సమాజంలో వేళ్ళూనుకుపోయిన ఆ వెనుకబాటుతనం పోయి సమాజం ప్రగతి పథంలో పయనిస్తుంది. ఇక కక్షలు కార్పణ్యాలకు అవకాశం ఉండదు. ఎంతటి క్రూర స్వభావం కలవారైనా మంచివారితో స్నేహము చేస్తే ఆ కాఠిన్యత పోయి సమాజానికి మేలు చేసే అమృతమూర్తులుగా మారుతారు అన్న సందేశాన్ని అందించారు గాడేపల్లివారు ఈ పద్యంలో. ధరలో ఎంతటి దుర్జనుండైనా సత్సంగ ప్రభావంబు చే పరసేవ పరతంత్రచిత్తుడగు భాష్వంతుడు తోడై నిరంతర మిత్రుత్వమొసంగుటం కదా సముద్రంబు ఇచ్చును అవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్పా వెంకటా.

ఇప్పుడు పొడుపు కథలు. ఇప్పుడు పొడుపు కథలు. మొదటి పొడుపు కథ. ఇంతింతాకు బ్రహ్మంతాకు, పెద్దలు పెట్టిన పేరంటాకు. దీనికి విడుపేమిటో మీరు చెప్పాలి. ఇంతింతాకు బ్రహ్మంతాకు, పెద్దలు పెట్టిన పేరంటాకు. దీనికి విడుపేమిటో మీరే చెప్పండి. రెండవ పొడుపు కథ. మిద్యమీది ఉంగరం అందరికీ కనబడుతుంది కానీ నాకు కనబడదు. మిద్యమీది ఉంగరం అందరికీ కనబడుతుంది కానీ నాకు కనబడదు. దీనికి విడిపేమిటో మీరే చెప్పాలి. తర్వాతి పొడుపు కథ. ఇక్కడ కట్టిన కట్టు ఇంపైన కట్టు, మా ఊరి చెరువులో మాయమైపోయే. ఇక్కడ కట్టిన కట్టు ఇంపైన కట్టు, మా ఊరి చెరువులో మాయమైపోయే. దీనికి విడిపేమిటో మీరే చెప్పాలి. తర్వాతి పొడుపు కథ. వాడు పోతుండే నేను పిలుస్తుంటి, వాడు తొడుగుతుండే నేనేడుస్తుంటి. వాడు పోతుండే నేను పిలుస్తుంటి, వాడు తొడుగుతుండే నేనేడుస్తుంటి. దీనికి విడిపేమిటో మీరే చెప్పాలి. చివరి పొడుపు కథ. మంచం కింద మామయ్య పయనముచ్చే లేవయ్యా, మంచం కింద మామయ్య పయనముచ్చే లేవయ్యా. దీనికి విడుపును మీరే చెప్పండి. ఈ పొడుపు కథలకు విడుపును తెలుసుకునే ముందుగా

ఇప్పుడు సామెతలు. మొదటి సామెత: అవివేకితో చెలిమి కంటే వివేకితో వైరం మేలు. అవివేకితో చెలిమి కంటే వివేకితో వైరం మేలు. జీవిత సత్యాన్ని తెలిపే సామెత ఇది. బుద్ధిహీనుడైన మిత్రుడి కంటే తెలివైన శత్రువు మేలు అన్నది ఈ సామెతకున్న అర్థం. పంచతంత్ర కథల నుంచి ఒక ఉదాహరణను చెప్పుకుందాం. ఒక మహారాజు వద్ద ఒక పెంపుడు కోతి ఉండేది. దానికి మహారాజంటే ఎంతో ఇష్టం. నిద్ర సమయంలో కూడా ఆ కోతి రాజు దగ్గరే ఉండేది. ఒకనాడు రాజు నిద్రిస్తుండగా ఈగ ఒకటి రాజు రొమ్ముపై వాలింది. రాజుకు నిద్రాభంగం అవుతుందన్న తలచి పక్కనే ఉన్న కత్తిని తీసి దానిమీద కొట్టింది. ఈగ ఎగిరి వెళ్ళిపోయింది, కానీ దెబ్బకు రాజు ప్రాణం పోయింది.

0: ఈ కథలో రాజుపై కోతికి శత్రుత్వం లేదు, అవివేకం మాత్రమే ఉంది. విన్నారా ప్రమాదం ఎలా సంభవించిందో? తరువాతి సామెత ఉద్దర భోజనమంటే మేమిద్దరం అన్నాడట. ఉద్దర భోజనమంటే మేమిద్దరం అన్నాడట. ఈ సామెతకు అర్థమేమిటో తెలుసుకుందాం. లాభం వచ్చేటప్పుడు అందరికంటే ముందుండి, నష్టం వచ్చేటప్పుడు మొహం చాటేసేవారి స్వభావాన్ని ఈ సామెత తెలుపుతుంది. తరువాతి సామెత మనుజుడొకటి తలంప దైవమొకటి తలంచు. మనుజుడొకటి తలంప దైవమొకటి తలంచు. ఈ సామెతకున్న అర్థమేమిటో తెలుసుకుందాం. మనిషి ఎంత మేధోజీవి అయినప్పటికీ కాలం ముందు, దేవుడి నిర్ణయం ముందు తలవంచక తప్పదని ఈ సామెత తెలుపుతుంది. పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. మొదటి పొడుపు కథ. ఇంతింతాకు బ్రహ్మంతాకు, పెద్దలు పెట్టిన పేరెంటాకు. దీనికి విడుపు మంగళసూత్రం. మంగళసూత్రం. రెండవ పొడుపు కథకు విడుపును తెలుసుకుందాం. మిద్దెమీది ఉంగరం అందరికీ కనబడుతుంది కానీ నాకు కనబడదు. దీనికి విడుపు బొట్టు. నుదుటిన పెట్టుకునే బొట్టు. తరువాతి పొడుపు కథ. ఇక్కడ కట్టిన కట్టు ఇంపైన కట్టు. మా ఊరి చెరువులో మాయమైపోయే. దీనికి విడుపు చద్దిబువ్వ. చద్దిబువ్వ. తర్వాతి పొడుపు కథ. వాడు పోతుండే నేను పిలుస్తుంటి, వాడు తొడుగుతుండే నేను ఏడుస్తుంటి. దీనికి విడుపు గాజులు. విడుపేమిటి? గాజులు. చివరి పొడుపు కథ. మంచం కింద మామయ్య, పయనమొచ్చే లేవయ్య. దీనికి విడుపు చెప్పులు. విడిపేమిటండి? చెప్పులు. శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన విజయశ్రీ కావ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భర్తలను శత్రు సంహర్తలనుగా మార్చడానికి ప్రయత్నించే ద్రౌపది రణోత్సాహంతో ఖడ్గాలను కదిలించే నకుల సహదేవులు మొదటి భాగమైన మంత్రాలోచనం మనకు కనిపిస్తారు. దాని గురించి మనం ముందు భాగంలో తెలుసుకున్నాం. పార్థసారథిగా పగ్గాలు చేపట్టిన శ్రీకృష్ణుడు భీష్మద్రోణాది కురు వీరులను అర్జునుడికి పరిచయం చేయటం రెండవ భాగమైనటువంటి స్కంధావారంలో ఉంటుంది. గురువులను, బంధువులను, పుత్రులను, మిత్రులను, హితులను, సన్నిహితులను సంహరించలేనని విచారవదనంతో వింటిని విడవబోయి అర్జునుడి వివిధ భావాలు మూడవ భాగమైనటువంటి విషాదంలో మనకు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు తన గీతోపదేశంతో విజయుడి దైన్యాన్ని దూరం చేసి ధైర్యాన్ని చేకూర్చేటువంటి సన్నివేశమే ప్రబోధం అనేటువంటి భాగంలో మనకు కనిపిస్తుంది. ఆరాటము తీరిన కిరీటి కౌరవులతో పోరాటానికి సంసిద్ధుడై నవభారత వీర పతాక నెత్తెదన్ అని దేవదత్త శంఖాన్ని పూరించటం చివరి భాగమైనటువంటి విజృంభణంలో ఉంటుంది. ప్రతి పద్యం హృదయంగా, రసహృదయ నైవేద్యంగా రచించటం జంధ్యాల వారికే సాధ్యమేమో. ఈ కావ్యంలో నాటి భారతంలో నేటి భారతం ఎలా ముడిపోయిందో గమనిద్దాం. ఆతడ జాత శత్రుడు మహాత్ముడు శాంత తపస్వి విశ్వవిఖ్యాతుడు ధర్మరాజతని ఆత్మిక శక్తికి లేవ సాధ్యముల్ తాతల వంటి వారైన తప్పదు లోబడిపోదురోయి ధర్మేతర శక్తులెట్లు తల ఎత్తును ధర్మ బలము సన్నిధిం. ఇది శ్రీకృష్ణుడి నోట వెలువడిన ధర్మరాజు వర్ణన. పైదృష్టికి ధర్మరాజు కనిపించిన, లోదృష్టికి గాంధీజీ కనపడ్డం ఈ పద్యం ప్రత్యేకత. ఆతడ జాత శత్రుడు మహాత్ముడు శాంత తపస్వి విశ్వవిఖ్యాతుడు ధర్మరాజతని ఆత్మిక శక్తికి లేవ సాధ్యముల్ తాతల వంటి వారైన తప్పదు లోబడిపోదురోయి ధర్మేతర శక్తులెట్లు తల ఎత్తును ధర్మ బలము సన్నిధిం. కొడుకులకు, కోడళ్లకు, మనవళ్లకు దూరమై ధృతరాష్ట్రుడి భవనంలో కాలం గడుపుతున్న కుంతీదేవిని కవి ఎలా వర్ణించారో ఈ పద్యంలో చూద్దాం.
1: విశ్వవిఖ్యాత భారత వీరమాత కుంతి పడియుండే కురురాజు కొంపలోన అశ్రుధ

0: తన లోచనాంచలముల యమునులై గంగలై కృష్ణలై శ్రవింప.
1: ఇక్కడ గంగ కృష్ణ యమునలుగా మారిన కన్నీటితో కుమిలిపోతున్న కుంతీమాతతో పాటు గంగ కృష్ణ యమున నదులతో నిండిన భరతమాత కూడా అప్రయత్నంగా మనకు దర్శనమిస్తుంది ఈ పద్యంలో.
0: విశ్వవిఖ్యాత భారత వీరమాత కుంతి పడియుండే కురురాజు కొంపలోన అశ్రుధారలు తన లోచనాంచలముల యమునులై గంగలై కృష్ణలై శ్రవింప.
1: ఎంత అద్భుతమైన పద్యం అండి. అలాగే శ్రీకృష్ణుడు పాండవులకు అందించిన మాతృ సందేశాన్ని భారత మాతృ సందేశంగా భావించవచ్చు. కవి హృదయం ఎంత గొప్పో ఈ పద్యంలో మనకు తెలుస్తుంది.
0: దేశ కళ్యాణ దివ్య సందేశ దీక్షనందుకొని స్వేచ్ఛ కొరకు విల్లందుకొనుడు భరత సంతతి భావి సౌభాగ్యమునకు సానుగావుత స్వాతంత్ర సమరరథము వీర భారత భూమి ఆవిర్భవించి పౌరుషము లేని బానిస బ్రతుకులేలా ఈ అయోమయ శృంఖలా లింకనైన త్రెంపుకొని బయటపడి విజృంభింపరేలా
1: అన్న పదాల్లో పద పదాన కథనోత్సాహాన్ని బానిసత్వ ఖండనాన్ని భరత జాతి సంక్షేమాన్ని గమనించవచ్చు. అదేవిధంగా
0: దాస్య దారిద్ర్య గాఢాంధ తమసమందు జ్యోతి వెలిగింపవలే యుగాభ్యుదయమునకు
1: అన్న పంక్తులు
0: పాంచాలీయుతుల్ పాండవుల్ వందే మాతర మంచు భక్తిమయి సంభావించిరి ఆత్మప్రసూ సందేశము వినమ్ర శీర్షములతో సంతోష భాష్పాలతో
1: అన్న పంక్తుల్లోనూ
0: విద్రోహులన్ నిర్మూలించి స్వతంత్ర్య భారత భవానీ వీర సంతానమై మార్మోగింపుము దిగ్దిగంతముల యుష్మద్దేవదత్తధ్వనుల్
1: అన్నప్పుడు
0: జెండా జాతికి జీవగర్ర సమతా చిహ్నము సర్వస్వ ఈ జెండావంపు సహింపజాలని శిరచ్ఛేదము
1: అన్నప్పుడు
0: గుణముం బిగయంగ స్వరాజ్యలక్ష్మికిం స్వాగతమిమ్ము గాండీవసరాసన చంద్రకులైన భూషణ
1: అన్నప్పుడు
0: విజయలక్ష్మీ శాంతి సంక్రాంతమై యుద్ధాంతమున వీర భారతము విశ్వోత్కృష్టమౌ
1: అన్నప్పుడు
0: ఇది నీ మాతృ రుణంబు తీర్చుకొనుమోయి వీర రక్తముతో
1: అన్నప్పుడు
0: భారత వీరా లేవవోయి పౌరుషము మేల్ కొల్పుమోయి
1: అన్నప్పుడు ఈ దురభిమాన నితాంత నిరంకుశత్వ సంపత్తికి స్వస్తి చెప్పి నవభారత వీర పతాక నెత్తెదెన్ అన్నప్పుడు సమకాలీన అస్వతంత్ర్య భారతదేశ పరిస్థితి భారతీయుల కర్తవ్యం ద్యోతకమవుతాయి. ఇలా అడుగడుగున దేశభక్తిని జాతీయతని రంగరించుకొని స్వేచ్ఛ సుగంధాన్ని పాఠక లోకానికి ప్రసరింపచేసే పద్య కావ్య సౌగంధికం విజయశ్రీ కావ్యం. నిద్రాణంగా ఉన్న మనుష్యులను చైతన్య సంపూర్ణులను కావించే కమనీయ కావ్య కలహారం ఈ విజయశ్రీ కావ్యం. స్వాతంత్ర్యానికి పారతంత్ర్యానికి నడుమ జరిగే సంఘర్షణలో విజయం స్వాతంత్ర్యానిదే అని ఉద్ఘాటించి భారత మాతకు విజయ నీరాజనమెత్తే వీర కావ్య పారిజాతం ఈ విజయశ్రీ కావ్యం. జీవము తొనికిసలాడే పాత్రలతో వాటి హావభావాలను స్వరూప స్వభావాలను కళ్లకు కట్టించే శ్రవ్య

0: కావ్యరూపంలో ఉన్న అపూర్వ దృశ్య కావ్యం విజయశ్రీ కావ్యం. నమో నమః శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి. తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి జవాబులు. మొదటి ప్రశ్న, సిద్ధేశ్వర చరిత్ర గ్రంథాన్ని రచించినది ఎవరు? సిద్ధేశ్వర చరిత్ర గ్రంథాన్ని రచించినది ఎవరు? సమాధానం, కాసే సర్వప్ప కవి. కాసే సర్వప్ప కవి. రెండవ ప్రశ్న, తాళ్లపాక తిమ్మక్క రచించిన సుభద్రా కళ్యాణము గ్రంథంలోని ఛందస్సు ఏది? తాళ్లపాక తిమ్మక్క రచించిన సుభద్రా కళ్యాణము గ్రంథములోని ఛందస్సు ఏది? సమాధానం, మంజరీ ద్విపద. మంజరీ ద్విపద. మూడవ ప్రశ్న, తెలుగులో తొలి దేశీ పురాణం ఏది? తెలుగులో తొలి దేశీ పురాణం ఏది? సమాధానం, పాల్కూరికి సోమన గారు రచించిన బసవ పురాణం. పాల్కూరికి సోమన రచించిన బసవ పురాణం. తరువాతి ప్రశ్న, నామవాచకాలకు ధాతువులు చేరటం వలన ఏర్పడే పదాలను ఏమంటారు? నామవాచకాలకు ధాతువులు చేరటం వలన ఏర్పడే పదాలను ఏమంటారు? సమాధానం, శబ్ద పల్లవాలు అంటారు. ఏమంటారు? శబ్ద పల్లవాలు. చివరి ప్రశ్న, వేదాలు ప్రభు సంహితాలు, పురాణాలు మిత్ర సంహితాలు. మరి కావ్యాలు? వేదాలు ప్రభు సంహితాలు, పురాణాలు మిత్ర సంహితాలు. మరి కావ్యాలు కాంతా సంహితాలు. సమాధానం ఏంటండి? కాంతా సంహితాలు.
1: మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ఇంట్లో, బయట సమాజంలో తెలుగు వారితో కలిసినప్పుడు తెలుగే మాట్లాడండి. అత్యవసరమైతే తప్ప మరొక భాష ఉపయోగించకండి. సెలవు మరి, నమస్తే.

0: మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సునీల్ వర్మ. ద హెడ్లైన్స్. లోక్సభ పాసెస్ యాంటీ పేపర్ లీక్ అమెండ్మెంట్ బిల్ విత్ స్ట్రిక్టర్ పనిష్మెంట్ ఆఫ్ అప్ టు 10 years ఇన్ జైల్. పోలింగ్ బిగిన్స్ ఫర్ బై ఎలక్షన్స్ టు 3 అసెంబ్లీ కన్స్టిట్యుయెన్సీస్ ఇన్ బీహార్, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. Bihar government decides to reopen closed sugar mills at Rayam in Darbhanga and Sakri in Madhubani. India's merchandise exports

0: to clock a Commonwealth Games record of 10.71 seconds and emphatically clinched the gold medal. Fellow Indian Basil was equally impressive, timing 10.83 seconds to secure silver after edging England's Kevin Santos, who settled for bronze. The medals were India's third medal of the day after long jumper Murli Sri Shankar had earlier opened the day's account with a silver in the men's long jump. The silver medal also made Sri Shankar the first Indian men's long jumper to win two Commonwealth Games medals. With Gavit's gold, Basil's silver and Sri Shankar's silver, India now ranks at 8th position, taking the country's overall tally to 15 medals, including 3 gold, 9 silver and 3 bronze. India's gold medals have come through Mirabai Chanu in weightlifting, Sharmila Dhankad in the women's F57 short put and now Gavit in the men's T4700 meter. Chirag Jha from Sports Desk.
1: President Draupadi Murmu congratulated Dilip Kavit on winning gold medal and Mohammad Basil on securing silver medal in the men's 100-meter T47 event at Glasgow Commonwealth Games 2026. In a social media post, the president said that Indian para-athletics has scripted a memorable chapter of sporting excellence. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
2: Thank you, Sunil. Approval of the bill to amend the anti-paper leak law in Lok Sabha is the top story in many dailies. Anti-paper leak law tightened, headlines the Pioneer. The Supreme Court restricts retrospective environmental clearances, quashing 2021 office memorandum on the matter with prospective effect, reports the Hindu. India and four other nations face 100% tariffs as US Senate advance Russia sanctions bill, reports Hindustan Times. Front-paged by the Indian Express, Gulveer Singh's monumental feat was captured in the headline. From Sirsa mud ground to India's first Commonwealth Games men's 10,000 meters silver, the coverage noted that despite battling brutal weather, long odds and a world-class field, Singh emerged victorious. Ahead of dengue vaccine rollout in India next year, a study reported in the Times of India reveals that all four strains of the virus have been found to be in circulation simultaneously in 8 states and union territories. And finally, ahead of the Delhi High Court's review of the capital's stray dog management measures, a ground inspection suggests the problem in Delhi remains unresolved, writes the Tribune. And with that, it's back to you, Sunil.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Lok Sabha passes anti-paper leak amendment bill with stricter punishment of up to 10 years in jail. Polling begins for by-elections to 3 assembly constituencies in Bihar, Gujarat and Madhya Pradesh. Bihar government decides to reopen closed sugar mills at Rayam in Darbhanga and Sakri in Madhubani. India's merchandise exports rise 15% despite Red Sea crisis and global turmoil. Annual Kamar Yatra for Shravan month to begin today. And para-athlete Dilip Kavit wins gold while Mohammad Basil bags silver in men's 100-meter race at Commonwealth Games. And with that, we end the morning news. Have a nice day.
3: Akasavani అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రకృతితో కలిసి అభివృద్ధి శాశ్వతమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందేశం, భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష, ఆక్వారంగానికి ఊతమిచ్చే అంశాలపై ముగ్గురు కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి లేఖలు, రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు తదితర అంశాలతో కూడిన జులై నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రకృతితో కలిసి అభివృద్ధి సాధించే దేశమే శాశ్వతంగా నిలుస్తుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం ప్రాజెక్టులను గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధే శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు. నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నగర వనాలు పట్టణాలకు పచ్చని ఊపిరితిత్తులుగా పనిచేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని ఉప ముఖ్యమంత్రి వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి

0: సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని చెప్పారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో రాకపోకలు మెరుగుపడి ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రొయ్యల పరిశ్రమను ఆదుకునేందుకు జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు లేఖ రాశారు. సోయాబీన్ మీల్ ధరలు భారీగా పెరగడంతో రొయ్యల మేత తయారీ ఖర్చులు అధికమై రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో రొయ్యల మేత కొరతను తగ్గించి ధరలను నియంత్రించేందుకు సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా ఏరియేటర్లపై వస్తుసేవల పన్ను జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు ఆమెకు లేఖ రాశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆక్వా ఎగుమతులపై ఉన్న సుంకాల విషయంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని కోరిన ముఖ్యమంత్రి, ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 5 లక్షల వరకు వన్ టైం టాప్అప్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బ్లాక్ చైన్ విధానం ద్వారా ప్రతి భూమికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కల్పించి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్లు, భూ వివాదాలు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. బ్లాక్ చైన్ విధానం అమల్లోకి రావడంతో భూముల క్రయ విక్రయాలు మరింత పారదర్శకంగా, సురక్షితంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను పరిరక్షణ నిల్వ ప్రాంతంగా గుర్తించే ప్రక్రియపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి సమావేశం నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి ఎకో టూరిజం అభివృద్ది అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వేగం, నాణ్యత, సమయపాలన లక్ష్యంగా పనులు చేపట్టాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధానిలో 50,999 కోట్లతో 95 ప్రాజెక్టులు చేపట్టామని, ప్రతి ప్రాజెక్ట్ నిర్ణీత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మీరు అమరావతి సమాచార లేఖ విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, ఆకాశవాణి అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు.

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట దేశముదురు చిత్రం కోసం రఘు కుంచే కౌసల్య పాడింది. ఆ పాటకు సంగీతం చక్రి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: చదువుకున్న అమ్మాయిలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. ఆరుద్ర సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B&G gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.
0: Chitrasima karyakramamlo cinema paatalu vintunnaru. శ్రోతలకు ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానాలు ఇస్తారు. ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు.

వింటున్న పాట కెప్టెన్ ప్రభాకర్ చిత్రంలో చిత్ర మనో పాడింది. రాజశ్రీ సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఇళయరాజా.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సముద్రాల సాహిత్యానికి అశ్వత్థామ స్వరాలు కూర్చగా ఏఎం రాజా ఎస్ జానకి పాడిన పాట వినండి, దైవబలం చిత్రం కోసం.

0: Sometimes, all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia. Movement that inspires.
2: శ్రోతలకు ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈరోజు రాత్రి 7:15 2255533 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి

0: కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చెట్టు కింద ప్లీడరు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు. వెన్నెలకంటి సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఇళయరాజా.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు మరిన్ని వినవచ్చు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మన ఆలయాలు ఈనాటి ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం విశేషాలు వింటారు.
1: శ్రోతలందరికీ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అదేనండి, దసరా ఉత్సవాల సందర్భంగా మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు మనం అనంతపురం కొత్తవూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పెనుగొండ క్షేత్రంలో స్వయంభూగా వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి భక్తాదుల కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అమ్మవారును పార్వతీ అంశగా కొలవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శ్రీ వాసవీమాత ఆలయాలను నిర్మించుకుని భక్తాదులు పూజాధికారులు నిర్వహిస్తున్నారు. అలా వెలసిన ఆలయాల్లో అనంతపురం గుల్జార్పేటలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం ఒకటి. మందస్మేర ముఖారవింద మధురాం మత్తాళి దృగ్మాలి

वासवकन्यकां शुभकरीं ध्याये दयासागरीं। आ जगन्माता पार्वतीदेवी భక్తుల రక్షణార్థమై భూలోకమున కుసుమాంబ కుసుమశ్రేష్ఠియను దంపతులకు వాసవి కన్యక అను నామముతో పుత్రికగా జన్మించి కామాంధులను అంతమొందించి దేవీ పరమభక్తులకు ధర్మప్రబోధం చేసి వారికి మోక్షమును ప్రసాదించిన దేవత. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలం. వైశాఖ శుద్ధ దశమి నాడు వాసవిమాత జన్మించారు. ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి తూర్పు ముఖంగా ఆలయ ముఖద్వారం మనకు కనిపిస్తుంది. ఈ ముఖద్వారం గోపురంపై అమ్మవారు అభయ వరద హస్తాలతో మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే చుట్టూ అష్టాదశ శక్తిపీఠాల రూపంలోనూ నవదుర్గల రూపాలలోనూ ఎటు చూసినా అమ్మవారే మనకు దర్శనం ఇస్తుంది. మనలో భక్తిభావన పెంపొందించి ఆనందాన్ని కలిగిస్తుంది. మందహాస వదనముతో మనోహరమైన రూపముతో ఆ జగన్మాత పాలరాతి విగ్రహం దర్శించుకున్నంత మాత్రానే సర్వపాపాలు నశించిపోతాయి.

0: చతుర్భుజి అమ్మవారు ఒక చేతిలో రామచిలుక, ఒక చేతిలో తామర పువ్వును ధరించి అభయ వరదహస్తంతో మనకు దర్శనమిస్తుంది. ఆ దివ్యమంగళ రూపాన్ని ఒక్కసారి దర్శించినంత మాత్రాన జన్మధన్యమవుతుంది. ఆలయ నిర్వాహకులు శ్రీ మచ్చా నరసింహులు గారు ఆలయ విశేషాలను తెలియజేస్తూ,
1: దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని అనంతపురం కొత్తవూరు గుల్జార్పేటలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ విశేషాలను ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ ఆలయం అధ్యక్షులు శ్రీ మచ్చా నరసింహులు గారు, వారితో వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం అమ్మా.
0: సరే, ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు?
2: ఈ ఆలయము ప్రప్రథంగా 19

0: 1951 సంవత్సరంలో ఈ ఆలయము కట్టుటకు ప్రారంభించబడినది. 1951 నుంచి 1951 వరకు అమ్మవారు ఫోటో మాత్రమే పెట్టి పూజ చేసేవారు. 1991 సంవత్సరంలో అమ్మవారు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి దేదీప్యమానంగా అమ్మవారి యొక్క కృపచే ప్రతి ఒక్కరు కూడా ఆరవయసులే కాకుండా కులానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క దీవెనలు పొందుతున్నారమ్మా.
1: అలాగే ఇక్కడ వెలసిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎలాంటి సేవలు నిర్వహిస్తుంటారు?
0: చూడమ్మా, ప్రతిరోజు ఉదయము 6 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవతో మొదలు పెడతాము. ఆ తర్వాత అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అభిషేక కార్యక్రమం అయిన తర్వాత భక్తాదులకు ప్రసాద వినియోగం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సాయంకాలం పూట కూడా ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తెరిచి ఉంటారు. ఆ తర్వాత సాయంకాలం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ఆలయం ఓపెన్ చేసి ఉంటారు. భక్తాదులు విరివిగా, అంటే చాలామంది భక్తులు వచ్చి ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి కృపకు పాత్రలు అవుతుంటారమ్మా. ఇక్కడ
1: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జయంతి ఉత్సవాల సందర్భంగా మీరు ఏవైనా ప్రత్యేకంగా విశేషంగా ఎలాంటి సేవలు చేసుకుంటారు?
0: అమ్మ, అమ్మవారి వాసవి జయంతి పురస్కరించుకొని అమ్మవారికి ఆ రోజు ఉదయమునే 5 గంటలకే సుప్రభాత సేవ అయిన తర్వాత అమ్మవారికి పాలాభిషేకం అనేది జరుగుతుంది. పాలాభిషేకంలో భక్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి సుమారుగా ఆ రోజు ఒక 3,000-4,000 మందితో పాలాభిషేకం అనే కార్యక్రమం అనేది జరుపుతాము. ఆ తర్వాత అమ్మవారిని వైశ్య హాస్టల్ దగ్గర నుంచి కూడా మెదతాళాలతో, భారీ ఊరేగింపుతో, కోలాటతోనూ మరియు కిరుగుర్రాలతోనూ భారీ ఎత్తున ప్రొఫెషనల్ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఇంచుమించు సుమారుగా 3,000 నుంచి 4,000 మంది భక్తాదులు పాల్గొంటారు. ప్రత్యేకించి మహిళలు ఆ రోజు 351 కలశాలతో, అంటే ప్రతి ఒక్క మహిళ ఒక కలశాన్ని తీసుకొని వారి తల మీద ఉంచుకొని అక్కడి నుంచి కూడా ఊరేగింపుగా 351 మంది మహిళలు మరియు ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని అమ్మవారికి ఆ కలశాలు సమర్పించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతుంటారు. అలాగే కలశాలు పెట్టుకునే వాళ్ళు కాకుండా మిగిలిన మహిళలు కూడా, అంటే సుమారుగా ఆ రోజు 1,500 మంది మహిళలు ఆ రోజు పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడ ఈ పట్టణంలో అంతమంది మహిళలు పాల్గొనే కార్యక్రమం అంటే అమ్మవారి వాసవి జయంతి కార్యక్రమమే ఒకటే నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి మహిళా మండలి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా మండలి అయితేనేమి, యువజన సంఘం వారు అయితేనేమి, ఈ దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క సంఘము వాసవి వధువుల పరిచయ వేదికని కూడా ఒక సంస్థ ఉంది. ఉన్న సంస్థలన్నీ కూడా చాలా దేదీప్యమానంగా పనిచేస్తున్నాయి. ఆ రోజు వాసవి జయంతి రోజు మహిళలు సుమారుగా 100 మందికి ఉచితంగా వడిబియ్య కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ రోజు వడిబియ్య కార్యక్రమం తర్వాత బీదలకు, పేదలకు, పేద వయసులకు ఆ రోజు మహిళా మండలి, పెద్ద సంఘం వారు, యువజన సంఘం వారు వారితే ఒక కిట్స్ అనేది ఆ రోజు పేదలకు ఇవ్వడం జరుగుతుంది. అందులో బియ్యము, బ్యాళ్ళు ఇవన్నీ వారికి నిత్యావసర వస్తువులు వారందరికీ కూడా కిట్స్ రూపంగా ఆ రోజు పేదలను గుర్తించి వారికి ఆ కిట్స్ రూపంలో కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం ప్రతి సంవత్సరం కూడా వాసవి జయంతి నుంచి వాసవి జయంతి వరకు ఎవరికి బ్లడ్ కావాలంటే వాడికి ఈ సంస్థలో ఉచితంగా బ్లడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరెవరైతే బ్లడ్ డోనర్స్ ఉంటారో సాయంకాలము ఆ రోజు వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మూమెంటోతో సత్కరించి, ఎందుకంటే మూమెంటోతో సత్కరించడం అంటే టు ఎంకరేజ్ బ్లడ్ డోనర్స్, అందుకోసమే వాడికి ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టి వారికి సత్కరించి బ్లడ్ డోనర్స్ని మనము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాలు కూడా చేపడతా ఉంటాము. కాకపోతే ఆ రోజు వాసవి జయంతి రోజు సుమారుగా మధ్యాహ్నం అందరికీ అమ్మవారి ప్రసాద వితరణ అంటే భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు సుమారుగా 5,000 నుంచి 6,000 మందికి అమ్మవారి ప్రసాదం భోజనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వాసవి జయంతి రోజు కాస్ట్ క్రీడ్ అనేది లేకుండా ఎవరైనా మన దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం అంటే భోజన కార్యక్రమం మనం ఉచితంగా ఏర్పాటు చేస్తుంటాము.
1: దసరా సందర్భంగా అమ్మవారికి జరిగే సేవా వివరాలు.
0: మా దసరా సందర్భంగా అమ్మవారికి చాలా

0: సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాము. భక్తాదులు ఉదయం 6:30కే వస్తారు. అమ్మవారికి ఆ రోజు సుప్రభాత సేవానంతరము అమ్మవారికి నైవేద్యం కంటే ముందు అమ్మవారికి అభిషేకం అనేది జరుగుతుంది. పంచామృత అభిషేకం అనేది జరుగుతుంది. పంచామృత అభిషేకం అమ్మవారికి జరుగుతుంటే భక్తాదులు కూడా అమ్మవారి విగ్రహాలు తెచ్చుకుంటారు. ముఖ్యంగా మహిళలు పురుషులు అందరూ కూడా వాళ్ళు జంటలు జంటలు కూర్చొని సుమారుగా ప్రతిరోజు కూడా 200-300 మంది జంటలు కూర్చొని అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు చేస్తారు. ఆ అభిషేక కార్యక్రమానికి కూడా వచ్చే భక్తాదులకు అభిషేకానికి కావాల్సిన మెటీరియల్ అయితేనేమి, పూలు అయితేనేమి, ఏమైతే కూడా అన్నీ కూడా ఉచితంగా మన దేవాలయం వారి సమకూరుస్తారు. కాబట్టి 500 జంటల వరకు రోజు కూడా పాల్గొంటారు. ఉదయం 6:30 నుంచి 8:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు కానీ పురుషులు కానీ 9 గంటలకు ఇంటికి పోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వాళ్ళు డ్యూటీకి పోవాలంటే పోలేరు. కాబట్టి ఇక్కడనే దేవాలయం ప్రాంగణంలోనే ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం అనేది ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత వారు అల్పాహారం తీసుకొని ఎవరు పనులకు వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళేందుకు అనుకూలం ఉండేదానికోసమే శరద నవరాత్రి ఉత్సవాల్లో ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాము. ఇకపోతే ఈ శరద నవరాత్రుల్లో ఉచితంగా పేద వయసులు ఉంటే వారికి ఆర్థిక సహాయం అంటే ఈ కిట్స్ రూపంగా దసరా ఉత్సవాల్లో కూడా కొంతమందికి మేము సహాయక సహకారాలు అందిస్తూ ఉంటాము. జనరల్గా ఇక్కడ ఈ దేవాలయంలో జరగని సేవా కార్యక్రమం అంటూ ఏమి లేదు. ఎందుకంటే ఈ దేవాలయంలో ఉచితంగా స్కాలర్షిప్స్ అయితేనేమి, మెడికల్ ఎయిడ్స్ అయితేనేమి, మెడికల్ క్యాంప్స్ అయితేనేమి, ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నాము ఈ సంస్థ ద్వారా. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా సుమారుగా సాయంకాలం 5,000 నుంచి 6,000 మంది భక్తాదులు ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. 5,000-6,000 మంది కూడా భక్తాదులు అన్ని కులస్తులు ఇంక్లూడింగ్ మహమ్మదీలతో పాటు కూడా ఈ దేవాలయానికి సాయంకాలం పూట వస్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మవారు ఏం పవర్ ఉందో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న అమ్మవారు ఎవరైనా ఏ కోరిక కోరుకుంటే కూడా కల్పవృక్షంగా కట్టే అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా వాళ్ళందరి కోరికలు నిలబడుతున్నాయి. కాబట్టి వైశ్చేతరులు కూడా ఈ దేవాలయానికి చాలామంది రావడం జరుగుతుందమ్మా.
1: నిత్యం శుక్రవారం కానీ మంగళవారం కానీ పురస్కరించుకుని అమ్మవారికి ఎలాంటి పూజ?
0: అమ్మ శుక్రవారం నాడు ఉదయం సుప్రభాత సేవ అనంతరము అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. పాలాభిషేకము, పాలాభిషేకం తర్వాత మన యువజన సంఘం వారిచే భక్త మండలిచే అమ్మవారికి ఆ రోజు భజన కార్యక్రమం ఉంటుంది. భజన కార్యక్రమంలో సుమారుగా 200-250 మంది దాకా యువజనులు పాల్గొని, యువజనులు అయితేనేమి పెద్ద సంఘం వారు అయితే అందరూ పాల్గొని ఆ రోజు భజన కార్యక్రమం చేస్తారు. ఆ భజన కార్యక్రమం అనంతరము అందరికీ కూడా చిత్తప్రసాద వినియోగం ఉంటుంది. సాయంకాలము మహిళా మండలి వారిచే అర్చనా కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మహిళలు సుమారుగా 250-350 మంది దాకా మహిళలు అందరూ పాల్గొంటారు. మహిళా కార్యక్రమం తర్వాత అమ్మవారికి బంగారు పుష్పాలతో ఆ రోజు అర్చనా కార్యక్రమం జరుగుతుంది. దాతలు ఉంటారు ఆ రోజు. ఏ దాతలు ఉంటే ఆ దాతలు వచ్చి స్వస్థాలతో అమ్మవారికి ఆడవారు బంగారు పుష్పాలతోనూ మగవారు వెండి పుష్పాలతోనూ అమ్మవారికి అర్చనా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 7:15 అమ్మవారికి ఊంజల సేవ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం అనంతరము వచ్చిన భక్తాదులందరూ కూడా ఆ రోజు చిన్నపాటి డిన్నర్ అనేది ప్రతి శుక్రవారం కూడా ప్రసాదం వితరణ అనేది జరుగుతుంది. అంతేకాకుండా మంగళవారం దినాల్లో కూడా శనివారం ఉదయం విష్ణు సహస్రనామార్చన పారాయణము ఖచ్చితంగా శనివారం జరుగుతుంది. అలాగే మంగళవారం రోజు కూడా అమ్మవారికి బంగారు పుష్పాలతోనూ వెండి పుష్పాలతోనూ అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం అనేది దేవాలయంలో మంగళవారం అయితేనేమి, శుక్రవారం అయితేనేమి, శనివారం అయితేనేమి ఈ కార్యక్రమాలు ఈ మందిరంలో కొనసాగుతుంటాయమ్మా.
1: ఈ విశాల ఆలయ ప్రాంగణంలో భక్తాదులకు ఎలాంటి సౌకర్యాలు?
0: ఈ విశాల ప్రాంగణంలో భక్తాదులు బయట ఊరు నుంచి వచ్చిన వారు కూడా ఎవరన్నా ఇక్కడ నైట్ హాల్ట్ చేసి ఈ దసరా ఉత్సవాల కోసము బయట ఊరు నుంచి కూడా చాలామంది వస్తారు. వచ్చిన వారు కూడా ఇక్కడ 6 రోజులు 7 రోజులు సుమారుగా 9 రోజులు కూడా ఉండే భక్తాదులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ ఉచితంగా బస ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన వారందరికీ ఉచితంగా ఉదయము అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రి డిన్నర్ కూడా వాళ్ళకి అందరికీ వచ్చిన వారందరికీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తుంటాము. కాబట్టి భక్తాదుల కోసము ఇక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అన్నిటికంటే ఈ దేవాలయంలో విశేషమైన సేవా కార్యక్రమాలు భక్తాదుల కోసం.

0: వర్తిస్తుంటామమ్మా.
1: ఈ ఆలయంలో భక్తాదుల కోసం ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేస్తారా?
0: ఈ ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేస్తుంటాము. ప్రతిసారి కూడా సంవత్సరంలో 2 సార్లు ఎవరో పెద్ద వీళ్ళని పిలిపించి ఒక ప్రవచనాలు అనేది ఏర్పాటు చేస్తుంటాము. ఈ ప్రవచనాలకు విరివిగా ప్రజలందరూ పాల్గొంటూ ఉంటారు. అలాగే షిర్డి సాయి బాబా ప్రసంగాలు కూడా ప్రతి సంవత్సరం ఒక దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఏ కార్యక్రమం చేసినా ఈ దేవాలయానికి వేల సంఖ్యలో భక్తాదులు రావడం జరుగుతుందమ్మా.
1: అలాగే సామూహిక పారాయణాలు కూడా
0: చాలా నిర్వర్తిస్తుంటామమ్మా. అందులో భాగంగానే మొన్ననే 100 కుడుములతో ఒక సంకష్ట చతుర్దశి అని పెద్ద కార్యక్రమం నిర్వర్తించాము. ఆ కార్యక్రమానికి స్పందన ఎలా ఉందంటే జిల్లాలో 4 మూలల నుంచి కూడా మహిళలు ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారుగా నాకు తెలిసినంత మటుకు 20 ప్రదేశాల నుంచి కూడా, అంటే 20 ఊర్ల నుంచి కూడా మహిళలంతా వచ్చి ఆ రోజు పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఉచిత బస, ఉచిత భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే 7 శనివారాల వ్రతం అని చెప్పి మహిళా మండలి తరఫున 7 శనివారాల వ్రతాన్ని కూడా మనము భార్యతుల నిర్వహించడం జరిగింది. ఆ మహిళల స్పందన చూసి మరొక వారం కూడా చేయాల్సి వచ్చి 2 వారాలు చేసాము. ఇప్పుడు పోతే 9 వారాల పారాయణం కూడా ఒకటి చేయదలుస్తున్నాం, కాబట్టి అది కూడా నెక్స్ట్ మంత్లో చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వనభోజనం అనే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తుంటాము. ఆ వనభోజన కార్యక్రమంలో సుమారుగా 1000 నుంచి 15,000 మంది వరకు కూడా మహిళలైతేనేమి, పెద్దలైతేనేమి, పిల్లలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ రుసుముతో, అంటే ఛార్జ్ కూడా వాళ్ళందరిని తీసుకెళ్ళి ఉసిరి చెట్టు కింద వాళ్ళందరికీ కూడా ఉదయం మార్నింగ్ 6 o'clock పోతే నైట్ 8 o'clock వరకు వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మేము అక్కడ వారికి సమకూర్చి వారిని మళ్ళీ రిటర్న్ తీసుకొని రావడం జరుగుతుందమ్మా. ఈ దేవాలయంలో అసోసియేషన్ వాళ్ళు ఆ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద సంఘంతో పాటు పెద్ద సంఘము మామూలుగా అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. మహిళా మండలి గురించి ఇందాక చెప్పాను. యువజన సంఘం వారు ప్రతి శుక్రవారం కూడా పేదలకు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వడ్డీ లేని డబ్బులు రుణ రూపంలో ఇస్తారు. వాళ్ళు దినానికి ఇంత అని వాళ్ళు కలెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు పేదల కోసము 20,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ప్రతి ఒక్కరికి ఇస్తారు. 100 మందికి ఇక్కడ ఈ కార్యక్రమం ఇస్తున్నారు. విజన సంఘం వాళ్ళు బ్లడ్ బ్యాంక్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్త మండలి అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భక్త మండలి ద్వారా కూడా ఎక్కడైనా కానీ భజన కార్యక్రమాలు కావాలంటే మన దేవాలయం నుంచే పోయి ఉచితంగా భజన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే వధువుల పరిచయ వేదిక అనేది ఉంది. ఆ పరిచయ వేదిక ద్వారా మనం సుమారుగా ఇంతవరకు 800 పెండ్లు ఉచిత వివాహాలు చేయగలిగాము. ఎందుకంటే పేదవారికి ఏమీ లేకుండా వారు బట్టలతో వస్తే మేము మెట్టల దగ్గర నుంచి పెళ్ళికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాము. వాళ్ళంటే వచ్చిన బంధువులు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. పెళ్లి అనంతరం కూడా వారు బతకడానికి కావాల్సినటువంటి వారికి ఏమైనా సదుపాయాలు కావాలంటే కూడా మనము ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్యం కూడా మనము హోమ కార్యక్రమం అనేది భార్యతో జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో నిజంగా వంగదారు రామయ్యనర్ గారు, జక్క మురళీ మోహన్ గారు ఆధ్వర్యంలో చాలా భార్యతున హోమ కార్యక్రమాలు ఉచితంగా నిర్వర్తిస్తున్నాము. ఈ హోమ కార్యక్రమాలు వచ్చిన వారు ఎవరు కూడా ఒక పైస ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వస్తువు కూడా నెయ్యి దగ్గర నుంచి, ప్రతి ఒక్క వస్తువు మూలికల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా దేవాలయం వారే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది వయసులకే కాదు, వయసేతరులు కూడా చాలామంది ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ హోమం జరగబట్టి సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి చాలా భార్యతున్న హోమ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పుడుకు నేను ఎంతో సంతోషిస్తున్నానమ్మా.
1: ఇప్పుడు దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ఎటువంటి అలంకారాలు?
0: మా దసరా ఉత్సవాల సందర్భంగా ఈ దసరా ఉత్సవాల్లో మొత్తం ఈ 10 రోజుల్లో సుమారుగా 60-70 వేల మంది దాకా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ప్రతి ఒక్క రోజు కూడా విభిన్న అలంకారాలతో ప్రత్యేకమైన అలంకారాలు చేస్తుంటాము. ఈ అలంకారాలు చేసేందుకు కానీ ఈ సంవత్సరము ప్రత్యేకించి తమిళనాడు నుంచి కూడా అలంకారం చేసేవాళ్ళు వచ్చారు. అమ్మవారికి పుష్పాలంకారం చేయడానికి బెంగళూరు నుంచి వచ్చారు. అలాగే ఇక్కడ ఆర్చులు అవన్నీ చేయడానికి కలకత్తా నుంచి వచ్చారు. ఇకపోతే మనకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వారు ఇక్కడ దేవాలయ స్వామి ప్రాంగణంలో ఆయన కూడా మూల విరాటకు అమ్మవారికి ఆయన విశేషంగా అమ్మవారిని అలంకారం చేస్తారు. ఈ సంవత్సరము ప్రత్యేకించి మనకు 20

0: 27 నక్షత్రాలు ఉన్నాయమ్మ. 27 నక్షత్రాలు పెట్టి దసరా రోజు ఒక భారీ ఎత్తున అలంకార కార్యక్రమాన్ని పెట్టాం. 27 నక్షత్రాలు కూడా ఆ రోజు అక్కడ పెట్టి భారీ ఎత్తున సప్త విశంతి నక్షత్ర అలంకారం ఉంటుంది దాన్ని. ఈ అలంకార కార్యక్రమాన్ని కూడా మనము 30వ తేదీ మనం దసరా పండుగ రోజు ఈ అలంకారాన్ని మనము నిర్వర్తిస్తున్నాము. ఆ రోజు ప్రతి దసరా రోజు కూడా మన దేవాలయానికి సుమారుగా 10,000 మంది పైన భక్తాదులు వస్తారు. ఈ సంవత్సరం మేము సుమారుగా 20,000 మంది భక్తాదుల్ని మేము ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ అలంకారం చూడడానికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
1: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ విశేషాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలండి.
0: మెనీ థాంక్స్.
2: వాసవి అనగా వా అంటే వాసుదేవుడు, సా అంటే సత్యలోకాధిపతి బ్రహ్మ, వి అంటే విశ్వేశ్వరుడు, అంటే మూర్తిత్రయం. వా అంటే వరలక్ష్మి, సా అంటే సరస్వతి, వి అంటే విశ్వేశ్వరి, అనగా మూర్తిత్రయం వాసవి మాతగా అవతరించారు.
3: నా పేరు రమేష్ బాబు. నేను కొత్త ఊరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు దసరా పండుగ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పిల్లారి పిలుచుకొని వస్తే ఉగాది ఊర్చుక వెళ్తుంది అని సామెత. భాద్రపద మాసంలో వినాయక నవరాత్రుల తర్వాత అత్యంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ దసరా ఉత్సవాలు. దసరా ఉత్సవాలకు కలకత్తా కాళీ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంటే, ఈరోజు అన్ని రాష్ట్రాలలో కూడా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆశ్వయుజ మాసం మొదలుకొని 9 రోజులు దసరా ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ 9 రోజులలో ఏ రోజు ఏ అలంకారాలు చేస్తారు, ఏ దినం యొక్క ప్రాధాన్యత ఏంటి అన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయస్తు చంద్రఘంటే, కూష్మాండేతు చతుర్థకి, పంచమం స్కందమాతేతు, షష్ఠ్యం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రి చ, మహాగౌరీత షాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ అంటారు. అంటే 9 రోజులలో అమ్మవారు శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా, చంద్రఘంటగా, కూష్మాండ దేవతగా, స్కందమాతగా, మూలా నక్షత్రం అంటే సరస్వతి మాతగా, కాత్యాయినిగా, తరువాత కాలరాత్రిగా, మహాగౌరిగా, సిద్ధిదాత్రిగా మనకు సాక్షాత్కరిస్తుంది. ఈ విజయదశమి అంటే మహిషాసురుడనే ఒక మహారాక్షసుని మీద దుర్గామాత జయించిన విజయానికి మారుపేరుగా మనం విజయదశమిని పేర్కొంటారు. మహిషుడు అన్నటువంటి వాడు ఒక పాపానికి ఒక చెడుకు ప్రతీక అయితే, దుర్గామాత చెడును సంహరించే ఒక ఆదిత్య దేవతగా మనం భావించవచ్చు. అంటే మనలోని నవరంధ్రాల ద్వారా మరియు పంచేంద్రియముల ద్వారా మనలో పేరుకుపోయినటువంటి అజ్ఞానమనే పాపాన్ని దహించుటకు ఈ 9 రోజులు మనకు ఉపకరిస్తాయి. 9 రోజులలో ఉన్నటువంటి మన అజ్ఞానాన్ని పారద్రోలేందుకు మనం చేసే ఉపాసనే దేవీ ఉపాసన. ఈ పండుగ యొక్క పారమార్థం ఏదో మహిషాసురుణ్ణి జయించిన దినంగా భావించడమే కాకుండా, మనలో నవరంధ్రాల ద్వారా పంచేంద్రియాల ద్వారా మనలో పేరుకున్నటువంటి పాపాన్ని, కల్మషాన్ని, అజ్ఞానాన్ని పారద్రోలేదే

దసరా పారద్రోలాలి అని చెప్పేదే దసరా. ఈ దసరా పండుగను వినూత్నంగా విభిన్నంగా అందరూ కలిసి జరుపుకుంటాం. భారతీయ సంస్కృతిలో స్త్రీలకు పెద్దపీట వేశారు అని చెప్పేందుకే సాక్షాత్కరించేదే, స్త్రీశక్తి మహాశక్తి అని నిరూపించేందుకు చెప్పే పండుగే దసరా. ఎందుకంటే మహిషాసుని సంహరించేందుకు మరి త్రిమూర్తులు

0: మహాశక్తి అని నిరూపించేందుకు చెప్పే పండుగే దసరా. ఎందుకంటే మహిషాసుని సంహరించేందుకు మరి త్రిమూర్తులు కేవలం ఒక శ్రీమూర్తిని అనుకున్నారు. అంటే మన దేవతలు సైతం శ్రీశక్తిని గుర్తించాయి. శ్రీశక్తి బలంగా ఉంటేనే ఆ సమాజం పెరుగుతుంది. శ్రీమూర్తిని మనము దేవతామూర్తిగా భావించినప్పుడే ప్రపంచం అభివృద్ధి పథంలో పరిడవిల్లుతుంది అని చెప్పేందుకు సాక్షాత్కరింపచేసేదే ఈ దసరా మహోత్సవాలు. ఈరోజు వరకట్నాలతోనైతేనేమి, మరి లైంగిక దాడులతో అయితేనేమి, భ్రూణహత్యలతో అయితేనేమి, స్త్రీలను అనేక రకాలుగా వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో దసరా జరుపుకోవడం కాదు, ఈ అజ్ఞానాన్ని, ఈ స్త్రీలను దూరం చేసే సమాజాన్ని మనం రూపుమాపి యత్ర నారస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతానాం. అంటే ఎక్కడ దేవతలు పూజింపబడతారో అక్కడే శాంతి వెలుస్తుంది అని చెప్పడం కోసమే ఈ దసరా ఉత్సవాలను మనం జరుపుకోవడం యొక్క పారమార్థకత. ఈ అర్థాన్ని భావించి ఏదో ఈ పండుగ రోజు కొత్త గుడ్డలు వేసుకొని మరి నాలుగు రకాల పిండి వంటలు చేసుకొని తిన్నామన్నటువంటి భావన లేకుండా మనలో పాపాలను పారద్రోలేందుకు, కల్మషరహితంగా ఉండేందుకు, శ్రీమూర్తిని గౌరవించేందుకు ప్రతీకగా ఈ పండుగను భావిస్తే మనం పెద్దలు భావించినటువంటి పండుగ యొక్క పారమార్థం అందరికీ లభిస్తుంది. ఈ విజయదశమి అందరికీ ఆనందాలు, ఐశ్వర్యాలు, సకల సమృద్ధి కలిగించాలని కోరుతూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
1: ఇలా దసరా సందర్భంగా అనంతపురం గుల్జార్పేటలో వెలసిన వాసవి మాతకు 10 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. భక్తాదులు దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని తరించవచ్చు.
2: మీరు ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం విశేషాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం నుంచి పాటను వినిపించమని బుక్రాసముద్రం మండలం దండువారిపల్లి గ్రామం నుంచి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, కాంతమ్మ, కవిత, శ్రీకాంత్, శ్రీహరి, మునేంద్ర, ఓబిలేసు, ఇందు వీరంతా కోరుతున్నారు. కె రఘురామయ్య పాడిన ఈ పాటకు రచన గబ్బిట వెంకటరావు, సంగీతం కెవి మహదేవన్.

0: శ్రోతలకు ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: వింటున్న ఈ పాట గోవిందా గోవిందా చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం రాజ్ కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షితారెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోరికపై మీరు వింటున్నారు గోవిందా గోవిందా చిత్రంలోని పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నీతి నిజాయితీ ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వినండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా సింగనమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: లక్ష్మీ నరసింహ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, సాయి స్వరూప, సాయి పూజ, దిలీప్, హన్విత, పూజారి ధనుంజయ, ఇంకా ఇదే పాటను సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబళమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ.

అమ్మ వరలక్ష్మి, శైలజా శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత సాయి వీరంతా అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి కూడా కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి. లక్ష్మీ నరసింహ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్ పాడిన పాట. ఈ పాటకు సంగీతం మణిశర్మ.

0: శ్రోతలకు ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968990 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: అనంతపురం జిల్లా గుత్తి రోడ్డు రాణినగర్ నుంచి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, అగులూరప్ప, ముష్టూరు ఎల్లమ్మ, లక్ష్మీనరసింహ, మురిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, మరుట్ల కరుణాకర్ వీరంతా కోరుతున్న పాట మాస్ చిత్రంలో కార్తీక్ పాడింది. ఈ పాట సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అభిలాష కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రత అంశంపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి కేవి సురేష్ బాబు, పరిచయకర్త కె రాణి. విజయవాడ కేంద్రం నుంచి మరి కాసేపట్లో

0: అంశంపై ప్రత్యేక ముఖాముఖి మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. రోజురోజుకు సైబర్ నేరాల మోసాలు అధికమవుతున్నాయి. అయితే ఈ సైబర్ మోసాలన్నీ మొబైల్ ఫోన్ కాల్స్ నుంచే మొదలవుతున్నాయి. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావటం, మనకు సంబంధం లేని మెసేజ్లు పదే పదే రావటం, ఉదాహరణకు లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలా, మీకు బంపర్ ఆఫర్తో లాటరీ తగిలింది అని, లేదంటే అక్కడ పెట్టుబడి పెట్టండి, ఇక్కడ డిపాజిట్ చేయండి అని, ఇలా ప్రతిరోజు మొబైల్ వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య స్పామ్ కాల్స్. కాల్స్ కట్ చేసినా మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోయినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అసలు కాల్ ఏదో స్పామ్ కాల్ ఏదో తెలియని పరిస్థితి. మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ స్పామ్ కాల్స్ గురించి వివరించేందుకు కేవి సురేష్ బాబు గారు, ఐటీఎస్ జాయింట్ అడ్వైజర్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ హైదరాబాద్, ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగదారులను తీవ్రంగా వేధిస్తున్న సమస్య స్పామ్ కాల్స్, స్పామ్ సందేశాలు. అసలు స్పామ్ కాల్స్ అంటే ఏమిటి, దాని గురించి తెలియజేయండి.
1: మన అనుమతి లేకుండా, సమ్మతి లేకుండా ఏదైనా కాల్స్ రావటం కానీ, మెసేజెస్ రావటం కానీ జరిగితే వాటినే స్పామ్ కాల్స్ అంటారు. దీన్ని టెలికామ్ టెక్నాలజీ టర్మినాలజీలో యూసీసీ కాల్స్ అంటారు, అన్సాలిసైటెడ్ వాణిజ్య కమ్యూనికేషన్ అంటారు అన్నమాట. దీంట్లో ఏంటంటే, యూసీసీ కమ్యూనికేషన్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి, వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ నుంచి ఏదైనా మెసేజెస్ వస్తే అవి ఈ యొక్క యూసీసీలో ఉండవు. కానీ మిగిలిన కమ్యూనికేషన్, అంటే ఎవరైనా సరే ప్రొడక్ట్ని కానీ వాటిని మార్కెటింగ్ చేయడానికి ఏదైతే కాల్స్ పంపిస్తారో, మెసేజెస్ పంపిస్తారో

0: అవి ఈ కేటగిరీలోకి వస్తాయి. అదేవిధంగా ఈ మధ్య ఫైనాన్షియల్కి ఫ్రాడ్స్కి సంబంధించి, సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించిన కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఈ జాబితాలోకి వస్తాయి.
1: సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజెస్ కానీ ఒక సాధారణ వ్యక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటారు?
0: అంటే మనము ఏదో బిజీగా ఉంటాం, డే టు డే లైఫ్లో వర్క్లో బిజీగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి కాల్స్ వస్తుంటాయి. అందువల్ల అవి బాగా విసుగు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే మనకి అది ఒరిజినల్ కాలా లేకపోతే డూప్లికేట్ కాల్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ మనకేంటంటే ఈ కాల్స్ బ్యాంక్ కాల్, బ్యాంక్ నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కానీ ఎవరన్నా బ్యాంక్ ఆఫీసర్ రియల్గా ఫోన్ చేసినా ఇది నిజమైన కాలా లేదనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాము. అదేవిధంగా ఏంటంటే మన పర్సనల్ ఐడెంటిటీ కూడా, అంటే మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఈ యొక్క స్పామ్ కాల్స్ ద్వారా ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే స్కామ్ చేస్తున్నారో వాళ్ళు మన దగ్గర నుంచి తెలుసుకొని మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు ఈ మన డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్లో చేసిన తర్వాత మనకి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా దీనివల్ల జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సామాన్య మానవుని రోజువారీ దినచర్యల్లో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి.
1: సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజెస్ కానీ నియంత్రించడంలో ట్రాయ్ పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు?
0: ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చింది 2018లో. TCCPR అని టెలికామ్ కమర్ టెలికామ్ కమర్షియల్ కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ రిజిస్ట్రేషన్ ఆర్ రెగ్యులేషన్. దీని ద్వారా ఏంటంటే ఈ స్పామ్ కాల్స్ మీద నియంత్రణ ఎలా చేయాలి అనే దాని మీద ఈ రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే మన బిజినెస్ వాళ్ళను కూడా, వాళ్ళు ఈ మార్కెటింగ్ కాల్స్ ని ఏ విధంగా పంపించాలి, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ని డిఫైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ కూడా వాళ్ళకి ఏదన్నా కాల్స్ వచ్చినప్పుడు దీన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఛాయిస్ ని రిజిస్టర్ చేయాలనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో అండ్ వడాఫోన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా కస్టమర్ కి ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటాడో, నాకు పర్టికులర్ కాల్స్ అవసరం లేదని రిజిస్టర్ చేసుకున్నప్పుడు అటువంటి కాల్స్ ని వాళ్ళకి చేరకుండా ఫిల్టర్ చేసే బాధ్యతను కూడా ఈ రెగ్యులేషన్ లో పొందుపరచడం జరిగింది.
1: సార్, మరి వ్యాపార సంస్థలు నిబంధనలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందంటారు?
0: సో వ్యాపార సంస్థలు ఈ యొక్క రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ తోటి వాళ్ళ ఎంటిటీని రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీళ్ళు 140 తోటి స్టార్ట్ అయ్యే కాల్స్ ను మాత్రమే డైల్ చేసి ఈ యొక్క వాణిజ్య ప్రకటనలను కస్టమర్ కి అందించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ హెడ్డర్స్ SMS వచ్చినప్పుడు మీరు గమనిస్తే SBI CRD అనేది ఒక ఎగ్జాంపుల్. దాంట్లో SBI క్రెడిట్ కార్డు ఫెసిలిటీ అనమాట. సో కాబట్టి అటువంటి హెడ్డర్స్ తోటి స్పెసిఫిక్ గా వచ్చే హెడ్డర్స్ మెసేజెస్ ని మనకి ఈజీగా చదవటం, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది జెన్యున్ మెసేజ్ అనేది, అది టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్ అదే విధంగా మన బిజినెస్ చేసే వాళ్ళు కస్టమర్ యొక్క అనుమతిని కూడా తీసుకునే ప్రొవిజన్ ఈ రెగ్యులేషన్ లో ఉంది. కాబట్టి వాళ్ళు డిజిటల్ గా బై సెండింగ్ SMS ఆర్ త్రూ లేకపోతే వేరే మెకానిజం ద్వారా వాళ్ళు కస్టమర్ యొక్క సమ్మతి తీసుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఈ రెగ్యులేషన్ ద్వారా.
1: సార్, ఈ నిబంధనల ప్రకారం స్పామ్ కాల్స్ ను నియంత్రించేందుకు మొబైల్ వినియోగదారులు ఏం చేయాలంటారు?
0: సో మొబైల్ వినియోగదారులు 1909 డైల్ చేసి దానికి IVRS కాల్ ద్వారా వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా 190 ద్వారా SMS పంపించవచ్చు. నెక్స్ట్ డునాట్ డిస్టర్బ్ DND 3.0 యాప్ ఉంది, మన ఆండ్రాయిడ్ గూగుల్ ప్లేస్టోర్ లో ఉంటుంది. అది ట్రాయ్ వాళ్ళు డెవలప్ చేసిన యాప్. దీని ద్వారా మనం ఆ యొక్క మెసేజెస్ ని రాకుండా రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే 8 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, అదేవిధంగా బివరేజెస్, ఇటువంటి ఒక 8 కేటగిరీస్ మెసేజెస్ ఉన్నాయి. వాటిని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కాల్స్ ను కూడా బ్లాక్ చేయొచ్చు, మెసేజెస్ ని బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ సపోజ్ మనం డేస్ లో బిజీగా ఉన్నప్పుడు, సపోజ్ సాటర్డే సండే మనం అలౌ చేయాలంటే అలౌ చేసుకోవచ్చు. అదేవిధంగా పర్టికులర్ టైంలో కూడా మనం బ్లాక్ చేసుకునే వీలుంది. అంటే ఈ విధమైన ప్రిఫరెన్సెస్ ని కస్టమరు ఈ యొక్క 1909 ద్వారా కానీ లేకపోతే DND యాప్ ద్వారా కానీ, అదేవిధంగా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ యాప్ కూడా ఉన్నాయి, వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ద్వారా కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు.
1: సార్, UCC అంటే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కాల్స్ కానీ మెసేజెస్ పై టెలికామ్ సబ్స్క్రైబర్స్ ఎలా ఫిర్యాదు చేయవచ్చంటారు?
0: టెలికామ్ సబ్స్క్రైబర్స్ వితిన్ 7 7 రోజుల్లోపు ఈ DND యాప్ ద్వారా వాళ్ళకి ఏదన్నా మెసేజెస్ వచ్చినా లేకపోతే కాల్స్ వచ్చినప్పటికీ వాటిని వాళ్ళు DND యాప్ ద్వారా మనం ఆ పర్టికులర్ SMS ను సెలెక్ట్ చేసుకుని దాని మీద మనం రిపోర్ట్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా రిపోర్ట్ చేయటం వల్ల మనకి ఈ మధ్య వచ్చిన కాల్స్ లో రెడ్ ఫ్లాగ్ తోటి మనకు మొబైల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఈ విధంగా కస్టమర్స్ ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి వచ్చినటువంటి స్పామ్ కాల్స్ ని కానీ

0: లేకపోతే మెసేజెస్ గానీ ఇట్లా ఫ్లాగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ యొక్క ప్రభావం తగ్గుతుంది.
1: సార్, అలాగే స్పామ్ సందేశం కానీ స్పామ్ కాల్స్ కు సంబంధించి వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందుకున్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
0: సో దాని మీద టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కి ఇటువంటి కాల్స్ ఎక్కువైనప్పుడు వాటి మీద పెనాల్టీ వేయడం జరుగుతుంది. ట్రై దాన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మీద వేసి దాని ద్వారా ఈ యొక్క కాల్స్ ని తగ్గించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది.
1: సార్, అలాగే మార్కెటింగ్ కాల్స్ చేయడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? అలాగే డిఎన్డిని రిజిస్టర్ చేసుకున్నప్పటికీ క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అలాగే ఇతర ప్రొడక్ట్స్ను విక్రయించే మార్కెటింగ్ ఏజెంట్ల నుంచి మనకు ప్రతిరోజు చాలా స్పామ్ కాల్స్ ఎందుకు వస్తాయంటారు?
0: సో మార్కెటింగ్ కాల్స్ చేయడానికి 140 సిరీస్ ని అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పెసిఫిక్ ఎస్ఎంఎస్ హెడర్స్ ని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ మార్కెటింగ్ కాల్స్ ఎక్కువైన తర్వాత కస్టమర్స్ 22 కోట్ల మంది యాక్టివ్ సబ్స్క్రైబర్స్ డిఎన్డి యాప్ లో రిజిస్టర్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది.
1: డిఎన్డి మీన్స్
0: డు నాట్ డిస్టర్బ్ యాప్ ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఈ యొక్క టెలిమార్కెటర్స్ వాళ్ళ 140 సిరీస్ కాకుండా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ నుంచి మార్కెటింగ్ చేయటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ యొక్క స్పామ్ కాల్స్ ని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు పర్సనల్ నెంబర్స్ నుంచి చేయటం మొదలు పెట్టారు. దానివల్ల ఈ పర్సనల్ నెంబర్స్ ని లేటెస్ట్ రెగ్యులేషన్ లో పర్సనల్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పటికీ వాటి మీద కూడా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ యాక్షన్ తీసుకోవాలని ట్రై డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది.
1: సార్, అలాగే స్పామ్ కాల్స్ చేసే స్పామర్ పై ట్రై తీసుకున్న ఇతర చర్యల గురించి తెలియజేయండి.
0: ఒకసారి స్పామ్ కాల్ వచ్చిన తర్వాత కస్టమర్ డిఎన్డి యాప్ లో గానీ 1909 ద్వారా గానీ కంప్లైంట్ బుక్ చేసిన తర్వాత, అంటే ఇది 7 రోజుల్లో కస్టమర్ కంప్లైంట్ బుక్ చేయొచ్చు, చేసిన తర్వాత అది గానీ నిజమని తేలితే 15 రోజులు వాళ్ళ అవుట్ గోయింగ్ కాల్స్ ని నిలిపివేయటం జరుగుతుంది. సో అదే మళ్ళా రిపీట్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ ని 1 సంవత్సరం వాళ్ళ కనెక్షన్ ని డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో కూడా పెడతారు. అందరు ఆపరేటర్ల దగ్గర ఇతనికి కనెక్షన్ బ్లాక్ అవుతుంది. ట్రాయ్ 2021లో 15,000 కనెక్షన్లని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2022లో 32,000 కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. 2023లో 27,000 డిస్కనెక్షన్ జరిగింది. 2024లో చాలా పెద్ద ఎత్తున డిస్కనెక్షన్ చేయడం జరిగింది.
1: సార్, అలాగే ఈ వాణిజ్య ప్రకటనలకు సంబంధించి వాటిని అరికట్టడానికి ట్రాయ్ తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయండి.
0: బ్యాంకింగ్ కాల్స్ అనేవి 160 సిరీస్ అలాట్ చేయడం జరిగింది. అంటే మీకు 160 నుంచి కాల్ వస్తే అది బ్యాంక్ నుంచి వచ్చిన కరెక్ట్ కాల్ గా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన ఈ మధ్య మెసేజెస్ కూడా చూస్తే మీరు ప్రమోషనల్ మెసేజెస్ కి పి అని, అంటే హెడ్డర్ లో పైన సఫిక్స్ లో మీకు పి అని, అదేవిధంగా ఎస్ అని వస్తుంది. అంటే సర్వీస్ మెసేజ్ అయితే ఎస్ అని, ట్రాన్సాక్షన్ అయితే టి అని, జి అయితే గవర్నమెంట్. ఇప్పుడు మీకు ఈ మధ్య డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చే మెసేజెస్ జి తోటే వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి స్టెప్స్ కూడా ట్రై తీసుకోవడం జరిగింది.
1: సరే, ఈ స్పామ్లను అరికట్టేందుకు ట్రై ఇతర శాఖలతో కలిసి పనిచేస్తుందంటారా?
0: ట్రాయ్ ఇతర రెగ్యులేటర్స్ తోటి కూడా కలిసి ఈ స్పామ్ ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. జాయింట్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిబి, నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డిఐ, పెన్షన్ రెగ్యులేటర్ పిఎఫ్ఆర్డిఏ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఇవి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అఫీషియల్స్ కూడా ఈ యొక్క కమిటీల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి ఈ యొక్క స్పామ్ కాల్స్ ని ఫర్దర్ గా ఏ విధంగా తగ్గించాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్ని బ్యాంక్స్ కింద జరుగుతున్నాయి. కాబట్టి రెగ్యులేటర్ ఆర్బీఐ కూడా చాలా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ డైరెక్షన్ లో. ఇదంతా ఏంటంటే ఈ జాకార్ అంటాము, జాయింట్ స్టాండింగ్ కమిటీ యొక్క డిస్కషన్స్ ఫలితము. నెక్స్ట్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వినియోగదారుల యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వాళ్ళు గైడ్ లైన్స్ ని రూపొందించడానికి మిగిలిన రెగ్యులేటర్స్ తో కూడా డిస్కషన్ చేసి మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతుంది.
1: సార్, ఎందుకు సడన్ గా అసలు ఈ సైబర్ మోసాలు అనేవి మొబైల్ ఫోన్స్ ద్వారా ఎక్కువగా పెరుగుతున్నాయంటారు?
0: అంటే ప్రపంచంలో 5.5 బిలియన్ కస్టమర్స్ ఇంటర్నెట్ వాడుతున్నారు. అదేవిధంగా 5.4 బిలియన్ సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 65% వరల్డ్ పాపులేషన్ సోషల్ మీడియాను వాడుతుంది. ఇండియాలో కూడా 95 crores పీపుల్ ఇంటర్నెట్ వాడుతున్నారు. నెక్స్ట్ ప్రతి యూజర్ ఇండియాలో 32 GB పర్ మంత్ డేటా స్పీడ్ వాడుతున్నారు. నెక్స్ట్ 3G 4G టెక్నాలజీ 93% గ్రామాలకు విస్తరించింది. 99.6% డిస్ట్రిక్ట్స్ లో 5G ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి స్పీడ్, డేటా స్పీడ్ కావచ్చు, సోషల్ మీడియా యూజర్స్ కావచ్చు, ఈ యొక్క కమ్యూనికేషన్. అదే విధంగా ఇప్పుడు మనం తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా అండ్ స్కిల్ ఇండియా అనే స్లోగన్స్ తోటి డిజిటల్

0: కమ్యూనికేషన్ అనేది బాగా పెరిగిపోయింది. మనం ఎప్పుడైతే ఆన్లైన్ కమ్యూనికేషన్ చేస్తున్నామో ఈ యొక్క ఫ్రాడ్స్ పెరగడానికి, ఈ యొక్క కాల్స్ పెరగడానికి అవకాశం ఉంది. టెలికామ్ రిసోర్సెస్ ను వాడుకొని ఈ యొక్క స్పామ్ కాల్స్ చేసే అవకాశాలు పెరుగుతున్నాయి, అదే విధంగా ఫ్రాడ్ చేసే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
1: ఈ సైబర్ మోసాలు అనేవి సార్ ఎక్కువగా మన మొబైల్ వినియోగదారులకు ఎక్కువ జరుగుతున్నాయని అనుకుంటున్నాం కదా, ఇవి కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాటికే ఈ స్పామ్ కాల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా, లేదు అంటే సాధారణ చిన్న ఫోన్స్ వాడే వాళ్ళకి కూడా ఈ మోసాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందంటారా?
0: చిన్న ఫోన్స్ చేసే వాళ్ళకి కూడా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. అంటే ఈ బేసిక్గా ఇక్కడ మనకి కాల్స్, వాయిస్, ఎస్ఎంఎస్ ఈ రెండింటి ద్వారా ఈ యొక్క మోసాలు జరుగుతున్నాయి. చిన్న ఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కాల్స్ చేయడానికి ప్రయోజనం ఉంది. అదేవిధంగా చిన్న ఫోన్లో కూడా ఎస్ఎంఎస్ వస్తుంది, స్మార్ట్ ఫోన్లో కూడా ఎస్ఎంఎస్ రిసీవ్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క చిన్న ఫోన్స్లో ఈ యొక్క మెలిషియస్ లింక్స్ ఏవైతే పంపిస్తారో, మనల్ని మీ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతుంది 2 గంటల్లో, కాబట్టి మీరు ఈ ఫలానా లింక్ని క్లిక్ చేసి మీరు ఇమీడియట్గా మీ యొక్క డాక్యుమెంట్స్, ఆధార్ ప్రూఫ్, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ చేయండి అని చెప్పి ఏదైతే మెసేజ్లు వస్తున్నాయో, ఆ మెసేజ్లో చిన్న ఫోన్ అయితే ఏంటంటే ఫ్యూచర్ ఫోన్లో క్లిక్ చేస్తే మనకి ఓపెన్ కాదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ ఫ్యూచర్ ఫోన్స్లో.
1: సార్ అలాగే ఈ మెసేజెస్, వాయిస్ కాల్స్ ద్వారా ఫిషింగ్ యాక్టివిటీస్ ఎందుకు ప్రముఖంగా జరుగుతాయంటారు?
0: ఇప్పుడు మీకు మొబైల్ యూజర్స్ 117 కోట్లు ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో. అదేవిధంగా మనకున్న రేట్స్ ఎస్ఎంఎస్ కానీ కాల్స్ కానీ చాలా తక్కువ రేట్స్లో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ యొక్క స్పామ్ పీపుల్, ఎవరైతే స్పామ్ చేస్తున్నారో, ఎవరైతే స్కామ్స్ చేస్తున్నారో, వీళ్ళకి ఇది ఈ మీడియా అనేది ఈజీ అయిపోయింది. వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి ఇవి చేయగలుగుతున్నారు, ఎందుకంటే కాల్ రేట్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది కాబట్టి ఎక్కువ కాల్స్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు ఈ యొక్క మీడియాని, ఎస్ఎంఎస్ కానీ వాయిస్ కాల్స్ని ఎంచుకోవడం జరిగింది.
1: సరే, ఎవరికైనా కానీ మొబైల్ వినియోగదారులకి ఒక అనుమానాస్పద లేదంటే మోసపూరిత సందేశం లేదా కాల్స్ అందుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడ ఫిర్యాదు చేయవచ్చు అంటారు?
0: సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు చాక్స్ పోర్టల్ అని ఒకటి డెవలప్ చేశారు, వెబ్సైట్ www.sancharsathi.gov.in. ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనం ఏదన్నా మెసేజ్ కానీ కాల్ కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు దాని యొక్క డీటెయిల్స్ కానీ మనం ఎంటర్ చేయగలిగితే, అంటే మనకు ఒక పర్టికులర్ కాల్ వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఏ నెంబర్ నుంచి వచ్చింది, దానికి సంబంధించిన మెసేజ్ని ఎంటర్ చేయగలిగితే, అదేవిధంగా మనకి వచ్చిన ఎస్ఎంఎస్లో కూడా డీటెయిల్స్, ఏదన్నా లింక్స్ వస్తే ఆ లింక్స్ని కానీ ఈ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయగలిగితే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ మిగిలిన ఆపరేటర్స్, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్తో కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క మెసేజెస్ని వాళ్ళకి పంపించడం ద్వారా ఈ స్పామ్ కాల్స్ని రాకుండా ముందే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ద్వారా డబ్బులు పోయింటే మనం దాన్ని గోల్డెన్ అవర్ అంటాం. అంటే యాక్టివిటీ జరిగిన తర్వాత 1 అవర్ లోపు కానీ మనం ఇమీడియట్గా 1930కి డయల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మన అమౌంట్ అనేది సాధ్యమైనంత వరకు బ్లాక్ చేయడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, www.cybercrime.gov.in. దాంట్లో కూడా మీరు రిజిస్టర్ చేస్తే వెంటనే ఈ గోల్డెన్ అవర్లో మీ యొక్క అమౌంట్ని కాపాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: సార్, టెలికామ్ వనరులను ఉపయోగించి వివిధ మోసాల నుండి సురక్షితంగా ఉండటం కోసం సబ్స్క్రైబర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?
0: దీంట్లో మొట్టమొదటిగా ఏంటంటే మనం మొబైల్ నెంబర్ అయితే ఏదైతే ఉందో, మనం జనరల్గా వీళ్ళకందరికీ మొబైల్ నెంబర్స్ ఎక్కడ దొరుకుతాయి, మనకు మనం ఇచ్చిన నెంబర్లే దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళకి యాక్టివ్ సబ్స్క్రైబర్ అనేది తెలియాలి, అంటే పనిచేస్తున్న నెంబర్ కావాలి కాబట్టి. మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళతాం, అక్కడ ఏదో పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు మొబైల్ నెంబర్ అడుగుతారు, మనం కూడా దాన్ని పట్టించుకోకుండా నెంబర్ ఇచ్చేస్తాం. ఈ నెంబర్ అనేది బాగా మార్కెటింగ్లో సర్క్యులేట్ అవుతుంటుంది, కాబట్టి మనం ఏంటంటే నెంబర్ ఇచ్చేటప్పుడే మనం ఆలోచించుకొని నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్, అదేవిధంగా మీరు ఆన్లైన్ పోర్టల్స్లో కూడా మీరు క్లిక్ చేస్తుంటారు, అంటే నేను ఈ మెసేజ్లు రిసీవ్ చేసుకోవడానికి నాకు సమ్మతమే అని చెప్పి మీరు క్లిక్ చేయడం ద్వారా కూడా మీ యొక్క అంగీకారాన్ని తెలియపరిచినట్టుగా ఆ మార్కెటింగ్ పర్సన్ తీసుకొని మీకు ఇటువంటి కాల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కానీ క్లిక్ చేసేటప్పుడు కానీ ఆలోచించి అవసరం అయితే మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్, D&D యాప్ ద్వారా కానీ లేకపోతే 1909 ద్వారా కానీ మీ యొక్క ప్రిఫరెన్సెస్ ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే మీకు ఇటువంటి కాల్స్ అనేవి బ్లాక్ అవుతాయి. నెక్స్ట్, యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తుంటారు, డౌన్లోడ్ చేసేటప్పుడు జెనైన్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి. ఎగ్జాంపుల్, స్టేట్ బ్యాంక్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే మీరు ఎక్కడ లింక్స్ అంటే అక్కడ లింక్స్ తీసుకోకూడదు. మీరు స్టేట్ బ్యాంక్ ఒరిజినల్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ వాళ్ళు లింక్ ఇస్తారు, ఆ లింక్ ద్వారానే మనం యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ యాప్స్, ఎవరైతే బ్యాంక్స్ యాప్స్ ఉంటాయో వాటితోటి చాలా జాగ్రత్త. జాగ్రత్తగా వ్యవహరించాలి. నెక్స్ట్ ఈ యాప్స్ కూడా ఇచ్చినప్పుడు యాప్స్ పర్మిషన్ అడుగుతూ ఉంటుంది అనమాట. పర్మిషన్ ఏంటంటే మీ కాంటాక్ట్స్ కు పర్మిషన్ అడుగుద్ది, మీ గ్యాలరీ ఎక్కడైతే ఫొటోస్ ఉంటాయో దానికి పర్మిషన్ అడుగుతుంటది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసిన యాప్ కి వీటికి ఏమైనా సంబంధం ఉందా లేదనేది మీరు ఆలోచించుకొని ఆ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు అన్ని టిక్ ఎన్ని ఎస్ఎస్ కొట్టకుండా

0: జాగ్రత్తగా చూసుకొని అవసరమైన వాటికి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మొబైల్స్ కూడా ఎక్కడంటే అక్కడ మనం కొనకూడదు, ఎందుకంటే మొబైల్స్ లో కూడా మానిపులేషన్స్ జరుగుతున్నాయి. ఐఎంఈఏ నంబర్ అనేది ఉంటుంది, యూనిక్ నంబర్, అది కూడా మానిపులేషన్ జరుగుతుంది. కాబట్టి మీకు ట్రస్టెడ్ షాప్స్ దగ్గర నుంచి మాత్రమే మీరు మొబైల్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనం సడన్ గా అబ్జర్వ్ చేస్తుంటాం, మొబైల్ సైలెంట్ లో పోయి ఉంటుంది, సిమ్ కార్డు పనిచేయదు, మీకు కాల్స్ రావు, కాల్స్ పో, ఒక 1 అవర్ దాకా గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు ఇమీడియట్ గా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ కాల్ చేసి మీరు వాళ్ళని ఇట్లా నాది కాల్స్ రావట్లేదు, ఏంటి ప్రాబ్లం అనేది మీరు ఇమీడియట్ గా కనుక్కోవాలి. లేకపోతే ఏంటంటే మీ నంబరు సిమ్ స్వాప్ ప్రాసెస్ ద్వారా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి, వేరే వాళ్ళకి ఆ నంబరు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ లోపే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మీది మొబైల్ గానీ పనిచేయకపోతే ఇమీడియట్ గా దాన్ని మీరు సర్వీస్ ప్రొవైడర్స్ కి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ డిఓటీ కూడా ఈ మధ్య ఒక ట్యాప్ కాఫ్ అనే ఒక పోర్టల్ తెచ్చింది. ఆ పోర్టల్లో ఇందాక మేము చెప్పినట్టుగా sancharsathi.gov.in దాంట్లోనే ఈ ట్యాప్ కాఫ్ అని ఉంది, TAFCAP COP. దాంట్లో ఏంటంటే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కి లింక్డ్ గా ఉన్న పేరుతోటి ఏమైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్లన్నింటినీ డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఏదన్నా కనెక్షన్ మీకు తెలియంది కానీ మీ పేరుతోటి పనిచేస్తున్నట్లయితే మీరు డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్స్ ను కూడా వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే జనరల్ గా మనకి బ్యాంక్స్ ఫోన్ ద్వారా కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీరు ఇమీడియట్ గా ఆన్లైన్ లో చేయాలని చెప్పి ఆ మెసేజెస్ ని బ్యాంక్స్ వాళ్ళు ఇవ్వరు. జెన్యున్ మెసేజెస్ ని బ్యాంక్స్ వాళ్ళు కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ ఎవరు ఆన్లైన్ లో చేయటం జరగదు. కాబట్టి ఏంటంటే మీకు వచ్చిన ఫ్రాడ్ కాల్స్ ని మీరు నమ్మకూడదు, ఇన్సూరెన్స్ నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ అని చెప్పి ఎక్కువగా మోసాలు జరుగుతుంటాయి, వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ ని మీరు పట్టించుకోకూడదు. అవసరమైతే బ్యాంక్స్ కు మనం వెళ్ళాలి, బ్యాంక్స్ కు వెళ్ళి వెరిఫై చేసుకోవాలి, వెరిఫై చేసుకుని తర్వాత మాత్రమే దాని మీద మనం యాక్ట్ చేయాలి.
1: సార్, సైబర్ హైజీన్ లో వినియోగదారులు ప్రతిరోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలియజేయండి.
0: సైబర్ హైజీన్ అంటే ఏంటంటే మనము మంచి డిజిటల్ అలవాటుని అనుసరించడం ద్వారా మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే డేటా హ్యాకింగ్ నుంచి కానీ లేకపోతే మన మొబైల్ ఫ్రాడ్స్ కానీ వీటి నుంచి తప్పించుకోవచ్చు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మన డేటాని సురక్షితంగా ఉంచుకోవడానికి మనం ఏదైతే మంచి పద్ధతులను అవలంబించాలో అదే సైబర్ హైజీన్. మొబైల్ ఆపరేషన్ సిస్టమ్ అప్డేట్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు, ఆ అప్డేట్స్ అడిగిన వాటిని ఏంటంటే మనం చేస్తూ ఉండాలి, అంటే లేటెస్ట్ వెర్షన్ తోటి అప్డేట్గా ఉండాలి. ఎందుకంటే అవి వాళ్ళకు ఆ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని తగ్గించుకుంటూ వాళ్ళు అప్డేషన్స్ ఇస్తుంటారు. కాబట్టి ఏంటంటే మనం లేటెస్ట్ వెర్షన్ తోటి అప్డేట్ అవుతుండాలి, మొబైల్లో కావచ్చు లేకపోతే ల్యాప్టాప్లో మన డెస్క్టాప్లో ఉన్న దీంట్లో కావచ్చు ఇది అప్డేట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఏంటంటే మీ పాస్వర్డ్స్ ఏదైతే మనం వాడుతున్నామో అవి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అంటే ఒట్టి మన లెటర్స్ కాకుండా లెటర్స్ కానీ నంబర్స్ కానీ నెక్స్ట్ మనకి ఏదైతే సింబల్స్ ఉన్నాయి కదా అవి కాంబినేషన్లో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే ఇది హ్యాక్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పాస్వర్డ్ కూడా పీరియాడిక్ గా మారుస్తుండాలి, 15 డేస్ కనో మంత్లీ అయినా పెట్టుకుని మార్చుకుంటూ ఉండాలి. పాస్వర్డ్స్ ని ఫ్రీక్వెంట్ గా మారుస్తూ ఉంటాం. నెక్స్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవటం. వెబ్సైట్స్ లో ఈ గూగుల్ వాటిలో మనం స్టోర్ చేయమని అడుగుతాం, కానీ ఏంటంటే ఇట్లా స్టోర్ చేయటం అనేది మంచిది కాదు. నెక్స్ట్ ఒకే పాస్వర్డ్స్ డిఫరెంట్ వాటికి వాడతాం, అటువంటి వాటిని కూడా మనం తీసేయాలి. నెక్స్ట్ మొబైల్స్ ను కూడా ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇప్పుడు మొబైల్ ని మనం ఫ్రెండ్సే కదా అని చెప్పి టేబుల్ మీద పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయేస్తుంటాం, నెక్స్ట్ దానికి లాక్ పెట్టాం, ఇది కూడా సైబర్ ఫ్రాడ్స్ కి ఈ యొక్క ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది థెఫ్ట్ జరుగుతుంది, దాంతో ఇటువంటి ఫ్రాడ్స్ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మన మొబైల్ లో కూడా ఫైనాన్షియల్ యాప్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేయచ్చు. ఫోన్ ఓపెన్ అయితే ఎవరైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయటం అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఇమీడియట్ గా దాన్ని లాక్ అయ్యే ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే మనం ఒక పిన్ తోటి ఓపెన్ చేయడం కాకుండా ఫింగర్ ప్రింట్ గానీ లేకపోతే మన ఫేస్ రీడింగ్ గానీ ఇటువంటివి కూడా రెండు రకాలు రెండు పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు, దాన్ని మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటాం, అది కూడా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డెస్క్టాప్ పీసీలో మనం యుఎస్బి పోర్ట్ ఉంటుంది, అక్కడ మనం పెన్ డ్రైవ్ తెచ్చి ఎక్కడో తెచ్చి పెడుతుంటాం. సైబర్ హైజీన్ అంటే పెన్ డ్రైవ్ పెట్టంగానే ఆ వైరస్ ఏదైనా ఉంటే దానికి ఎక్కుతుంది. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత యాంటీవైరస్ స్కాన్ చేసుకోవాలి, చేసుకుని దాన్ని చేయాలన్నమాట. ఎందుకంటే సపోజ్ ఏదన్నా మనం ఏదన్నా లింక్ డౌన్లోడ్ చేసాం, మాల్వేర్ వస్తుంది అంటే మెలిషియస్ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ మళ్ళా మన పీసీలోకి వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే పీసీ పూర్తిగా వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇందాక మీరు లింక్స్ గురించి మాట్లాడారు కదా, ఆ లింక్స్ లో ఏంటంటే వాళ్ళు రిమోట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ లోడ్ చేస్తారు, మనం క్లిక్ చేయగలనే మన మొబైల్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు మనం చేసే యాక్టివిటీ అన్ని చూడగలుగుతారు, కాబట్టి మన లాగిన్ తెలుసు, పాస్వర్డ్ తెలుసు, ఓటీపీలు కూడా చూడగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మన మొబైల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మన ఫైనాన్షియల్ యాప్స్ వాళ్ళు చూడగలుగుతారు, కాబట్టి ఇమీడియట్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేసి వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: సురేష్ బాబు గారు, చివరిగా మొబైల్ వినియోగ

0: దారులు సైబర్ మోసాల బారిన పడకుండా ట్రాయ్ కల్పిస్తున్న అవగాహన చర్యల గురించి తెలియజేయండి.
1: ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ప్రాంతాల్లో ఈ సైబర్ అవేర్నెస్ మీద, అదేవిధంగా టెలికామ్ బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేషన్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దాన్ని మేము కన్జ్యూమర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అంటాము. అదేవిధంగా మాకు కన్జ్యూమర్ అడ్వకేసీ గ్రూప్స్ అని ప్రతి స్టేట్లో కొన్ని కన్జ్యూమర్ గ్రూప్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు డిస్టిక్ అండ్ బ్లాక్ లెవెల్లో కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని, సిఏపీస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా 4 సంవత్సరాల్లో వాళ్ళు ప్రతి జిల్లాలో కన్జ్యూమర్ వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేయాలి. సో వాళ్ళు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి ట్రై అనేది కంటిన్యూస్ గా కస్టమర్స్ కి కన్జ్యూమర్ అవేర్నెస్ మీద, టెలికామ్ బ్రాడ్కాస్టింగ్ మీద, అదేవిధంగా ఇప్పుడు సైబర్ హైజీన్ మీద, సైబర్ ఫ్రాడ్స్ మీద అవేర్నెస్ ని తీసుకురావడానికి కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తూ ఉంది.
0: సార్, సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలపై ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందంటారు?
1: ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటిలో ఎక్కువగా మనం ప్రతి చిన్న విషయాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఫొటోస్ కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ ఫొటోస్ని మార్ఫింగ్ చేయటాలు చేసి బ్లాక్మెయిల్ చేయటం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫొటోస్ని వాడుకొని ఫ్రాడ్స్టర్స్ మీ పేరెంట్స్కి, వీళ్ళకి కాల్ చేసి మిమ్మల్ని బంధించినట్టుగా చేసి వాళ్ళని మనీ కోసం బ్లాక్మెయిల్ చేసే కేసెస్ కూడా వచ్చాయి. ఎందుకంటే మీ యొక్క వాయిస్ని వాళ్ళు ఫోన్ చేసి మీతో మాట్లాడినప్పుడు ఫ్యూ సెకండ్స్లో మీ యొక్క వాయిస్ని, శాంపిల్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అదే శాంపిల్ని వాళ్ళు వీడియో చూపించి, మీ ఫొటోస్ ద్వారా జనరేట్ అయిన వీడియో ఆడియో చూపించి బ్లాక్ చేసినట్టుగా మీ పేరెంట్స్ను కూడా మనీ కోసం బ్లాక్మెయిల్ చేసే ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో మీ యొక్క టూర్స్ కానీ ఎక్కడికైనా వెళుతున్నాం అనేది మీరు పోస్ట్ చేయడం జరుగుతుందో, ఈ యొక్క ఫ్రాడ్సర్స్ మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని పర్సనల్గా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ సైబర్ స్కామ్స్లో కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అంటే వాళ్ళు మీకు ఫోన్ చేసేసి మీ ఫ్రెండ్గా నటిస్తూ మీకు ఎక్కడో చాలా మీతో వర్క్ చేసినట్లుగానో, లేకపోతే మీ దూరబంధు తెలిసిన విధంగానో ఫోన్లో మాట్లాడిన తర్వాత, కొంత నమ్మకాన్ని కలిగించిన తర్వాత మిమ్మల్ని ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మీ ఈ ఫలానా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్లో మీరు పెట్టుబడి పెట్టండి, అది చాలా ఫాస్ట్గా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ ఆదాయాలు చూపించడం జరుగుతుంది. అది ఆన్లైన్లో చూపిస్తారు, యాక్చువల్గా నిజంగా ప్రాఫిట్ ఉండదు. సో ఎక్కువ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా కనిపించరు, మీ కాల్స్కి ఆన్సర్ చేయరు. ఇటువంటి స్కామ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ జాబ్ స్కామ్స్ అని, ముందు ఇంటర్వ్యూ చేసినట్టుగా నటిస్తారు, మీరు సెలెక్ట్ అయినట్లుగా చెప్తారు, సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ చేయాలి, దానికోసం కొంత ఫీజు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తారు, అది ట్రాన్స్ఫర్ కాగలనే వాళ్ళు మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చేయరు. ఈ విధమైనటువంటి ఇవి జరుగుతున్నాయి. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ది, అంటే మనకు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఐడెంటిటీ, అంటే మన రిలేషన్స్ ని వాటిని కనుక్కొని కూడా మీ రిలేషన్స్ ని వేరే వాళ్ళకి చెప్పి, వాళ్ళ దగ్గర అంటే మీకు సంబంధించినటువంటి రిలేటివ్స్ కి ఫోన్ చేసి, ఫలానా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు, మీరు ఇమీడియట్ గా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఇటువంటి కేసులు కూడా రావడం జరిగింది. మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయరు. ఈ విధమైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే, మనం సోషల్ మీడియాలో మన ఫొటోస్ కానీ ఏదైనా డీటెయిల్స్ పోస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం.
0: మొబైల్ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న స్పామ్ కాల్స్, స్పామ్ సందేశాల గురించి, అలాగే స్పామ్ సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు వినియోగదారులు తీసుకోవాల్సిన అవగాహన చర్యల గురించి మా ఆకాశవాణి శ్రోతలకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సురేష్ బాబు గారు.
1: ధన్యవాదాలండి శ్రోతలందరికీ.
0: మీరింతవరకు సేవా పర్వలో భాగంగా సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రతా అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి కేవీ సురేష్ బాబు, ఐటీఎస్ జాయింట్ అడ్వైజర్, ట్రాయ్ రీజనల్ ఆఫీస్, హైదరాబాద్. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి, శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మార్టూరు శ్రోతలు గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ వీరి కోరిక మేరకు చాణక్య చంద్రగుప్త చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాలా.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
3: Kia, movement that inspires.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
3: Kia, movement that inspires.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇక వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. విజయవాడ కేంద్రం నుంచి.
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
6: సార్, అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
6: సార్, 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
6: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే.

0: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం.
1: మోసమా?
0: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఎస్విన్ టెన్యూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 10:33 AM క్లాక్ లో టైం చూస్తే మరి హరివెల్లి ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. తప్పిపోయిన వ్యక్తులను గుర్తించి వారిని వాళ్ళ కుటుంబాలతో తిరిగి కలిపేందుకు గుజరాత్ పోలీస్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఏంటి అని అడిగాను కదా. ఇది స్టార్ట్ అయ్యి కూడా ఎన్నో నెలలు కాదు, జరిగింది కూడా. సో చాలా రీసెంట్గా మే నెలలోనే, సో మే 7, 2026లోనే స్టార్ట్ చేశారనమాట ఈ ఆపరేషన్. అయితే మరి దీనికి ఆన్సర్ ఎవరు పంపించేశారో చూసేద్దాం. వేదాంతం జానక శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మోనిషా మధురై నుంచి పంపించారు, అండ్ చెల్లపందిరామర్ వీళ్ళిద్దరూ మధురై తమిళనాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనారాయణ, యాదవ్జీ, సక్కుబాయి ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక ప్రీవియస్ క్వశ్చన్కి సిక్కిం అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూ, అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. తర్వాత ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్ మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. దామల చినమస్తన్ రావు గారు, పెదమస్తన్ రావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూర్ కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి ప్రీవియస్ క్వశ్చన్కి సిక్కిం అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్, కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభరాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. పురుషోత్తం శ్రీనివాస్ రాజు గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ. మరి ఆన్సర్ ఎక్కడ? ఓకే, డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య వీళ్ళిద్దరూ, వీళ్ళందరూ దేవరపల్లి ఆత్మకూరు మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కడప నుంచి వినయ్, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అంతా ఇవన్నమాట. సో అందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఇంతకీ ఈ ఆన్సర్ ఏంటంటే ఆపరేషన్ పేరు ఆపరేషన్ మిలాప్ అనమాట. సో MILAP ఆపరేషన్ మిలాప్. ఇదైతే మే 7, 2026లో స్టార్ట్ చేశారు. ఇక ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. సాహితీ శ్రావ్యశ్రీ పండు అండ్ అరుణ రాజ్యలక్ష్మి అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. అనంతపూర్ నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ అందరూ పంపించారు కరెక్ట్గా. ఓకే, సో క్వశ్చన్ వినలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వినలేదు అంటున్నారు, ఇట్స్ ఓకే. నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్స్ కూడా వినండి. దెన్ ఇక ఈరోజు మన హరివిల్లులో నేను అడగబోయే థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, సో చాలా ఈజీ అనమాట. చికెన్ కర్రీ వర్క్ గురించి మీకు తెలుసు కదా, వినే ఉంటారు. సో చికెన్ కర్రీ వర్క్ అనేది ఒక ఎంబ్రాయిడరీ. అయితే ఇది మన దేశంలో ఎక్కడ ఫేమస్? సో వినారు కదా, చికెన్ కర్రీ వర్క్ అనేది ఒక ఎంబ్రాయిడరీ కదా, ఇది మన దేశంలో ఎక్కడ చాలా ఫేమస్? మరి ఆ స్టేట్ పేరు ఆర్ ఆ ప్లేస్ పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.

ఎస్వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మంచి సాంగ్ లక్ష్మీ మూవీ నుంచి వినేశారు కదా, 10:46 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను అడిగిన హరివిల్లులో క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే కొంతమంది పంపించేశారు, అండ్ ప్రీవియస్ క్వశ్చన్ కి కూడా మళ్ళీ వస్తున్నాయి, ఆపరేషన్ మిలాప్ అని చెప్పేసి ఇంకొంతమంది కూడా మెసేజ్లు చేస్తున్నారు. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారనమాట ప్రీవియస్ క్వశ్చన్ కి. ముసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్ గారు పంపించారు, అలాగే లక్ష్మీనారాయణ, యాదవ్జీ, సక్కుబాయి. మరి వీళ్ళందరూ పంపించిన

0: ఆన్సర్ ఏంటి, చికెన్కారి వర్క్ అనేది ఒక ఎంబ్రాయిడరీ. అయితే ఇది మన దేశంలో ఎక్కడ ఫేమస్ అని అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందరాయ్ కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. కిరణ్ మయి ఫ్రమ్ గుంటూరు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దామర్ల పెదమస్తన్రావు గారు, చిన్నమస్తన్రావు గారు ఎక్కడి నుంచి, మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. కోనకొండ రమణారావు, కవిత, జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెటన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సత్య భార్గవి.
1: చికెన్ కర్రీ అని పెట్టారు మీరు, ఆన్సర్ అయితే కరెక్ట్ కానీ అది చికెన్ కర్రీ.

ఒరిజినల్ గా ఇది వైట్ క్లాత్ మీద వైట్ థ్రెడ్ తో వేసేవారు, కాబట్టి దీన్ని వైట్ ఎంబ్రాయిడరీ అని కూడా పిలిచేవారు. ఇక తర్వాత డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద డిఫరెంట్ కలర్స్ లో వేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. అది విషయం చిక్కంకారీ వర్క్ కు సంబంధించిన క్వశ్చన్. సో టైం ఎగ్జాక్ట్లీ 10:50. ఇక ఇక్కడితో ఈరోజు మన హరివిల్లుకి అలా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకొక రోజు మరొక షోలో మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ RJ తేజు సైనింగ్ ఆఫ్.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం, ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మెరుపు కళ.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చివరిగా రోజా చిత్రానికి ఎస్బి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఇప్పుడు మీకోసం. ఓ పాపాలాలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: పెళ్లి పుస్తకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి.

ప్రభుత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు, గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద మినప

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇక వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: परदेश के बाद अब थ्री इडियट्स फिल्म का गाना सुनो निगम शान और स्वानंद किरकिरे। गीत स्वानंद किरकिरे, संगीत शांतनु मोहित्रा। दिन के 12:39 और विविध भारत
1: केजी पै विद्यार्थुल निरसन సందర్భంగా జరిగిన ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నక్షా ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మంత్రి కె. అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మంత్రి కె. అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో పట్టణ నివాస ప్రాంతాల జాతీయ భౌగోళిక స్థల సమాచార ఆధారిత భూ సర్వే నక్షా ప్రాజెక్టు అమలును వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో నక్షా ప్రాజెక్టు అమలు పురోగతిపై భూవనరుల శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వాస్తవాల నిర్ధారణ, హక్కుల రికార్డు తయారీ, పట్టణ ఆస్తి కార్డుల జారీ వంటి ప్రక్రియలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. సాంకేతికతతో పారదర్శకంగా భూ హక్కులు నిర్ధారించడమే నక్షా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లాలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం గోదావరి డెల్టా తూర్పు కాలువ, సామర్లకోట కెనాల్, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్లో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఏలేరు జలాశయానికి నీటి సరఫరా చేసే పురుషోత్తమపట్నం రెండవ దశ పంపింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో భాగంగా బెండపూడి, ఆరెంపూడి ప్రాంతాల్లో రహదారి పనులను పరిశీలించారు. ఎల్నిలో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని అధికారులు రైతులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. సాగునీటి నిర్వహణలో సమర్థ ప్రణాళికతో వ్యవహరించి నీటి వృధాను నివారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రైతులకు పంటల బీమా ఆర్థిక భరోసా కల్పిస్తుందని, చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే నమోదు చేసుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు. పీఎంఎఫ్బీవై క్రాప్ ఇన్సూరెన్స్ యాప్తో పాటు బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కూడా బీమా నమోదు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్దిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని

0: విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈరోజు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటక అభివృద్ది, వ్యాపార విస్తరణ, విమానయాన రంగంలో కొత్త అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురం విమానాశ్రయంను ప్రారంభిస్తారని మంత్రి తెలియజేస్తూ,
1: ఉత్తరాంధ్ర కళలకి రెక్కలు కల్పించడం ఈ ప్రాంత ప్రవాసుల ఆశలకు ఆశయాలకు భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలని, 2500 ఎకరాలు కేటాయింపు చేయడం, అన్ని కూడా క్లియరెన్స్ తీసుకుని ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు రేపు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం తెలియజేయాలి, ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని రేపు ఉదయం విశాఖపట్నంలోని పార్క్ హోటల్ నుంచి అప్పుగారు వరకు 5K రన్ ని సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యం కావాలి.
0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 9,36,165 రూపాయల విలువైన చెక్కులను 12 మంది లబ్ధిదారులకు రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రతి పౌరుడికి అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ను రేపు నిర్వహిస్తున్నామని రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించనున్న ఏఎస్ఆర్ భోగాపురం ఎయిర్పోర్ట్ 5K రన్ ప్రచార పత్రికను విశాఖపట్నంలో మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం ప్రపంచస్థాయి నగరమని, దీనిని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమాల్లో ఎయిర్పోర్ట్ రన్ ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. యువత, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా మురపాకలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని లబ్దిదారులను నగదును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు పింఛన్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని నగరవనంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని విత్తన బంతులను చల్లారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, వర్షాకాలంలో విత్తన బంతులు మొలకెత్తి పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందించేందుకు మొక్కల పెంపకం, విత్తనాల విస్తరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉంటుందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 1 ఆగస్టున భోగాపురంలోని విమానాశ్రయ ప్రారంభోత్సవం, బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. విమానాశ్రయం, సభావేదిక, హెలీప్యాడ్ పరిసర మార్గాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించినట్లు చెప్పారు. ఈ ఆదేశాలు ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 1 ఆగస్టు రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశాపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ

0: అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా

0: చోటకొచ్చే అవకాశం ఉంది.
1: వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత ట్రస్ట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో దేశభక్తి స్పూర్తి గీతాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో అమలు చేస్తున్న నక్షా ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర అభివృద్దిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్టంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: RTFM 101.3 जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ KYC.
3: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.

ఎగ్జాక్ట్లీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:31 క్రాస్ అయిపోయి 27 సెకండ్స్ అయిపోయింది. సో ఈ రోజు షోలో మనం అల్ట్రా మారథాన్ రన్నర్ సూఫియా సూఫీ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఒక గుజరాతీ రన్నర్ అనమాట, గుజరాతీ స్టేట్ నుంచి వచ్చిన రన్నర్ తను. సో మరి సూఫియా సూఫీ అచీవ్ చేసిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఒకటి కాదు రెండు కాదు, అనేకంగా 5 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ తను. సో మరి ఫస్ట్ అయితే అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపుగా 4,167 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. కార్లో వెళ్లినా కూడా దూరంగానే అనిపిస్తుంది. అలాంటిది మన ఈ గుజరాతీ రన్నర్ 68 రోజుల 23 గంటల్లో రీచ్ అయిపోయింది అనమాట. పరుగు పెడుతూ రన్ చేస్తూ దాదాపుగా 2 నెలల పైనే ప్రతిరోజు మారథాన్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తూ ఇండియాని నార్త్ నుంచి సౌత్ వరకు కనెక్ట్ చేసింది తను. సూపర్ కదా అసలు. ఈ ఫీట్ ఈ 2026లోనే జరిగింది. సో ఇదొక రికార్డ్ అనమాట. అండ్ దీనికన్నా ముందు 2021లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రికార్డ్, అంటే కోల్కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ ఈ 4 మెట్రో సిటీస్ ని కనెక్ట్ చేసే ఇండియాస్ బిగ్గెస్ట్ హైవే నెట్వర్క్ ఇది. సో దీని డిస్టెన్స్ ఎంత ఉంటుందో తెలుసా? ఆలోచిస్తూ ఉండండి, బ్రేక్ తర్వాత చెప్తారు. రైట్ నో మీ అందరికోసం పరదేశి సినిమా నుంచి మనో సంగీత శుభ పాడిన పాట ప్లే చేస్తున్నాను. వేటూరు గారి లిరిక్ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు ధీరా. నేను మీ ఆర్జే శృతి.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుంచి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో కేకే పాడిన పాట అయితే వినేశారు. సో మరి అనంత శ్రీరామ్ గారి లిరిక్ అనమాట. సో క్వాడ్రిలేటరల్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రికార్డ్. మీరు ఇంతకీ ఆ డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు అనేది ఆలోచించారా? దాదాపుగా 6,000 కిలోమీటర్లు అండి. ఢిల్లీ, కోల్కతా, చెన్నై అండ్ ముంబై ఈ సిటీస్ ని కవర్ చేసే ఇండియా

బిగ్గెస్ట్ హైవే నెట్వర్క్ రూట్ అనమాట ఇది. సో దానిని మన గుజరాతీ రన్నర్ సూఫియా సూఫీ 110 రోజుల 23 గంటల్లో ఫినిష్ చేసేసింది. సో ఫాస్టెస్ట్ ఫీమేల్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సొంతం చేసుకుంది. అసలు ఊహించండి, ప్రతిరోజు యావరేజ్గా 50 నుంచి 60 కిలోమీటర్లు పరిగెట్టడం అంటేనే సాధారణమైన విషయం అయితే కాదు కదా. సో అదనమాట తన డెడికేషన్ రన్నింగ్ పట్ల అండ్ తన గోల్స్ పట్ల. అండ్ 2022లో సయాజిన్ బేస్ క్యాంప్ నుంచి కార్గిల్ వరకు, అసలు ఈ జర్నీయే టఫెస్ట్. ఎందుకంటే అక్కడ చల్లని గాలి ఉంటుంది, ఎత్తైన ప్రాంతం అది, అండ్ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. మరి అలాంటి ప్లేస్కి పరిగెట్టిన ఫస్ట్ ఫీమేల్ రన్నర్గా తను ఇంకొక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని కూడా క్రియేట్ చేసిందన్నమాట. అండ్ అంతేకాదు, ఈ రన్ని ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్కి డెడికేట్ చేసింది కూడా. సో మరి ఇంకా మాట్లాడుకుందాం తన జర్నీ గురించి. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం జనతా గ్యారేజ్ మూవీ నుంచి అయితే డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో రఘు దీక్షిత్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, రామజోగే శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సినిమా నుంచి విన్న తర్వాత 1:53 PM క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో ఈ రోజు మనం ధీరా ప్రోగ్రామ్ లో సూఫియా సూఫీ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి గుజరాత్కి సంబంధించిన ఒక అల్ట్రా మ్యారథాన్ రన్నర్ అనమాట తను. సో మరి వరల్డ్స్ అంటే మనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ చాలా చాలా చాలా, ఒకటి కాదు 5 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. సో మరి అందులో కొన్ని మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే వరల్డ్స్ టఫెస్ట్ రన్నింగ్ రూట్స్ గా పిలిచే ఒక రూట్ మనాలి టు లెహ్ అనమాట. సో 5 రకాల హిమాలయ దారులు ఉంటాయటండి, మైనస్ టెంపరేచర్ కండిషన్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి టైంలో కూడా తను 430 కిలోమీటర్ల డిస్టెన్స్ ని కేవలం 9:27 కంప్లీట్ చేసేసింట. అంతే, ఫాస్టెస్ట్ రన్నర్ గా ఇంకొక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చేసింది. అండ్ అయితే ఖతార్ దేశాన్ని నార్త్ నుంచి సౌత్ వరకు దాదాపు 200 కిలోమీటర్లు కంటిన్యూస్ గా 30 గంటల 31 నిమిషాల్లో పరిగెట్టి ఇంకొక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ని కూడా సంపాదించింది. అసలు ఊహించండి, ఒక దేశం మొత్తాన్ని తన కాళ్లతో క్రాస్ చేయడం అంటే మాటలా చెప్పండి. సో అప్పుడు ఖతార్, ఇప్పుడు మన ఇండియా, ఎంత ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ కదా ఇది. ఇదంతా తెలుసుకున్నాక అంటే ఈ స్టోరీ, ఈ పర్టికులర్గా ఈ

ఇంపార్టెంట్, మన కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్. అండ్ కొన్నిసార్లు మన జర్నీ స్లో అయినా కూడా ఏం పర్వాలేదు, కానీ ఆ జర్నీ ఆగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మానదన్నమాట. అండ్ ఈ గుజరాతీ ప్లేయర్ మనకి చెప్పే మెసేజ్ అయితే ఒకటే, ఇంపాసిబుల్ అనేది అసలు ఈ ప్రపంచంలో లేనే లేదు. మన స్టోరీని మార్చగలిగే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది, ఏమంటారు, అంతే కదా. వెల్ దిస్ ఈస్ ధీరా. సో మరి 2:30 మళ్ళీ మనం సందడి సందడి గేమ్ షోలో సందడి చేస్తూ కలుద్దాం. ఓకే, సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ రచా. సో మరి లవ్లీ లవ్లీ సాంగ్. అసలు నిజంగా అండి, ఇక్కడ మన విజయవాడలో అయితే వాన పడుతోంది కదా, సో మరి అసలు వాన పాట అండ్ మన సందడే సందడే గేమ్ షో స్టార్ట్ అవ్వడం అసలు ఏమన్నా కాంబినేషనా? ముద్దపప్పుకి ఆవకాయ కలిసినట్టు, గోంగూర పచ్చడికి ఉల్లిపాయ కలిసినట్టు, మాగాయన్నానికి గడ్డపెరుకు కలిసినట్టు, అండ్ ఆ జశ్రుతి నానే పాట ప్లే చేసినట్టు. అర్రర్రర్రర్రర్రే, అసలు ఏమన్నా కాంబినేషనా? బ్యూటిఫుల్ కదా. సో మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:30 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన సందడే సందడే షో టైం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఒక చిన్న బ్రేక్ తీసేసుకుని ఇవాళ షో స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3
1: హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి అండ్ హార్ట్ వెల్కమ్ టు సందడే సందడి గేమ్ షో అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి ఏంటి మ్యాటర్ అంటే ఇక్కడైతే చాలా మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఆల్రెడీ నాకు పంపించేశారనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ విషెస్ ఎవరెవరు పంపించారు చూసేద్దాం. పెడిన జోగానందరావు కాల్ నుంచి అప్పల్ రాజు గారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి కనకం రాజారావు గారు అండ్ లక్ష్మి, శుభ మధ్యాహ్నం సందడే సందడి ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం అన్నారు. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం ఆఫ్టర్నూన్ అంటూ సందడే సందడికి స్వాగతం సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం వెల్కమ్ షో టైమ్ కి అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి మాధురి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి వెల్కమ్ టు సందడే సందడి అంటూ మెసేజ్ చేశారు. అశోక్ గన్నవరం నుంచి హాయ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముబ్బమండలం నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి, కాజీ నుంచి టీవీ సుబ్బారావు గారు అండ్ శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు అర్రర్రర్రర్రే అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సందడే సందడి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అంటున్నారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం బాగున్నారా అంటూ పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి శంకర్ గారు చేశారు. అండ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ శృతి మేడం అట కడుపు నుంచి వినయ్ గారు, శ్రీదేవి శైలజ ఇంకా మార్నింగ్ లోనే ఉన్నారా, మాకు ఇక్కడ మధ్యాహ్నం అయింది అండ్ అందులోనూ చక్కటి వాన అలా అలా పడుతుంది అనమాట మా విజయవాడలో ప్రస్తుతం అయితే. అండ్ నెక్స్ట్ హలో శృతి అక్క అంటూ మనకి శబానా మెసేజ్ చేశారనమాట పెద్దగూడెం నుంచి. ఓకే నెక్స్ట్ మెసేజ్ విజ్ఞాన వినోదాల బడి మన సందడే సందడికి స్వాగతం అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. వెరీ వెరీ బ్యూటిఫుల్ అందరికి కూడా వన్స్ అగైన్ అ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఈ గ్యాప్ లో మనకి ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. ఓకే పోలయ్య గారు అనమాట, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, ఫోన్ చేశారా బాగున్నారా, వెల్కమ్ టు సందడే సందడి ప్రోగ్రామ్ షో టైమ్ కి. ఓకే వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. సో మరి ఇంకేంటి మ్యాటర్, మన షోలోకి వచ్చేసాం ఆల్రెడీ.

వాన పాటలు వినేశాం. ఇంకా నెక్స్ట్ మంచిగా లంచ్ చేసేసే ఉంటారు కదా. అయితే ఇప్పుడు రెడీ అయిపోండి ఇవాళ క్వశ్చన్స్కి. ఓకే, ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను. సో దీనికి ఆన్సర్ చెప్పాలి నాకు. చాలా సింపుల్, నాకు తెలిసి మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను మరి. సో చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ ఎలా పంపిస్తారో. ఓకే, 8 కాళ్ళున్న ఎర్రయ్యకి తల లేదు తోక లేదు అట. 8 కాళ్ళున్న ఎర్రయ్యకి తల లేదు తోక లేదు. దీనికి ఆన్సర్ ఏంటి? మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114, 8662488114. ఈ వాట్సాప్ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. అండ్ మరి 8 కాళ్ళున్న ఎర్రయ్య ఎవరో నాకు పంపించండి. ఓకే, మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా, వచ్చేస్తుంది మీ అందరి కోసం లవ్లీ సాంగ్. నేను లోకల్ సినిమా నుంచి ఎంజాయ్ లిస్నింగ్.

2:42 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడే షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి అయితే నాకు చాలా చాలా చాలా ఆన్సర్స్ వచ్చేసాయి. ఫస్ట్ ఎవరు పంపించారు అంటే, ఓకే, సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు అనమాట బస్సు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పీతలు అని చెప్పేసి వివి రెడ్డి గారు పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి, శృతి గారు ఆ వర్షం కాసి పంపించడం మాకు ఎండగా ఉంది అంట, ఆ ఛాన్స్ ఉంటే ఎన్ని చోట్లకి వర్షం పంపించాలో. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ పీత అని చెప్పి పంపించారు. అండ్ పెడన జోగానంద్ర కాలనీ చప్పలరాజు గారు కూడా సేమ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి 2 ఆన్సర్స్ పంపించారు, అందులో ఇది కూడా ఉందన్నమాట. ఓకే, భాస్కర్ పెడన్ నుంచి కూడా సేమ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సేమ్ ఆన్సర్ వచ్చేసింది. అండ్ నిజామాబాద్ నుంచి, ఓకే, అక్కర్పాక నుంచి రమా గారు ఇంకా సుధా గారు ఎండ్రకాయ అంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ పులిపాటి వెంకటేష్ అండ్ సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రమ్యకృష్ణ, మెహబూబ్ దగ్గర నుంచి కూడా సేమ్ ఆన్సర్. అండ్ మాధవి ఇంకా ఆంజనేయులు భూదాన్ పోచప్పల నుంచి మాత్రం తాబేలు అంటున్నారు. నెక్స్ట్ కడప నుంచి వినయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే స్పైడర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నారికేళం లేదా తేలు అని పంపించారు అనమాట. ఓకే, నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ అనమాట. హాయ్ శృతి మేడం, మహబూబ్ ఓకే మహబూబ్ పంపించారు ఆత్మకూరు నంద్యాల నుంచి. హాయ్ శృతి మేడం అంటే హాయ్ మహబూబ్ గారు.

అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి న్యూ రెవెన్యూ కాలనీ నుంచి అనమాట శంకర్ గారు తేలు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, దామల్ల చినమస్థానరావు గారు, దామల్ల పెదమస్థానరావు గారు మంగళగిరి నుంచి పీత. ఓకే, శబానా పెద్దగూడెం విలేజ్ సేమ్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా సేమ్ ఆన్సర్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఆక్టోపస్. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కూడా పీత అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి సాలీడు అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి రోకలి బండ అని పంపించారు. రోకలి బండకి 8 కాళ్ళ, హౌ ఈస్ దిస్ పాసిబుల్ అండి, అయ్యయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి సేమ్ పీత ఇంకా ఎండ్రకాయ అని పంపించారు అనమాట. నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ ఎండ్రకాయ అంటున్నారు. నెక్స్ట్ ముబ్బ మండలం కృష్ణా జిల్లా కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి కూడా పీతకే ఓటు. అండ్ నెక్స్ట్ ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మాత్రం ఎండ్రకాయ అంటున్నారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నుంచి ఓకే హాయ్ అని మాత్రం మెసేజ్ వచ్చింది, హలో అండి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ సేమ్ పీత ఆన్సర్ తోటి మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, ఇంకా శ్యామ్లా పంపించారు. నెక్స్ట్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి సేమ్ ఆన్సర్ వచ్చింది. అండ్ ఆల్సో మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కూడా సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కూడా పంపించారు. అండ్ థాటి ముంజలు అని చెప్పేసి పంపించారు తిరుపతి నుంచి నాగమణి గారు. తాటి చెట్టు అనుకుంటున్నా, చాలా రోజులకి నంబర్ సంపాదించాను, రోజు ప్రోగ్రామ్స్ వింటూ ఉంటాము అంటున్నారు. ఓ అవునా, వెరీ నైస్ వెరీ నైస్. బట్ తాటి ముంజలు ఎలా, హౌ? అండ్ నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి సాలీడు అంటున్నారు. ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి స్కార్పియన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎండ్రకాయ అంటున్నారు, ఆర్ పీత కూడా అయి ఉండొచ్చు అంటూ పాలెం పోలే గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్. అనంతపురం నుంచి అనురాధ కూడా సేమ్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ ఏంటి అనుకున్నా ఇలాంటి ఒక ఆన్సర్ వస్తుంది అని చెప్పి. ఓకే, సో ఇంతకీ ఎవరంటే పామిడి నుంచి పంపించారనమాట, పేరైతే లేదు. ఓకే, ఎనీవేస్ నేను ఎలాగో క్వశ్చన్ రిపీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటూ నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి, ఏమండి సత్యానంద్ గారు అప్పుడే ఈవినింగ్లోకి వెళ్ళిపోయారా మీరు. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ బోగారం మండలం నుంచి రామన్నపేట నుంచి అనమాట, రామన్నపేట డిస్టిక్ట్ యాదాద్రి భువనగిరి నుంచి హలో. అండ్ నెక్స్ట్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ వగ్గ శివయ్య ముంత పెద్దన్న ఓకే ఎండ్రకాయ పీత అని పంపించారు. అండ్ నెక్స్ట్ నమస్తే మేడం ఏమిటిది భానుమొక్కల నుంచి ఏమి మెసేజ్ ఇది నాకైతే అర్థమే కాలేదండి సర్దార్ గారు. పరుగా పోగులు ఏంటో మరి, డిలీట్ కూడా అయిపోయింది గ్యాప్లో. ఎనీవేస్ మాధవి అంచలేలు భూదాం పోచంపల్లి నుంచి సాలీడ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ పెదకాకాని నుంచి పద్మ ఇంకా చంద్రశేఖర్ హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి ఇంతకీ ఏం ఆన్సర్ అయి ఉండొచ్చు, పీత లేకపోతే కొంతమంది సాలీడు అని పంపించారు, ఇంకొంతమంది ఇంకేంటేంటో పంపిస్తున్నారు. మొత్తానికి చూద్దాం ఇంకా ఎవరెవరు ఏమేమి పంపిస్తారు ఆన్సర్స్. బట్ రైట్ నో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. బట్ బిఫోర్ టు దట్ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తే, 8 కాళ్ళు ఉన్న ఎర్రయ్యకి తల లేదు తోక లేదు, అది ఏమై ఉండొచ్చు? మీరు కరెక్ట్గా గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. అండ్ రైట్ నో మీ అందరి కోసం అదిరింది సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ చేసుకోండి.

Beautiful song ఇది వినయ్ సారు. సో అదరింది సినిమా నుంచి 252 క్రాస్ అయిపోయి 45 seconds అయిపోయింది. సో మరి ఇంతకీ 8 కాళ్ళున్న ఎర్ర ఎవరు? మనకి నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి సాలీడు అంటున్నారు. నెక్స్ట్ వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సాలె పురుగు లేదా తేలు అని చెప్పి మెసేజ్ చేశారు. ఊతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి ఓకే ఆరుద్ర అన్నారే ఉంటో మరి. ఎనీవేస్ నెక్స్ట్ స్టార్ ఫిష్ అంటూ మనకి మెసేజ్ చేశారు పెదకాక నుంచి పద్మ చంద్రశేఖర్ గారు. అండ్ నెక్స్ట్ జెల్లీ అంటూ గౌస్ అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ముంతా పెద్దన్న అనంతపురం జిల్లా గురుగుంట్ల నుంచి సాలీడు అంటున్నారు. అండ్ కాజా నుంచి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, నలుగురు కబడ్డీ ఆటగాళ్ళ. ఓ మై గాడ్, మీరు ఎక్కడికి వెళ్ళారండి? నెక్స్ట్ అనంతపురం మస్తాన్ ఫ్యామిలీ, హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఆక్టోపస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ నత్త లేదా పీత అంటూ చిన్న కాకాని నుంచి సుమా మెసేజ్ చేశారు. నెక్స్ట్ పీత అంటూ కడప వినయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ అయితే శబానా ఓకే కుంకుమ భరిణానా కాదండి. నెక్స్ట్ ఆరుద్ర పురుగు అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. ఓకే అదేం పురుగో మరి నాకైతే ఐడియా లేదు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ అయితే మహబూబ్ ఆత్మకూరు నుంచి స్పైడర్ లేదా ఆక్టోపస్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే ఓకే ఓకే, మొత్తానికి చాలా చాలా గెస్ట్ చేస్తారు.

అందరూ. సో పీత మాత్రం రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే దీనికి కూడా తల ఉంటుంది, కానీ ఏంటంటే తల లోపలికి ఉండి మొత్తం చెస్ట్ లోకి ఉండి మనకి మాక్సిమం చూస్తే కనబడదు కదా, అందుకని అలా అంటారనమాట, ఈ 8 కాళ్ళు ఉన్న ఎర్రయ్యకి తల లేదు తోకలేదు అని చెప్పి. ఎనీవేస్ పీత ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే సో మరి అది మ్యాటర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదాం. నేను మీకు 3 అంటే 3 పదాలు ఇస్తాను, దాంతో మీరేం చేయాలంటే ఆ 3 పదాలతో ఇంకా కొన్ని కావాలంటే మీరు పదాలు యాడ్ చేసుకుని నాకు ఒక మంచి సెంటెన్స్ క్రియేట్ చేసి పంపించాలి, ఫన్నీగా. ఓకే, ఫన్నీగా క్రియేటివ్గా పంపించాలి. సో ఓకేనా? సో మనకి నెక్స్ట్ ఎలాగో మనకి ఎగ్జాక్ట్గా 3 o'clockకి న్యూస్ కూడా ఉంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటా. ఈ లోపుగా మీరు ఆలోచించి నాకు ఒక మంచి ఫన్నీ సెంటెన్స్ పంపించండి 3 పదాలతో, అండ్ మధ్యలో మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మరి అలా అన్నాను కదా అని ఒక స్టోరీలాగా కాదు, జస్ట్ ఒక సెంటెన్స్ మించి కొంచెం ఉండొచ్చు కానీ ఇంకంతమంది వద్దు. ఓకేనా? సో మరి ఆ 3 పదాలు ఏంటంటే, 1 పెన్సిల్, 2 ఆటో, 3 సముద్రం. పెన్సిల్, ఆటో, సముద్రం, ఈ 3 పదాలతో ఒక ఫన్నీ సెంటెన్స్ క్రియేట్ చేసి పంపించండి మన వాట్సాప్ నెంబర్కి 8662488144. ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది సెకొని సినిమా నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

మరి మున్నాం సందడే సందడి గేమ్ షోలో మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీ నిరసన నేపథ్యంలో పార్లమెంటులోని ప్రధాని ఛాంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు 2026 రాజ్యసభకు రానుంది. ఈ బిల్లును ఇప్పటికే లోక్సభ ఆమోదించగా ఈ రోజు ఎగువ సభలో దీనిపై చర్చ జరగనుంది. రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సూపర్ ఎల్నిలో తద్వారా రాష్టంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై చర్చించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల ముందుగా ఈ రోజు సామాజిక పింఛన్లను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు లబ్దిదారులకు పంపిణీ చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. చేయత్తి జయకొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి కలవోడ గేయ రచయిత, పాత్రికేయులు, శాసనసభ్యులు, కవి వేములపల్లి శ్రీకృష్ణ జయంతి ఈరోజు. వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు జిల్లా రేపల్లెలోని బేతపొడిలో 1917 జూలై 30 జన్మించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో ఈరోజు కియా కూటమి ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి ఎంఓయూ కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ది ఉపాధి లభిస్తుందన్నారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యకులు రాజేష్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. శ్రీకాకుళం జిల్లా నారాయణపురం ఆనకట్టకు ఒడిశాలో వర్షాల కారణంగా వరద నీరు చేరుతోంది. ఎల్లీలో తరుణంలో ఆనకట్టకు సుమారు 1000 క్యూసెక్ల నీరు చేరడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో 37,053 ఎకరాలకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నీరు అందుతుందని జలవనరుల శాఖ ఏఈ రామశివాజీ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మధ్య మత్తులో ఓ యువకుడు అతివేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలు, పాదచారులను ఢీకొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కారు నడిపిన యువకుణ్ణి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 ఖాళీలు ఉండగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 1 ఆగస్టున ప్రారంభమై 15 ముగియనుంది. మరిన్ని వివరాలకు www.isro.gov.in సందర్శించండి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 3:03 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందడి గేమ్ షోలో. మరి నేను ఒక అంటే ఒక పజిల్ లాంటిది ఇచ్చానమాట అని అనుకుంటున్నాను. మరి సో ఏంటంటే మ్యాటర్, మూడు పదాలు ఇచ్చాను, ఆ మూడు పదాలతో ఒక వాక్యాన్ని క్రియేట్ చెయ్యండి అన్నాను. అది కూడా ఫన్నీగా క్రియేటివ్గా అని చెప్పాను అనమాట. సో పెన్సిల్, ఆటో.

సముద్రం, పెన్సిల్, ఆటో, సముద్రం, ఈ మూడు పదాలతో. అండ్ ఇక్కడ నాకు చాలా మెసేజెస్ అయితే వచ్చాయి, బట్ నేను అన్ని ఇప్పుడు చదవట్లేదు. నెక్స్ట్ ఇంకొక సాంగ్ తర్వాత చదువుతాను ఒకేసారి. ఓకే, మీరు కనుక ఇలాగే ఒక ఫన్నీగా ఆ సెంటెన్స్ రాయగలను ఈ పదాలతో అనుకుంటే నాకు ఇప్పటికిప్పుడే మెసేజ్ చేసేయండి మన వాట్సాప్ నెంబర్కి 8662428114 ఈ నెంబర్కి అనమాట. పెన్సిల్, ఆటో, సముద్రం.

ఎస్పీ బాలు గారు అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. మనసిచ్చి చూడు సినిమా నుంచి 3:09 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి మన వాక్యాలు అయితే వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు ఫస్ట్ మనకి.

పెన్సిల్ కొనడానికి ఆటోలో వెళుతూ సముద్రాన్ని చూశాను అంటూ పంపించారు. అర్రె రే రే, పెన్సిల్ కొనడానికి ఆటోలో వెళ్ళారు అంటే మీరు ఏం చెప్పారు అసలు, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఎవరంటే, ఓకే, సో నున్న నుంచి అనమాట, నున్న నుంచి శోభారాణి గారు అండ్ రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాన్, శృత్విక ఇంత అక్కడ క్వశ్చన్కి పీతా అనే ఆన్సర్ పంపించారు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి, సముద్రంలో పుట్టిన పెన్సిల్ను ఆటోలో తరలించారట. అయ్యో, పెన్సిల్ సముద్రంలో పుట్టడమా? అరే. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఒక ఆటోలో నేను మా ఫ్రెండ్స్ కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళాము. సముద్రం దగ్గర పెన్సిల్తో బొమ్మలు గీసాము. చిన్న కాక నుంచి సుమా మెసేజ్ చేశారు, సూపర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, నమస్తే అండి శృతి మేడం, ఈరోజు మంగళగిరిలో వర్షం పడుతోందండి, వర్షం పాటలు కూడా వేస్తూ ఉండండి అట. అరే అరే, ఇంతాక వేశాను మీరు వెళ్ళలేదా? నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, ఆటోలో వెళ్ళి సముద్రం అంతా ట్రాఫిక్లో చిక్కుకుపోయాట. అంతా ఓకే, ఆటో వచ్చింది, సముద్రం వచ్చింది, మరి పెన్సిల్ ఏమైపోయింది? పెన్సిల్ పడిపోయింది అని చెప్పుంటే కొంచెం అసలు ఏమైపోయింది, లాజిక్ ఎక్కడికి వెళ్ళిపోయిందో అనుకునేదాన్ని. ఎనీవేస్, ఆటో ఎక్కి పెన్సిల్తో అందమైన చిత్రాన్ని గీస్తుంటే సంసార సంద్రం గుర్తొచ్చింది. ఇంకెక్కడి చిత్రం, గోవిందా అంట కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాన్ని. వెరీ నైస్, నిజానికి భలే ఉంది ఇది. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మేడం కలర్ పెన్సిల్తో ఆటో వెనకాల సముద్రం డయాగ్రామ్ వేసి, అబ్బా దమ్ముంటే నాలో దూకరా అని రాయడం అంట. అయ్య బాబు, ఎందుకండి అంత ఎక్స్పెరిమెంట్లో మనకి అస్సలు అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి, అప్పలరాజు గారు, సముద్రం ఒడ్డును కూర్చుని ఒక మంచి సినిమా కథ, అది కూడా లవ్ స్టోరీ రాయడానికి ఆటోలో బయలుదేరి సముద్రం ఒడ్డుకి చేరుకొని కథ రాయడం మొదలుపెట్టాను. సమయానికి పెన్సిల్ ముళ్ళు ఇరిగిపోయింది, వేరే పెన్సిల్ తీసుకురావడం మర్చిపోయాను. ఆహా, నేను స్టోరీ వద్దన్నాను బట్ మీరు స్టోరీ పంపించారు కానీ ఓకే, మొత్తానికి మర్చిపోయారు చివరికి అంటారు. నెక్స్ట్ శబానా పెద్దగూడెం విలేజ్ నుంచి అనమాట, పెన్సిల్తో నోట్స్ రాయడం స్టార్ట్ చేశాను, సడన్గా ఆటో వచ్చి నన్ను సముద్రంలో డ్రాప్ చేసి ఇంకా ఇప్పుడు ఫ్లోలో రాయి అని వెళ్ళిపోయిందిట. అర్రే రే, మీరు రాయడం స్టార్ట్ చేశారు సరే, సడన్గా ఆటో వచ్చి సముద్రంలో ఎందుకు డ్రాప్ చేసింది శబానా? లాజిక్ లేకుండా ఏం కలిపారు అసలు ఇది. నెక్స్ట్, ఒక పాప కొత్త పెన్సిల్ అండ్ బుక్ పట్టుకుని ఆటోలో వెళ్ళి సముద్రం దగ్గర కూర్చొని సన్సెట్ డ్రాయింగ్ చేస్తూ ఉంది అట. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వావ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్, పెన్సిల్తో సముద్రపు అలలు గీయడానికి ఆటోలోకి వెళ్ళాను, ఆటోలో వెళ్ళాను, ఓకే ఆటోలో వెళ్ళాను అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సూపర్, చాలా చాలా బాగుంది ఊహించుకోవడానికి కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్, తిరుపతి నుంచి నాగమణి మెసేజ్ చేశారు, పెన్సిల్తో ఆటో బొమ్మ గీయరా బాబు అంటే సముద్రంలో పడవ గీశాడంట ఎర్రన లాంటి వెంగళప్ప. ఓకే. నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సో ఒక అబ్బాయి ఆటో ఎక్కి పేపర్ పైన పెన్సిల్తో బొమ్మ గీసి ఆ పేపర్తో పడవ చేసి సముద్రంలో వేశాట. మేమంటూ చిన్నప్పుడు పక్కన కాలువల్లో వేసేవాళ్ళం, ఈ అబ్బాయి ఆటో ఎక్కి సముద్రంలో వేయడానికి వెళ్ళాడు ఆ పేపర్ పడవని, సూపర్ అసలు మీరు. అండ్ మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వినలేదు అన్నారు కదా, దాని ఆన్సర్ పీతా అండి. ఓకే. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు, పెన్సిల్ చిన్నదే కానీ ఆటో ఎక్కి సముద్రం వరకు ట్రిప్ కొట్టింది కదా, నాకు కూడా అలానే అనిపించింది అనురాధ గారు. నెక్స్ట్, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కలర్ పెన్సిల్ ఆటో వెనకాల రేఖాచిత్రం సముద్రం. ఆహా సూపర్, కట్టె కొట్టే తెచ్చే అన్నట్టుంది మీ మెసేజ్. అండ్ నెక్స్ట్, మా పాప డ్రాయింగ్ వేయడానికి కలర్ పెన్సిల్ కావాలంటే ఆటోలో వెళ్ళి వచ్చి సముద్రం డ్రాయింగ్ గీయించి చూపించింది అట వాళ్ళ టీచర్కి. పాలెం బోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ పెన్సిల్తో ఆటో మీద సేమ్, ఇంత అక్కట్లానే దూకరా అని దస్తగిరి సంధ్య గారు, వద్దండి అస్సలు వద్దు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మనకి వద్దే వద్దు. ఓకే. నెక్స్ట్, ఆకాంక్ష విజయవాడ నుంచి, పెన్సిల్ ఆటో ఎక్కి సముద్రం చూడడానికి వైజాగ్ బీచ్కి వెళ్ళింది అట. పెన్సిలే వెళ్ళింది ఆకాంక్ష, మై గుడ్నెస్. ఓకే, పెన్సిల్తో పాటు నువ్వు వెళ్ళలేదా మరి? నెక్స్ట్, అక్కరపాక నుంచి రమా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, నేను పెన్సిల్తో సముద్రం లోతును కొలవడానికి ఆటోలో వెళ్ళానట.
అస్సలు ఇది కదా రమ్మగారు, సముద్రం లోతుని పెన్సిల్తో కొలుచుకుంటూ ఎన్ని సంవత్సరాలు కొలుస్తారండి మీరు చెప్పండి. ఇంకా లోతుకి వెళితే ఏమిటి పరిస్థితి? నెక్స్ట్, నేను ఆటోలో సముద్రం వైపుకి వెళ్ళి పెన్సిల్తో పేపర్పై బోయవాని బొమ్మ గీశాను అంటున్నారు కీర్తి రాజ్ కుమార్, ఇంకా ప్రతీక్ష నిజామాబాద్ నుంచి. బ్యూటిఫుల్.

అండ్ నెక్స్ట్ MFF సర్దార్, పెన్నా నది ఆటంకం లేనిది సమయం. ఏమిటిది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ అండ్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి, ఓకే ఆటో వెనకాల సముద్రం, శృతి మేడం బొమ్మ వేయమంది అట. ఏమిటిది శృతి అర్థమైంది, ఆటో అర్థమైంది, సముద్రం అర్థమైంది, అన్నీ కలిపితే అర్థం అవ్వలేదు ఏమిటో. ఎనీవేస్ నెక్స్ట్ హాయ్ శృతి బాగున్నారా, విజయలక్ష్మి పెదకొండూరు నుంచి, సముద్రం ఒడిని కూర్చుని పెన్సిల్తో ఆటో బొమ్మ గీశానట. అర్రెర్రె రే, వెరీ నైస్. నెక్స్ట్ MS దుర్గారావు గారు, సముద్రం ఒడిన శృతి గారు పెన్సిల్తో ఆటో బొమ్మ వేస్తున్నారట. ఓహో నేనే వేస్తున్నానా, సరిపోయింది. అండ్ నెక్స్ట్ నిన్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సముద్ర పల్లెలతో బొమ్మ గీయడానికి ఉదయాన్నే ఆటో ఎక్కి సముద్రానికి వెళ్ళి డ్రాయింగ్ గీశాను. అయ్యా బాబోయ్. నెక్స్ట్ వివి రెడ్డి, అమ్మా నాన్నతో ఆటోలో వెళ్ళి సముద్రాన్ని చూసి హడావిడిగా స్కూల్కి వెళ్తుంటే నా పెన్సిల్ పోయిందట. ఆహా, ఎవరో దొంగతనం చేసి ఉంటారు, ఈ పెన్సిల్ దొంగ ఎవరు. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి, సేమ్ ఇలాగే ఆటోలో సముద్రం ఒడ్డుకు పోయి పెన్సిల్తో సన్సెట్ సీన్ వేశారట. నాకు ఒక్కసారి మీ మెసేజ్తో కన్యాకుమారిని గుర్తు తెచ్చారు. నెక్స్ట్ పెన్సిల్ కొనుక్కొని ఆటోలో వస్తుంటే పెన్సిల్ కాస్త సముద్రంలో పడిపోయింది. మహమ్మద్ ఇనాయదుల్లా భవానీపేట గ్రామం నుంచి, అంత ఎడ్జ్లో ఆటోలో వెళ్తుందా అండి, టక్కుమని సముద్రంలో పడిపోవడానికి ఎంత డేంజర్లో ఉన్నారు తెలుసా మీరు. అయ్యయ్యో. నెక్స్ట్ నవీన్ ఫ్రమ్ శ్రీ కాళహస్తి, సముద్రం దగ్గర కూర్చుని ప్రేమ కథ రాద్దామని అనుకుంటే సమయానికి పెన్సిల్ కోసం ఆటో ఎక్క అటు ఇటు తిరిగి తిరిగి పెన్సిల్ దొరకలేదు, కానీ 2000 బిల్లు వేశాడు తిరిగినందుకట. సరిపోయింది, అందుకే అలా వెళ్ళకూడదు అనేది. ఎనీవేస్ బ్యూటిఫుల్, అందరూ కూడా చాలా చిత్ర విచిత్రంగా పంపించారు, నేను అంతకన్నా చిత్రంగా ఇచ్చాను ఈ పదాలు, వెరీ నైస్. సో మరి దీని కాసేపు మొత్తానికి అందరిలో కూడా ఒక డ్రాయింగ్ వేసే టాలెంట్ ఉందని నాకు ఇవాళ అర్థమైంది. కొంతమంది సన్సెట్ వేశారు, కొంతమంది ఆటోనే వేశారు, కొంతమంది సముద్రంలో పడేశారు, కొంతమంది కింద మీద వేశారు, మొత్తానికి వెరీ వెరీ నైస్. సరే తక్కువ పక్కన పడదు, ఇంతసేపు తీవ్రంగా ఆలోచించారు కాబట్టి ఇప్పుడు ఈజీ క్వశ్చన్ అడిగేస్తా సినిమాలకు సంబంధించి. తరుణ్, మనకి హీరో తరుణ్ తెలుసు కదా, తరుణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే నువ్వే కావాలి. అఫ్కోర్స్ దాని ఫస్ట్ మూవీ కూడా అది. అయితే ఈ సినిమాలో ఛాన్స్ అంటే రోల్ ఫస్ట్ హీరో రోల్ మిస్ చేసుకున్న ఒక హీరో ఉన్నారు, అతను ఎవరు? ఇది నా క్వశ్చన్. ఓకే, ఈ నువ్వే కావాలి సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరు? ఆన్సర్ మీకు తెలిస్తే మనకి 8662484 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి లవ్లీ సాంగ్, ఎంజాయ్ లిసనింగ్.

అన్నయ్య సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 3:26 PM క్రాస్ అయిపోయి 13 సెకండ్స్ మన సందడి సందడి షో టైమ్. అండ్ రైట్ నో మనకి చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. మరి నేను అడిగిన ఫిల్మ్ క్వశ్చన్ కి ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించారని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎవరెవరు పంపించారో. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. అక్కర్పాక నుంచి రమా గారు, సుధాకర్ రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్, సాయి చరణ్, ఐ మీన్ చరణ్, సరళ మాత్రం సాయి కిరణ్ అంటున్నారు. సాయి కిరణ్ కాదండి. నెక్స్ట్ నూతి సత్యానంద్ హయాత్ నగర్ నుంచి ఉదయ్ కిరణ్ అంటున్నారు. ఉదయ్ కిరణ్ కూడా కాదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి ఫ్రమ్ కర్నూల్. ఆన్సర్ ఈజ్ ఓకే, రైట్ ఆన్సర్ స్వాతి. అండ్ నెక్స్ట్ కొల్లాపూర్ నుంచి సోనీ, ఆన్సర్ రోహిత్ అండ్ సాయి కిరణ్, నో కాదనమాట. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ మెసేజ్ వీళ్ళిద్దరూ కూడా రైటే. అండ్ నెక్స్ట్ ఉదయ్ కిరణ్ అంటూ రాజేష్, అంబిక, ప్రేమ్, సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు. నో రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి ఓకే రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. ఇంతకటి వాళ్ళిద్దరు అయితే రైట్ ఆన్సర్, బట్ ఇప్పుడు నాగార్జున గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం రాంగ్ ఆన్సర్, పవన్ కళ్యాణ్ కాదు. నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎంఎఫ్ఎస్ సర్దార్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి మస్తాన్ రైట్ ఆన్సర్. అండ్ ఆకాంక్ష విజయవాడ నుంచి ఉదయ్ కిరణ్ ఆర్ పవన్ కళ్యాణ్, నో ఇద్దరు కాదు. నెక్స్ట్ మెసేజ్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఉమ్మడి నుంచి బహ్ము జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. మున్నెమ్మ పెద్దపరియ తిరుపతి నుంచి, తిరుపతి జిల్లా నుంచి, పవన్ కళ్యాణ్ కాదండి. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి అనమాట. ఓకే అక్తర్ వాలి భాష రైట్ ఆన్సర్ ఆంబి. ఓకే నెక్స్ట్ మెసేజ్ కీర్తిరాజ్ కుమార్ ప్రతీక్ష నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రైట్ ఆన్సర్ వచ్చింది. తిరుపతి నుంచి నాగమణి గారు పంపించారు. కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అరగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాహుల్, శాంతి, శేఖర్. ఓకే పాజ్ మహేష్ బాబు, నో నో ఇంకొక ఆన్సర్ మాత్రం రైట్. ఓకే నెక్స్ట్ మెహబూబ్ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పాట వేశారు కాబట్టి మాక్సిమం పవన్ కళ్యాణ్ గా అయి ఉండొచ్చట. ఎవరు? సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. ఈ లాజిక్ నేను ఎప్పుడు చెప్పానండి. అయితే ఇప్పుడు మరి చిరు గారు పాటేశాను. చిరు గారా? కాదు కదా. సో అది ఏం కాదు, నేను పాట చాలా మామూలుగా వేశాను జనరల్ గా. ఓకే నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా అంటున్నారు. కాదు. నెక్స్ట్ శబానా పెద్దగూడెం నుంచి ఇద్దరిని పంపించారు. ఇద్దరు

ఈరోలి ఒకటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నాయుడుపేట నుంచి, తిరుపతి డిస్ట్రిక్ట్. మై నేమ్ ఇస్ అర్జున్. హాయ్ అర్జున్, నెక్స్ట్ రైట్ ఆన్సర్ మీది. నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి. మహేష్ బాబు కాదు. నెక్స్ట్ మార్కాపురం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామం పఠాన్ మహమ్మద్ కౌసర్. పవన్ కళ్యాణ్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ అండ్ పార్థ సార్ది సిద్దిపేట నుంచి, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. సో మరి నెక్స్ట్ అయితే ఇంకా చాలా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, మరి ఎవరెవరు పంపించారో తర్వాత చూద్దాం. బట్ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, తరుణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ నువ్వే కావాలిలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది ఇంటెలిజెంట్ మూవీ నుంచి. ఎంజాయ్ లిజనింగ్.

ఇచ్చినట్టున్నారు అంటూ మెసేజ్ చేశారు. కానే కాదు, బట్ మీరు ఇంకొక ఆన్సర్ కూడా పంపించారు, అది రైట్ అండి అనురాధ గారు. అండ్ నెక్స్ట్ గోపి పాటిబండ్ల నుంచి, హాయ్ శృతి గారు బాగున్నారా, ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి అనమాట. నెక్స్ట్ మెసేజ్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కూడా మనకి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్ ముద్దనూరు నుంచి పంపించారు. అండ్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ మహేష్ బాబు, సెకండ్ ఆప్షన్ అని చెప్పి రైట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ శివదాస్ అని, చివరి హీరో తరుణ. ఓ గాడ్, ఓకే. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామల పెదమస్థానరావు, దామల చినమస్థానరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జాహీర్ అహ్మద్, ఓకే, మహేష్ బాబు అంటున్నారు. నెక్స్ట్ విజయలక్ష్మి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఉదయ్ కిరణ్ అంటూ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి గారు పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఆరగద్ద విలేజ్ నుంచి శాంతి శేఖర్ వేదశ్రీ రాహుల్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు, ఓకే, వెంకటేష్ అంటున్నారు, వెంకటేష్ కాదండి. నెక్స్ట్ మార్కాపురం జిల్లా కుమరోలు మండలం రాజుపాల గ్రామం నుంచి పఠాన్ మహమ్మద్ కౌసర్ మహేష్ బాబు అంటున్నారు. నెక్స్ట్ కమద వెంకటలక్ష్మిరెడ్డి భీమనపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మురళీ గారు, హాయ్ శృతి గారు అన్నారు, హాయ్ మురళీ గారు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే సో మరి ఇంతకీ రైట్ ఆన్సర్ సుమంత్ అనమాట. ఓకే సో మరి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తను నువ్వే కావాలిలో హీరో రోల్ మిస్ చేసుకున్నాను బికాస్ ఆఫ్ 2 ఫిల్మ్స్, ఇంకో 2 ఫిల్మ్స్ సైన్ చేయడం వల్ల మనకి స్కెడ్యూల్ ప్రాబ్లం వచ్చి ఇది మిస్ చేసుకున్నారట, అదే మ్యాటర్. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తే ఇంకో క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో మరి ఎంత వద్దన్నా వెంట వచ్చేది ఎవరు, ఎంత వద్దన్నా వెంట వచ్చేది ఎవరు, మీకు ఆన్సర్ తెలిసే 8662488114 ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. రైట్ నో మీ అందరి కోసం డ్యూట్ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిజ్నింగ్.

ఇంటెలిజెంట్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. సో మరి 3:34 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది. మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ పాలెం పోలే యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మాత్రం పవన్ కళ్యాణ్ అంటతో ఈ పాటతో

డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డేవిడ్ సైమన్ అండ్ మాల్గడి సుభాపన్న సాంగ్ విన్నారు. రామజోగి శాస్త్రి గారి లిరిక్. 3:46 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడి షో టైమ్. అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మరి మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ అయితే మనకి విజయవాడ నుంచి కరుణ పంపించారు. మరి ఇది కాక ఇంకేది అని చెప్పేసి వెరీ నైస్ కరుణ గారు, సూపర్ మీ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయలక్ష్మి పెదకొండూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మళ్ళీ మెసేజ్, హలో అండి. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, సత్యనారాయణ గారు. దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలుక మహేశ్వరి నందికొట్కూరు నుంచి రైట్ ఆన్సర్. అక్కర్పాకు నుంచి రమా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ముమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్. అండ్ ఆల్సో జయరాం, రాధ కోడుమూరు కర్నూలు డిస్టిక్ నుంచి. వేదాంత జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. అండ్ ఆల్సో విజయలక్ష్మి విజయవాడ నుంచి, బాంబే కాలనీ నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్, అంబిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి. అండ్ కాకాన్ నుంచి సుమ గారు. అండ్ కోనేరు విష్ణు నుంచి అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చాలా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి. అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్, ఐ లవ్ ఎఫ్ఎం వివిధ భారతి, దిస్ ఈజ్ మహాలక్ష్మి నారాయణరావు ఫ్రమ్ విజయవాడ మధురానగర్. ఆన్సర్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. హలో అండి, అండ్ మీ మెసేజ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ వెల్కమ్ టు వివిధ భారతి ఫ్యామిలీ. ఓకే, సో మరి ఇలాగే వింటూ ఉండండి, ప్రోగ్రామ్స్ బాగుంటాయి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే గేమ్ షోలో తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి ఎవ్రీడే 2:30 to 4 PM. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అశోక్ గన్నవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ మహబూబ్ ఆత్మకూరు నుంచి. అండ్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, ఇంకా రంగస్వామి శెట్టి గారు పంపించారు. అండ్ ఆల్సో నీడతో పాటు మృత్యు పాపం అంటూ కూడా పంపించారు. అమ్మ బాబోయ్. ఓకే, నెక్స్ట్ కృష్ణ డిటీ మోవ విలేజ్, డి శివకుమారి, భువన, శిరీష. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, 2 ఆన్సర్స్ వచ్చాయి, అందులో ఒకటి రైట్ అండ్ ఇంకోటి వయస్సు అట. ఎంత వస్తున్నా మనం, ఎంత వస్తుంది వయస్సు, కరెక్టే. ఈ వయసు ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది కదా మనకి అప్పుడప్పుడు. నెక్స్ట్ గోపి పంపించారనమాట, పాటిబండ్ల గోపి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ గోపి మీది కూడా. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్, ఎంత వద్దన్నా వచ్చేది వయసు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప రెబ్బన కోమరం భీమ్ డిస్ట్రిక్ట్, ఫ్లై అట ఈగల గాడ్. నెక్స్ట్ మెసేజ్ దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. నీ ఈగ ఈగ ఈగ అని నాకు పాట గుర్తు వచ్చింది మీ ఈగ మెసేజ్ చూడగానే. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే దశగిరి సంధ్య అనమాట, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అనంతపురం మస్తాన్ ఓకే ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో మూన్ అట, అర్రెర్రెర్రెర్రే, మనం అలా నడుస్తుండే కొద్దీ మనం వెనకాలే వస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ రాదు, అది అక్కడే ఉంటుంది, మనమే అనుకుంటాం అలా. నెక్స్ట్ పురుషోత్తం భూమేష్ సిద్ధేశ్వర కొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అంకయ్య గారు బండారుపల్లి నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగాంధ్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఇంకా ఇంకా అలా వస్తూనే ఉన్నాయి మెసేజెస్. ఓకే, ఇంకొకసారి

క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. మనం ఎంత వద్దనుకున్నా మన వెంట వచ్చేది ఎవరు? హూ ఇస్ దాట్? సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం నాని పాట ప్రేమ వెల్లువ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

354 క్రాస్ అయిపోయింది మన టైం. అండ్ అరగిద్ది విలేజ్ నుంచి వేదశ్రీ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ దాంతోపాటు ధర్మం అంటున్నారు, శని అంటున్నారు, దేవుడు అంటున్నారు, అండ్ ఇంకా చాలా చాలా అంటున్నారు అనమాట. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వయసు అని పంపించారు. నెక్స్ట్ పాలెంపోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఘౌస్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు భయం అంటున్నారు, ఎంత వద్దన్నా మనం వెంట వచ్చేది కరెక్ట్ అండి పాయింటే మీది. ఓకే

0: నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల చినమస్తానరావు గారు, దామల్ల పెదమస్తానరావు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వయసు ఆర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మేడం అంటూ చిన్నబాబు గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, ఆరుదు పురుగు అంటే ఏమిటి అన్నానని మహమ్మద్ ఇనాయతుల్లా గారు నాకు ఒక ఇమేజ్ పంపించారు అనమాట. ఓకే, నెక్స్ట్ రమేష్ దొంతే అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతనాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముద్దనూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, యాక్చువల్గా ఈ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేసిన అప్పుల వాళ్ళు అని చెప్పేసి ఇది కూడా ఒకటి రావచ్చు అని నేను గెస్ చేశాను. సో కరెక్ట్గా మీరు పంపించారు అప్పులోళ్ళు అని చెప్పి. ఎనీవేస్ రైట్ ఆన్సర్స్ తోటి మనకి తిరుపతి నుంచి నాగమణి గారు పంపించారు. అండ్ మన ఆలోచన కూడా అంటున్నారు. ఓకే రైట్ అండి, ఓయ్ మన ఆలోచన కూడా ఎంత వద్దన్నా సరే మన వెంట పడుతుంది, అందుకే కదా గ్యాస్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చేది. మీకు విషయం తెలుసా, గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువడానికి కారణం మన ఆలోచనలు కూడా అని చెప్పేసి చెప్తున్నారు. మరి అందుకే కొంచెం తక్కువ ఆలోచించండి. ఓకే, పడిన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఈరోజు మీ షో చాలా బాగుంది, మీ హుషారుకి మీ జోష్కి మీ డెడికేషన్ టెకెబావు మేడం, అమ్మో థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి, ఓకే మన వెంట వచ్చేది కర్మ ఫలితం, జ్ఞాపకాలు మరియు మన నీడ, మనం చేసే మంచి లేదా చెడు పనుల తాలూకు ఫలితాలు. అమ్మ బాబో ఇన్ని ఉన్నాయండి, నాకు ఒకటే తెలుసు ఇంత అక్కడి నుంచి. ఎనీవేస్ ఎంఎఫ్ఎస్ సర్దార్ సందడే సందడి శృతి గారు వస్తే పూర్తి సందడిగా ఉంటుంది, చక్కని పాటలతో అలరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ రఘుబీర్ సింగ్ సుగ్నాబా ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆయన రైట్ ఆన్సర్ తోటి రామకృష్ణారెడ్డి కర్ణాటక పంపించారు, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ షేడ్ అంటూ కిషోర్ తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ ఎంత వద్దనుకున్నా మన వెంట వచ్చేది నీడ. ఓకే, ఇంకా చాలామంది చాలా చాలా అన్నారు, అవన్నీ కూడా మ్యాక్సిమం ఆలోచిస్తే కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. మన ఆలోచనలు, మన చేసే పనులు, దాని ఫలితాలు, అండ్ ఆల్సో ఇంతకు ఒకళ్ళు చెప్పినట్టు భయం, మన భయం ఎంత వద్దనుకున్నా మనం వెంట పడుతూనే ఉంటుంది. అందుకే దాన్ని అలా పక్కన పెట్టి మనం వెళ్తూనే ఉండాలి, లేకపోతే మనల్ని ఆపేస్తుంది. ఓకే, సో జాగ్రత్త, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే ఈరోజుకి మోటివేషన్ అనమాట, సందడి కాస్త మోటివేషన్ క్లాస్ లాగా అయిపోయింది చివరికి. ఎనీవేస్ సో మరి 358 కూడా అయిపోయింది ఇవాళ సందడికి, ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మళ్ళీ మనం ఎక్కడ కలుసుకోవాలో తెలుసు కదా, ఎగ్జాక్ట్గా 4:02 వివిధ ప్రోగ్రాంలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
4: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
4: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావో, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00 అయిపోతుంది. మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పేపర్ లీకేజీ కేసుల్లో నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, లీకేజీ గ్యాంగులకు 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేలా కొత్త బిల్లులో నిబంధనలు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో కర్మవీరులారా కదలిరండి గీతం ఆవిష్కరణ విద్యార్థులతో మాటామంత్రి కార్యక్రమంలో పూర్వ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా ప్రతి రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా చేయించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎల్లీలో ప్రభావం వల్ల గుంటూరు జిల్లాలో రైతులు వరి పంట కాకుండా మినుములు వంటి ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో సభ్యత్వం పొందాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి పిలుపునిచ్చారు. సామూహిక వ్యవసాయ అభివృద్ది, మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం ఎఫ్పీఓలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆమె తెలిపారు. తిరుమలకు వచ్చే యాత్రికులు నకిలీ వెబ్సైట్లు, యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సూచించారు. పెద్దేరు దాటేందుకు రైతులు పడుతున్న కష్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఏడాదిలోగా సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో లబ్దిదారులకు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ 49 లక్షల విలువ కల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఈ రోజు పంపిణీ చేశారు. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం వివిధ కాల్వలకు 3680 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: लाइफ इज ए रेडियो ओपन
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్ శృతి. మన స్టూడియోలో టైం 4:03:11 అయిపోయింది. మనం ఎంత వద్దనుకున్నా వెంట వచ్చేది నీడ. మనం ఎంత ఆపుదాం అనుకున్నా ఆగనిది ఏమిటి? టైం. సో మన టైం అయితే అలా సందడికి ఫుల్ స్టాప్ పెట్టించేసి వివిధాలోకి ఎంటర్ అయిపోయింది. సో మరి ఈ రోజు వివిధాలో స్పెషల్ ఏంటో తెలుసా? డైరెక్టర్ స్పెషల్ అనమాట. సో మరి నా ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మూవీస్ నుంచి అయితే మీకోసం సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తుంటా. సో ఫస్ట్ అయితే నువ్వే నువ్వే సినిమా నుంచి కోటి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఉదిత్ నారాయణ్ అండ్ నిత్య సంతోషిని పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. సిరివెన్ల గారి బ్యూటిఫుల్ లిరిక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

రఘు దీక్షిత్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్యత వినేశారు. సో మరి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ రామజోగ్య శాస్త్రి గారి లిరిక్. 4:13 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి ఈ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంటర్ చేస్తున్నారు కదా. సో మరి తెలుగు సినిమాలో అండి మాటకు ఒక స్టైల్, డైలాగ్ కి ఒక డెప్త్, హ్యూమర్ కి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ తీసుకొచ్చిన రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మరి ఆయన డైలాగ్స్ లో కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, లైఫ్ గురించి ఒక చిన్న ఫిలాసఫీ కూడా ఉంటుంది కదా. సో మాటల్ని జస్ట్ డైలాగ్స్ లా కాకుండా ఆడియన్స్ కి గుర్తుండిపోయే లైన్స్ గా మార్చడం ఆయన స్పెషాలిటీ. సో మరి నెక్స్ట్ మీకోసం అతడు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట సిరివెన్ల గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

சன் ஆஃப் சத்யமூர்த்தி சினிமா நின்று சூப்பர் சாங் எத்துவின சாரு யாசின் நிசார் பாடின பாட்டா தேவி ஸ்ரீ பிரசாத் கம்போசிஷன் அண்ட் ஸ்ரீமணி గారి லிரிக் அன்மாட. 4:23 கிராஸ் அப்பை 35 செகண்ட்ஸ் அப்பைந்தி அண்ட் மனமுன்னம் விவித ப்ரோக்ராம் லோ. சோ ஈ ரோஜு ஸ்பெஷல் ஏன்டே త్రివిక్రమ్ గారి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మన టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలబెట్టింది అంటే ఆయన మాటల్లోని డెప్త్, ఆయన మాటల్లోని ఎమోషన్ అండ్ ఆయన మాటల్లోని ఫిలాసఫీ. సింపుల్ గా చెప్పిన ఒక్క డైలాగ్ కూడా ఆడియన్స్ మైండ్ లో లాంగ్ టైం ఉండిపోయేలా చేయగలడం ఆయన స్పెషాలిటీ అనమాట. అండ్ అదే ఆయన స్ట్రెంగ్త్ కూడా. సో మరి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీకోసం జల్సా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజిషన్లో హేమచంద్ర అంజవేత పైన సాంగ్ విన్నారు. రామజోగేశాస్త్రి గారి లిరిక్. ఖలీజా మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 4:37 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఈ రోజు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా, మరి నెక్స్ట్ అయితే జల్సా మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

0: సో గుంటూరు కారం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి ఆల్రెడీ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:47 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. సో మనం వివిధ ప్రోగ్రామ్ కి గుడ్ బై బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. సో మరి అది మాత్రమే కాదు, ఆర్జే శృతి కూడా టాటా బై బై చెప్పేసింది. మళ్ళీ మిమ్మల్ని అతి త్వరలోనే అతి త్వరలోనే కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
6: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
6: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
6: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు, అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్దిమందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి, పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డకట్టిన ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం. సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డకట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్. ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటివి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా? ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డు

0: తట్టుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలాఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపిన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బందే. కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మిత ఆహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెల ప్రోగ్రాం మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:01.7 MHz ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా విందాం చిత్రసీమ సినిమా పాటలు. చక్రధారి చిత్రం కోసం వి. రామకృష్ణ పాడిన ఆత్రేయ గీతం, సంగీతం జికె వెంకటేష్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.

మీరు విన్న పాట దేవీపుత్రుడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన జొన్న విత్తుల గీతం, సంగీతం మనీష్ శర్మ. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. క్రిమినల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
2: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
3: Kia, movement that inspires.
4: Mahila ante mamata matrame kaadu. Mahila ante mahonnata shakti.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
4: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
6: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు సాయంత్రం 6:05:30 ప్రసారం కానున్న హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈ వారం అంశం, మీ చిన్నతనంలో మీ అమ్మా నాన్నలతో ఎవరు మీతో కఠినంగా ఉండేవారు? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. కోరుకున్న పాటను వినండి. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08555. ప్రకటన విన్నారు శ్రోతలు. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట దేవదాస్ చిత్రం కోసం కార్తీక్ టీనా కమల్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం చక్రీ.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: Chanti, chitram kosam. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ వారం అంశం, మీ చిన్నతనంలో మీ అమ్మానాన్నల్లో ఎవరు మీతో కఠినంగా ఉండేవారు? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఈరోజు లేడీస్ మాట్లాడాలి, మీ వైఫ్ కానీ మీ అమ్మాయికి కానీ ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడతాం.
1: ఓకే.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి. మీ పేరు?
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: రేణుకాదేవి మేడం.
0: రేణుకాదేవి గారు, ఈ వారం అంశం తెలుసు కదండి,
1: చెప్పండి మేడం. వినలేదు మేము.
0: మీ చిన్నతనంలో మీ అమ్మా నాన్నల్లో ఎవరు మీతో కఠినంగా ఉండేవాళ్ళు? మీ అమ్మా నాన్నల్లో ఎవరు మీతో కఠినంగా ఉండేవాళ్ళు? అంటే కొంచెం డిసిప్లిన్ కోసము, కొంచెం అంటే మిమ్మల్ని
1: తక్కువ మేడం, మా మేనమామ అంటుంది భయం.
0: అవునా? ఓకే, మీరు కొత్త విషయం చెప్తున్నారు, రైట్.
1: మా మేనమామ అంటే ఇప్పటికి కూడా భయమే.
0: అవునా? ఓకే, ఏం లేదులేండి, మిమ్మల్ని డిసిప్లిన్లో ఉంచడానికి మీ మేనమామ కొంచెం కఠినంగా ఉండొచ్చు, ఆయన కూడా చాలా మంచివాళ్ళు.
1: అంటే అంత ఏం భయం లేదు, చనువే వాళ్ళ దగ్గర ఏం మాట్లాడినా కానీ వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు మేడం. మేనమామ అంటేనే కొంచెం భయం ఇప్పుడు. కీడా
0: లేదు,
1: మామ కొట్టేవాడు కాదు, కళ్ళతోనే అంతే.
0: ఎవరిదో ఒకరిది భయం ఉండాలి కాబట్టి.

0: దానికి మీ మేనమామ కొంచెం కఠినంగా ఉండొచ్చు, ఆయన కూడా చాలా మంచివాళ్ళు.
1: అంటే అంతేం భయం లేదు, చనువే వాళ్ళ దగ్గర ఏం మాట్లాడినా కానీ వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు మేడం.
0: ఆహా,
1: మేనమామ అంటేనే కొంచెం భయం ఇప్పుడు కూడా.
0: లేదండి,
1: మామ కొట్టేవాడు కాదు, కళ్ళతోనే అంతే.
0: ఎవరితో ఒకరిది భయం ఉండాలి, ఎవరితో ఒకరిది భయం ఉండాలి కాబట్టి, లేకపోతే క్రమశిక్షణ ఎక్కడ పోతుందో అని వాళ్ళ భయం.
1: పిల్లలని చాలా భయం కదా మేడం అప్పటి కాలంలో దానికి.
0: అవునవునండి, మీరు రెగ్యులర్ గా కాల్ చేస్తుంటారు అనుకుంటా నాకు తెలిసి.
1: ఎప్పుడో నెలకొకసారి నెలకొకసారి.
0: అవునా, ఓకే. ఏ పాట వినిపించమంటారు?
1: పాత పాట వేయండి మేడం, గులేబి కావాలి కథలు.
0: గులేబి కావాలి కథ,
1: నన్ను దోచుకుంది రేపు పాట.
0: ఏం చేస్తుంటారండి?
1: మేము బిజినెస్ మేడం, వెజిటేబుల్ బిజినెస్.
0: వెజిటబుల్ బిజినెస్, ఓకేనండి. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే, మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకేనండి.

0: అవునా? ఓకే.
1: ఇప్పుడు నాకు తెలిసి మ్యామ్ ఎందుకు కొట్టిందో అంటే, ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు మేడం. పిల్లలు అంటే బయట తిరగకూడదు అంటే క్రమశిక్షణ,
0: అవునవును, అంతకు మించి ఇంకేముండదు
1: అనే ఉద్దేశంతో కొట్టిందని అప్పుడు ఆమెను తిట్టుకున్నా గానీ ఇప్పుడు నాకు అర్థమైంది.
0: అవును,
1: సాక్షింది రా ముగ్గురు ఇద్దరు పిల్లలది కూలినాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది.
0: మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి మీరు, లేదా మీరు ఫోన్ పక్క కన్న పెడుతున్నట్టున్నారు.
1: ఓకే ఓకే ఓకే.
0: తల్లి ప్రేమ, ఎక్కడ పిల్లలు క్రమశిక్షణ తప్పుతారో ఆడపిల్ల ముఖ్యంగా అనేది వాళ్ళ అభిప్రాయం. అక్కడ
1: వాళ్ళ ప్రయత్నము, కానీ ఒకరింటికి పోతే ఎట్లా మసులుకుంటుందా అనే విషయాలు కూడా బాగా నేర్పించింది.
0: అవును, ఓకే, సంతోషం. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు చాలా సంతోషం అండి. ఏ పాట వినిపించమంటారు? హలో గాయత్రి గారు,
1: చెప్పండి.
0: ఏ పాట వినిపించమంటారు?
1: కోసం ఏదైనా మంచి విజయశాంతి పాట గానీ, సావిత్రి గారి పాట గానీ.
0: అట్లా కాదు, మీరు మూవీ నేమ్ చెప్తే నేను ఏమైనా హెల్ప్ వేస్తాను. హలో,
1: హలో, హలో మేడం, ఇక్కడ సరే మేడం.
0: మీరు మూవీ నేమ్, సినిమా పేరు చెప్తే నేను వేయగలనండి అంటున్నా.
1: సినిమా పేరు తెలియదు మేడం.
0: ఓకే,
1: సావిత్రి గారు అంటే ఇష్టము.
0: ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను హౌస్ వైఫ్ మేడం.
0: హౌస్ వైఫ్, ఓకే. ఇంటి దగ్గర ఏం చేస్తుంటారు? ఓకే, మీ దగ్గర సిగ్నల్ సరిగా లేనట్టుంది. మీరు కోరుకున్నట్టుగా విజయశాంతి పాట కర్తవ్యం సినిమాలో నుంచి వినిపిస్తున్నాను. ఓకేనా? ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఓకేనండి.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆకుతోటపల్లి. కొంచెం గట్టిగా మాట్లాడతారా?
1: నా పేరు గాయత్రి మేడం.
0: గాయత్రి గారు బాగున్నారా?
1: ఆకుతోటపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: వినిపించిందండి, ఆకుతోటపల్లి నుంచి గాయత్రి గారు బాగున్నారా అని అడుగుతున్నాను. ఓకే, ఈరోజు టాపిక్ తెలుసు కదా, మరి చెప్పండి, మరి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
1: నేను మా అన్న ఉండేవాళ్ళం మేడం. అమ్మ కొంచెం స్థితిగా ఉండేది.
0: ఓకే,
1: అంటే ఆడపిల్లలు ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని ఏది పడితే

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో హలో, కాల్ కట్ అయిపోయింది. హలో
1: హలో,
0: నమస్తే అండి, మీ పేరు?
1: నమస్తే అండి, నా పేరు ఆయుష అండి.
0: ఆయుష గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: పెరటాల రవీంద్ర కాలనీ అండి,
0: అనంతపురం. కురుగుండ. ఈ వారం అంశం వచ్చేసి మీరు వినే ఉంటారు. ఓకే, మరి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
1: మా అమ్మ మా నాన్నకన్నా మా అన్న వాళ్ళు కొద్దిగా బాగా క్రమశిక్షణలో పెట్టేవాళ్ళు.
0: మీరు చాలా చిన్న పిల్లలు అయింటారు వాళ్ళకన్నా ఏజ్ లో కదా?
1: అవునండి, మా చిన్న వయసు కదా, ఏం తెలియని వయసు. అట్లా చేయకూడదమ్మా అంటే అన్న కచ్చోడు.
0: అవును,
1: కొట్టేస్తాడు మా అన్న అని అనుకునేవాళ్ళము.
0: ఓకే,
1: ఇప్పుడు తెలుసా అంది, మా అన్న మంచిగానే చెప్పినాడు మాకు.
0: ఓకే, అది మీకు ఏం ఎవరికైనా ఏది తెలియని వయసు కాబట్టి ఎందుకు చెప్తున్నారో మనం గ్రహించుకోలేము కాబట్టి. మరి మనం పెద్ద అయినాక అది అర్థమయ్యేసరికి
1: మన పిల్లల్ని మనకి మనం చెప్పినప్పుడు వాళ్ళు అమ్మ మంచిది కాదు, నాన్న మంచోడు అలానే వాళ్ళు. నా కూతురు అయితే అలాగే అనుకునేది.
0: అలా తెలుసుకుంటుందిలేండి, తెలుసుకుంటుంది ఖచ్చితంగా.
1: కూతురు అలాగే అనేది, అమ్మ ఖర్చు నాన్నా, ఎందుకంటే 24 అవర్స్ మన దగ్గరే ఉండేవారు కదా పిల్లలు. చాలా థ్యాంక్స్ అండి కాల్ తగిలినందుకు.
0: ఓకే ఓకే రండి, మీరు ఏ పాట వినిపించమంటారు?
1: నాకైతే రామారావు గారి పాట, ఏదైనా కానీ
0: అట్లా కాదు,
1: కథలోది
0: గుండమ్మ కథ.
1: నిద్ర లేచింది మహిళలు
0: ఏం చేస్తుంటారండి?
1: 23 ఇయర్స్ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేశానండి.
0: ఓకే,
1: ఏది బార్ అయిపోయింది.
0: ఓకే ఓకే ఓకే, మీరు కోరుకున్న పాట వస్తుంది, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. విందామా మరి?
1: థాంక్స్ అండి.
0: ఓకేనండి.
2: లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.

0: లోకం.
1: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరు?
2: మేడం, నార్పల్లి నుంచి మేడం భాగ్యమ్మ మాట్లాడుతున్నాను.
1: భాగ్యమ్మ గారు బాగున్నారా?
2: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. మరి మీ
2: అభిప్రాయం?
1: అవునండి, అవును, గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ.
2: కనుక్కున్నా మేడం మీ వాయిస్.
1: ఓకే, మరి మీ అభిప్రాయాన్ని అందరితో పంచుకోండి.
2: టాపిక్ తెలుసు మేడం,
1: చెప్పండి.
2: మా ఇంట్లో మేము 8 మంది మేడం అన్నదమ్ములు. వాళ్ళల్లో మా అమ్మ మా నాయన అంటే అంత భయంగా ఉండేది కాదు. మా చిన్నాన్న ఉన్నాడు మేడం.
1: ఓకే.
2: మా చిన్నాయన చూస్తే భలే భయం మేడం. లక్ష్మీనారాయణ చిన్నాయన వస్తాడు అంటానే చాలు ఇంకా మైవ. మేమంతా ఎక్కడ కూర్చొని వాళ్ళం అక్కడ సైలెంట్ ఉంటాం మేడం. పిల్లలు అప్పుడు స్కూల్ పోయి ఇంటికి వస్తే ఆ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది కదా మేడం, ఆ పేపరు
1: క్వశ్చన్ పేపర్
2: రెడీ కూర్చుంటాడు. ఎగ్జామ్ ఎట్లా రాసినారు మీరు అని అందరినీ మేడం, పిల్లలందరినీ వస్తానా అడిగేది. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏం రాసినా అంటే లేకపోతే కానీ ఎడమ చేతి పోను మా చిన్నానికి.
1: ఓకే, ఎడమ చేతి వాడు
2: మేడం.
1: ఓకే,
2: రాసినావా లేదా అని. మా చిన్నాన్న అంటే భలే భయం మేడం అందరికి.
1: ఓకే అండి. ఎక్కడ కొడతాడో అన్న ఉద్దేశంతో చదువుతాం కదా.
2: చదువుతాం, అవును మేడం. అనుకోలేదు మేడం, అనుకునే గల మాకు చదువు అబ్బిండేది అనుకునేది మేము.
1: అంతే, మరి ఎప్పుడైతే భయం ఉంటుందో చదువు వస్తుంది.
2: అవును మేడం.
1: ఓకేనండి, కాల్ చేసినందుకు, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఏ పాట వినిపించమంటారు
2: మేడం? గోరింట సినిమాల నుంచి అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం అనే పాట మేడం.
1: ఇది కొత్త, పాత గోరింటాక? ఇది ఇది కొత్తది అనుకుంటా. మీరు
2: కొత్తది మేడం?
1: అవును, మీరు ఎప్పుడు కొత్తది అడుగుతారు. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఈ పాట నేనే వేశాను మీకోసం.
2: అవునా మేడం? మళ్ళీ పాత ఏంటి మేడం?
1: కాదు, మీ ఇష్టం, ఏదైనా అన్న చెల్లెల అనుబంధం వేస్తాను
2: దొరికి మేడం.
1: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకేనండి.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి, మీ పేరు?
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ధనలక్ష్మి మేడం.
0: ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ధర్మవరం నుంచి మేడం.
0: ధర్మవరం నుంచి. మీరు ఈ వారం టాపిక్ వినే ఉంటారు, మరి మీ అభిప్రాయాన్ని పంచుకోండి.
1: మా ఇంట్లో మా నాన్న మా అమ్మ కంటే మా అన్నయ్య అంటే చాలా భయం మేడం. బొట్టు ముఖానికి బొట్టు ఉండాలా, చేతులకు గాజులు ఉండాలా, కింద పాదాల వరకు బట్టలు ఉండాలా.
0: అవును,
1: ఎక్కడికి బయటికి పోకూడదు. మా అన్నయ్య బయటికి పోయినప్పుడే మేము అది బయటికి పోయి వస్తుండాలా అంతే.
0: ఓకే ఓకే.
1: ఏదైనా తప్పు చేసినా గానీ చాలా కొడతాడు మేడం. అసలు అనా అంటే ఏడు పంత వస్తుంది మేడం, అట్లా కొడతానే మమ్మల్ని.
0: ఓకే.
1: కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత చాలా మా ఇప్పుడు అనిపిస్తున్నది మేడం. అప్పుడు అట్లా ఉన్నాడు, ఇప్పుడు అసలు ఇప్పుడు అంత బాగా మాట్లాడతాడు. పక్కన కూర్చోపెట్టుకొని ఏమా ఏమేమి ఇది పరిస్థితి, ఇంట్లో కష్టము ఏమి అని అన్ని అడుగుతాడు మేడం. ఇప్పటి వరకు అంటే అప్పుడు ఇప్పుడు తెలుస్తున్నది, అప్పుడు మాకు భయంతో ఉన్నాడు, ఇప్పుడు మాకు ప్రేమతో ఉన్నాడు అని అనిపిస్తుంటుంది మేడం.
0: వేరే ఇంటికి పోతే అక్కడ ఎట్లా ఇది అవుతారో, కాబట్టి ఇక్కడ డిసిప్లైన్ ఉంటే అక్కడ అలవాటు పడుతుంది అని ఆయన. అవునవును. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని చాలా బాగా చెప్పారు. ఏ పాట వినిపించమంటారు?
1: ఇది రక్త సంబంధంలోనా చంద్రుడు మించిన ఏదో సాంగ్ మనకు గుర్తుకురావటం లేదు. చంద్రుడు మించిన ఏదో ఎన్టీ రామారావు మేడం. ఎన్టీ రామారావు సావిత్రి ఇది.
0: అవునా? పాట పేరు చెప్తే నేను వేయగలను. చంద్రుడిని మించు. ఓకేనండి, మీరు కోరుకున్న పాట వస్తుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి, మీరే చివరి కాలర్ ధనలక్ష్మి గారు.
1: థ్యాంక్స్ మేడం.
0: ఓకేనండి, పాట విందామా మరి?
1: ఓకే మేడం.
0: సరేనండి.

శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి తాయి స్వర్ణలత. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లలిత గీతం విందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. వార్తల వివరాలు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ

జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను, కార్యక్రమ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి గ్రామ పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే 2.0 మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద 62,65,410 మంది చిన్నారులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పుట్టుకతో వచ్చే లోపాలు, వివిధ వ్యాధులు, పోషకాహార లోపాలు, శారీరక మానసిక ఎదుగుదలలో ఆలస్యం సహా 38 రకాల ఆరోగ్య సమస్యలను ఈ పరీక్షల్లో గుర్తిస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలో సమస్యలు బయటపడిన చిన్నారులను సమీప ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా స్థాయి చిన్నారుల చికిత్స కేంద్రాలు, అవసరమైతే ఉన్నత వైద్య సంస్థలకు పంపి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కన్నెవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. గ్రామంలో 88 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారులను కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేశారని చెప్పారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న పరిశ్రమల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యోగాల కల్పనకు విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారనుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉంటుందని, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి 641 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ బ్యారేజ్ పూర్తయితే శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి నిరంతరాయంగా సాగునీరు అంది జిల్లా సస్యశ్యామలమవుతుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామంలో మంత్రి ఈరోజు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా 2 రోజుల ముందే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514,42 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సూపర్ ఎల్నినో రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి పరిస్థితులపై రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సూపర్ ఎల్నినో పరిస్థితులపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించి సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడుకు పవన్ కళ్యాణ్ సూచించారు. సూపర్ ఎల్నినో ప్రభావంపై గ్రామస్థాయిలో ప్రచారం చేపట్టాలని, ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. నీటి వృధాను అరికట్టే చర్యలు చేపట్టాలని, కాలువల్లో పూడిక తొలగింపు, నీటిగట్టుల లీకేజీల నివారణపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని, దీంతో రాష్ట్రంలో బీసీలతో సహా వివిధ వర్గాల ప్రజలు నష్టపోతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గించారని అన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న 3 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యాన్ని అవలంబించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కన్నా 50% తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులు వరి పంట కాకుండా మినుములు వంటి ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.
రైతులు పంట నష్టం బారిన పడకుండా

0: బీమా చేయించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచిస్తూ,
1: సాధారణంగా ప్రతి సంవత్సరం రావాల్సినంత క్వాంటిటీస్ ఇన్ఫ్లోస్ కూడా ఈసారి మనము ఒక్క జూలై నెల వర్షాలు ఒక్కటే 50% వరకు మనం డెఫిసిట్ లో ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం, అదే విధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఈ ప్యాడీ వైపు కాకుండా బ్లాక్ గ్రామ్ పల్సెస్ వైపు కొంత ఎంకరేజ్ చేస్తే రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. తప్పనిసరిగా పంట బీమా అనేది చేయించుకోవాలి.
0: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 1st ప్రారంభం కావడానికి సర్వం సిద్దమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఎయిర్బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాట్ ఐ రన్వేను సిద్దం చేశారు. సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ను నిర్మించారు. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మించారు. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉండగా, రానున్న రోజుల్లో దీనిని 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం తీర ప్రాంత విశిష్టతను చాటేలా ఎగిరే చేప ఆకృతిలో ఉండటం విశేషం. 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణం చేసేలా ఎంటీసీ టవర్ను ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన కార్గో టెర్మినల్ ద్వారా వార్షికంగా 25,000 టన్నుల వస్తు రవాణా నిర్వహించే విధంగా ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఈరోజు కియా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 36 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో అంగన్వాడీ, ఆసుపత్రి భవనాలు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి, ఉపాధి లభిస్తుందన్నారు. అదే సమయంలో ఆయా పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతగా స్థానికంగా ఉన్న గ్రామాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు అందజేస్తాయని తెలిపారు. పెనుకొండలో కియా పరిశ్రమ ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఏటా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో 3,600 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈనాటి కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారం. వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బొక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్ రావు గారి సమాధానాలు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. ఈ కార్యక్రమ అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. 7:45 వికసిత్ భారత్ తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ సినిమా పాటలు. 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం.

0: నుండి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి 8:45 శ్రీమతి ఎం నరసమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, రాత్రి 10:00 పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:30 ఇంద్రధనస్సు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈపూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కనకధార స్తోత్రం వింటారు, 6:30 వినదకు మాట వినిపిస్తున్నవారు శ్రీ షేక్ ఇస్మాయిల్ గారు, 6:35 సేద్యపు శుద్ధులు అంశం, తేనెటీగల పెంపకం వలన రైతులకు అదనపు ఆదాయం అందిస్తున్నవారు ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జవహర్ రెడ్డి గారు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నాతియా కలం, అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మానసిక సమస్యలు చికిత్స, డాక్టర్ ఏ గురువంశీ కృష్ణ గారితో పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 సెభాష్ ఆంధ్ర శీర్షికన గండికోట రూపకం చివరి భాగం రచన శ్రీ పి నాగాంజనేయులు, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం, 10:13 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: రేపు సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులచే క్విజ్ కార్యక్రమం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సుందరకాండ తోలుబొమ్మలాట నేపథ్య గానం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:15 పార్లమెంటులో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక బీరువా, 9:00

0: ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్కే సూర్యనారాయణ గారిచే వీణావాద్యం, 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
2: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

చిత్రసీమ సినిమా పాటలు విందాం. చింతామణి చిత్రం కోసం కె రఘురామయ్య పాడిన రావూరి వెంకట సత్యనారాయణరావు గీతం, సంగీతం టివి రాజు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B&Gap with a 5.

0: So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Seltos.
1: Kia. Movement that inspires.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బీఐ అంటుంది.
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: కలెక్టర్ గారు చిత్రం కోసం కెజే సుధాస్ చిత్ర పడిన జాలాది గీతం, సంగీతం కోటి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: దారి తప్పిన మనిషి చిత్రం కోసం కేజే సుదాస్, పి సుశీల పాడిన పాట విందాం.

మీరు విన్న పాట చిరుత చిత్రం కోసం దీపు రీత పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్ రావు గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈరోజు రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఫోన్ నంబర్ మరొకసారి 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 0854 ప్రకటన విన్నారు.

శ్రోతలు, జి బాలకృష్ణ ప్రసాద్ గారు పడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ 2026 బిల్లు ఈరోజు లోక్సభలో మోజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. వార్తలోని వివరాలు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ పాండం 2026 విజేతలు పరగణ మాంఛీలు బస్తర్ చలాకీ ప్రతినిధులు పద్మశ్రీ అవార్డు గ్రహీతల బృందం ఈరోజు రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఆయన రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత వరద పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ బాధితులకు

0: తక్షణ సహాయం, పునరావాస చర్యలు అందించేలా ప్రధాని మోదీ మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రాన్ని ఆదేశించింది. జన సమూహాన్ని అదుపు చేయడానికి మెటాలిక్ పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరం గేయానికి కూడా శాసనబద్దమైన చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది.
1: जब राष्ट्रगान हो तो उसके साथ साथ राष्ट्र गीत का भी गायन हो. अब एक भारत श्रेष्ठ भारत के लिए संपूर्ण वंदे मातरम चाहिए.
0: అంతకుముందు చర్చల్లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కె కనిమొళి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది దేశ ప్రజల మధ్య విభజన తెస్తుందని ఆరోపించారు. కాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర బిల్లుకు మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబర్ నుంచి వందే మాతరం గేయం 150 ఏళ్ల సందర్భంగా ఏడాది పొడవునా జాతీయ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఈ బిల్లు నిన్ననే లోక్సభ ఆమోదం పొందింది. ఈరోజు భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ చట్టంలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత కట్టుబాటుకు ఈ బిల్లు ప్రతీక అని పేర్కొన్నారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయనం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. అధికారులు ఇండియన్ ఆర్మీ సైలింగ్ ప్యానెల్ త్రివేణి నౌకపై 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి చేరుకున్నారు. న్యూఢిల్లీలో అధికారులతో ముచ్చటించిన సింగ్ 4 మహాసముద్రాల గుండా దాదాపుగా 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసినందుకు ఆ బృందాన్ని అభినందించారు. ఈ నౌకాయానాన్ని నారీశక్తి త్రివిధ దళాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.
3: अपने इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़ियों को भी पराजित किया है जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती. आपने यह सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती.
0: దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10.58 కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్తో సహా మొత్తంగా 33.13 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర 942 రూపాయలు ఉండగా ప్రతి సిలిండర్పై 500 రూపాయలకు పైగా సబ్సిడీ అందుతోందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ప్రస్తుతం దాదాపుగా 17,000 ఎం

0: ఎంఎస్ఎంఈలు అనుసంధానమై ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు తెలిపారు. భారత వైమానిక దళం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంయుక్తంగా నిర్వహించిన స్వదేశీకరణ అంశంపై సంకల్ప్ వర్క్షాప్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సంకల్ప్ అంటే స్వయం సమృద్ది, ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ అభివృద్ది, జ్ఞాన ఆధారిత భాగస్వామ్యం అంటూ మంత్రి వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. జావలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్లు కూడా ఫైనల్స్లోకి ప్రవేశించారు. అంతకుముందు పారా అథ్లెటిక్స్లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి జరిగిన పురుషుల 100 మీటర్లు T47 ఫైనల్స్లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకాన్ని, మహమ్మద్ బాసిల్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మూసింది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి బీహార్లో దాదాపుగా 34% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2025 జూలై 12 మధ్యంతర నివేదికను 2026 జూన్ 12 ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రచురించిందని, ఇవి సంబంధిత వెబ్సైట్స్లో అందుబాటులో ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈ రోజు లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పురోగతిలో ఉందంటూ పేర్కొన్నారు. సులభతర ఆర్థిక ప్రయోజనాలు అందించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించింది. దేశంలో సెమీకండక్టర్స్ తయారీని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ది గల సెమీకండక్టర్స్ వ్యవస్థను నిర్మించడానికి 1,27,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రభుత్వం ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేరళ వ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసిన రాష్ట పోలీసులు ఆపరేషన్ తుఫాన్లో భాగంగా మరో 62 మందిని అరెస్టు చేసి 58 కొత్త కేసులు నమోదు చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈనాటి కార్యక్రమంలో భాగంగా హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారి సమాధానాలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక గారు. వినబోయే ముందుగా వాణిజ్య ప్రకటనలు.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: రైతన్నలకు శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం కిసానవాణి విభాగం తరఫున మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త అలాగే వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్ రావు గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం. సార్
2: మీకు కార్యక్రమానికి స్వాగతం. మరి రైతు సోదరులు ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే యాంత్రీకరణ అయిపోయింది మొత్తము. మరి ఆ యంత్రాల గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంటే వ్యవసాయంలో ఉపయోగపడే యంత్రాలు ఏమున్నాయి, పనిముట్లు ఏమున్నాయి? ప్రస్తుతం అయితే టెక్నాలజీ పెరిగిన తర్వాత డ్రోన్లు వచ్చాయి, దాని గురించి ఏమి ఉపయోగం ఉంటుందన్న పైన ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి, మీకు అవసరం కాబట్టి. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం. సార్ మరొకసారి
2: ఇప్పుడు ముందుగా మనము ఏం మాట్లాడుకుందామంటే ఈ వర్షాధార ప్రాంతాల్లో యాంత్రీకరణ ఎందుకు అవసరం అంటారు?
3: మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మన వర్షాధార ప్రాంతాల్లో మనకి తేమ లభ్యత అనేది చాలా తక్కువ. ఎందుకంటే వర్షాధార ప్రాంతం అంటున్నారు కదా, సో వర్షం పడినప్పుడే మనం వ్యవసాయ పనులన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మనం దుక్కి దున్నుకోవాలనుకున్నా సరే, విత్తనం వేసుకోవాలనుకున్నా, లేదంటే అంతర్కృషి చేసుకోవాలనుకున్నా, దేనికైనా సరే తేమ లభ్యత, మట్టిలో తేమ లభ్యత అనేది చాలా అవసరం. సో మనకి చూస్తున్నట్లయితే మన ఈ ఎర్ర నేలల్లో ఈ తేమ లభ్యత అనేది చాలా తక్కువ ఉంటుంది. వర్షం పడిన 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. మిగిలిన సమయంలో తేమ ఆరిపోయిన తర్వాత మనం ఎటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టలేము. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఈ తేమ అనేది లభ్యత చాలా తక్కువ ఉండటం వలన మనకి ఏ పని అయినా సరే 1-2 రోజుల్లోనే సకాలంలో చేసుకుంటే ఆ పని తొందరగా అవుతుంది. అదే రకంగా ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ కమతాలను మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం దుక్కి దున్నుకోవడానికైనా సరే 2 రోజుల్లోనే మనం కంప్లీట్ చేయాలి. దానికి మనకి మొదటి దుక్కు దున్నుకోవడానికి మనకి పనిముట్లు ఉన్నాయి, రెండవసారి దున్నుకోవడానికి మనకి కల్టివేటర్స్ అని ఎట్లాంటి పనిముట్లు ఉన్నాయి, రోటోవేటర్స్ అని ఎట్లాంటి పనిముట్లు ఉన్నాయి. తప్పకుండా అండి.
2: హలో హలో హలో హలో
3: చెప్పండి.
2: కాల్ కట్ అయిపోయింది సార్. అంటే తేమ అనేది తొందరగా ఆరిపోకుండా ఉండడానికి ఈ యంత్రం అనేది చాలా ఉపయోగం అంటారు.
3: తొందరగా ఆరిపోయే పరిస్థితిలో మనం ఆరిపోకముందే మనం వ్యవసాయ పనులు అనేవి చేసుకోవాలి. మనకి ముఖ్యంగా విత్తనం మొలకెత్తడానికి సరైన తేమ కావాలి. సో ఆ తేమ మనకేంటంటే 1-2 రోజుల్లోనే మనం విత్తనాన్ని విత్తుకున్నట్టయితే ఆ భూమిలో ఉన్న తేమని మనం అది గ్రహించి తొందరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా మొక్కల సాంద్రత తగ్గకుండా ఉంటుంది అన్నమాట. ఒకవేళ తేమ సరిగ్గా లేకపోతే మళ్ళీ మనం ఆరుతడి ఒక నీరు తడి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడేమవుతుంది, మనకి నీటి లభ్యత లేదు అనుకుంటే, ఎందుకంటే వర్షాధారం అంటే వర్షం మీద ఆధారపడి ఉంటుంది కనుక, తక్కువ మనం ఏంటంటే ఈ వర్షం అదే నీటి లభ్యత తేమ లభ్యత ఉండేటప్పుడే మనం తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. సో దానికి అనుగుణంగానే మనకి వ్యవసాయ పనిముట్లు అనేవి మన జిల్లాలో మా రాయలసీమ ప్రాంతంలో కానీ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాటికి ఈ ఇంప్లిమెంట్ అదే ఈ యాంత్రీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమై చాలా వరకు మనకి రైతాంగం చూస్తున్నట్టయితే మనకి దుక్కు దున్నే యంత్రాల నుండి మామూలుగా ఈ మొక్క అది మొలక మన నాట్లు కానీ లేదంటే సోయింగ్ ఎక్విప్మెంట్ అంటే మనకి ఏంటంటే విత్తనం వేసుకునే పనిముట్లు కానీ పరికరాలు కానీ విరివిగా

0: వాడుతున్నారు మిగిలిన ప్రాంతాలతో కంపేర్ చేస్తే మనం. అదండి. తర్వాత అదే రకంగా వ్యవసాయ ఇప్పుడు ఏంటంటే కూలీల లభ్యత కూడా చాలా తక్కువైపోయింది. సో తక్కువ కూలీల మీద ఆధారపడకున్న మళ్ళా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఒకవేళ మనం కూలీలతో చేయాలనుకున్న ఎద్దులతో చేయాలనుకున్నా సరే మనకి చూస్తున్నట్టయితే మన గ్రామాల్లో కూడా ఎద్దులు చాలా కరుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. సో మనకి తప్పనిసరిగా మనం యంత్రాల ద్వారానే సాగు చేసుకోవాలి. అదే రకంగా మనకి తక్కువ ఖర్చుతో మనం ఉన్న పంటని దిగుబడి మంచిగా పెంచుకుంటే మనకి అధిక లాభాలు అనేవి వస్తాయండి.
1: ఎందుకంటే ఇప్పుడు కూలీల కొరత ఒకటి, తర్వాత ఎద్దులు దొరకడం లేదు,
0: దొరకట్లేదు.
1: మనుషులతో చేయడం వల్ల సమయం ఎక్కువైపోయి అది తడి అనేది తొందరగా ఆరిపోతుంది.
0: తొందరగా ఆరిపోతుంది. ఉన్న టైంలోనే మనం మొత్తం చేసుకోవాలి, కమతాలన్నీ చేసుకోవాలి. తప్పనిసరిగా యాంత్రీకరణ వైపు దృష్టి మళ్లించాలి. అదే రకంగా మనకి చాలా ఇప్పుడు ఆధునిక యంత్రాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే మనకి ఈ వర్షాపరిస్థితుల్లో వర్షాధార పంటలపైన మనకి ఏవైతే మనకి వేరుశనగ కానీ లేదు అంటే కంది, తర్వాత ఆముదము లేదు అంటే ప్రతి ఈ మొక్కలన్నీ వీటన్నిటికీ వివిధ రకాల సోయింగ్ ఎక్విప్మెంట్ కూడా వచ్చాయన్నమాట మనకి.
1: సార్ మురళీకృష్ణ సార్, భాస్కరరావు గారు
0: చెప్పండి సార్.
1: ఇప్పుడు సబ్సాయిలరు అనేది ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, అది కూడా విన్నాము. అంటే సబ్సాయిలర్ అనేది అంటే ఏమి, మరి దాన్ని ఎవరో రైతు లైన్లోకి వచ్చారు, పలకరిద్దాము.
0: సరే.
1: హలో.
2: హలో,
1: నమస్తే, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: ఎలనూరు మండలం సార్, ఎన్నపుచ్చోలి గ్రామం.
1: రామేశ్వర రెడ్డి గారు బాగున్నారు కదా?
2: బాగున్నారు సార్, బాగున్నారు సార్.
1: సార్ ఉన్నారు, భాస్కర్ రావు గారు, వ్యవసాయ ఇంజనీరు, శాస్త్రవేత్త. మాట్లాడండి సార్.
0: సార్ చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే
2: సార్. మన ఏరియా అంతా అరటి మధ్య బాగా ఆర్టికల్చర్ గా బాగా పెరిగిపోయింది సార్ ఈ మధ్య.
0: అవునండి.
2: దాంతో మేజర్ ఎక్కువ అరటి గానీ బాగా పెరిగిపోయింది. అరటిలో ఏమైనా వ్యర్థాలను కాలుస్తున్నాం సార్. కొంతమంది ఇప్పుడు ఉన్నారు, పెడుతున్నారు, కొంతమంది రైతులు కొద్ది కష్టంగా ఉండేటువంటి కాలుస్తున్నారు.
0: అవునండి.
2: దాని లేకోకుండా ఒకటే దుక్కి లేక డైరెక్ట్ కలబెట్టేది ఏమన్నా ఉన్నాయా సార్? ఒకటి.
0: ఓకే చెప్పండి.
2: రెండోది ఏంటంటే సార్, అరటిలో మధ్యలో సాలుకు సాలుకు మధ్యలో ఒక నాలుగు సార్లకు మధ్యలో ఒకటి మేము ఏదో కోసిన ఆకు వేస్టేజ్ అంతా వేసిండాం సార్ దాంతో.
0: అవునండి.
2: ఎక్కువ అది ఇటు రెండో సంవత్సరం మూడో సంవత్సరం వేయాలకి ఎక్కువ అవుతుంది సార్. ఎక్కువ అయినప్పుడు దాంతో పురుగు పుట్ట ఇట్లా ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి సార్. దానికి సాలుగు సాలుగు మధ్య 6 అడుగులు డిస్టెన్స్ ఉంటుంది సార్, 5.5-6 అడుగులు ఉంటుంది.
0: అవునండి.
2: మధ్యలో 3 ఫీట్స్ లో వరిగడ్డి ఇప్పుడు మనం కట్టలు కడతాం కదా సార్.
0: అవునవును. మల్చింగ్ లాగా వేస్తా ఉన్నారా? మల్చింగ్ లాగా వేస్తా ఉన్నారా?
1: ఆయన వరిగడ్డలు కట్టలు కట్టే మిషన్ ఉంటుంది.
0: అవునవును. ఓకే,
1: దీన్ని కట్టలు కట్టే మిషన్.
0: ఓకే.
2: మేము 4 సార్లకు ఒకసారి మొత్తం చెత్త అంతా వేసి పెట్టింటాం సార్. దాన్ని ఏం బుక్కు అది అంటే వేసి పెట్టింటాం.
0: ఓకే. ఇప్పుడు మొదటి సమాధానం, మొదటి ప్రశ్నకి ఏంటంటే అంటే ఇప్పుడు ష్రెడ్డర్ అనేసి మనకి చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి కందికట్టు కానీ లేదంటే ఈ కాటన్ అంటే ప్రతి కట్టు కానీ వాటిని కాల్చకుండా మనకి మొబైల్ ష్రెడ్డర్ అని ఒక మిషన్ ఉంటుందండి. సో దాన్ని మనం తిప్పుకున్నట్టయితే మీరు అదే దాన్ని అదే ఏ రకంగా తిప్పుకుంటామో అందులో దీనికి కూడా సపరేట్గా మనకి బనానా ష్రెడ్డర్ అనేసి వచ్చాయి, స్టెమ్ ష్రెడ్డర్స్ అనేసి ఉన్నాయి. సో మీరు మార్కెట్లో వెతికితే మీకు దొరుకుతాయండి, మేము కూడా చూసినాము.
2: అది ఇంకా పూర్తిగా సక్సెస్ కానట్టున్నాయి సార్. మామూలు రైతులకు అందుబాటులోకి లేవు.
0: అవును.
2: అంటే కట్ చేయడంలో కానీ
0: చెప్పండి అన్న. హలో, కట్ అయినట్టుంది. అయినా సరే ఇప్పుడు అదే అలాంటి మిషన్స్ ఆల్రెడీ మనకి అందుబాటులో ఉన్నాయి. ఆయన రైతాన్ని ఏం చెప్తున్నారంటే ఇంకా అది పూర్తిగా అందుబాటులో రాలేదంటున్నారు, కానీ మార్కెట్లో దొరుకుతున్నాయి సార్.
1: మాట్లాడిన తర్వాత ఆయనకు సమాధానం.
0: ష్యూర్ అండి,
1: ఆయన వింటూ ఉంటాడు.
0: ఓకే ఓకే.
1: హలో హలో
3: హలో,
1: నమస్తే, చెప్పండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: శుభరాత్రి సార్.
1: చెప్పండి ఎవరు?
3: మాది చెన్నగిరి మండలము.
1: చెన్నగిరి మండలమా?
3: తిరుపతి జిల్లా.
0: తిరుపతి జిల్లా.
1: తిరుపతి జిల్లానా? ఓకే. అందుకనే దూరం నుంచి మాట్లాడితే చాలా దగ్గరగా వినిపించడం లేదు. మీ పేరు?
3: నా పేరు దామోదర్ నాయుడు.
1: మాట్లాడండి సార్తో. మాట్లాడండి నాయుడు గారు, బాగున్నారు కదా?
3: సార్ని నా డౌట్ క్లియర్ చేస్తున్నారని. మామూలుగా ఇప్పుడు ఒక పరికరం ఉంది కదా సార్,
0: ఏదన్నా
3: సీడ్ వేసేదానికి.
0: అవునవును. అవునండి అవునండి. సీడ్ డ్రిల్ అంటారు లేదంటే ప్లాంటర్ అంటారు, చెప్పండి.
3: చూసుకొని పోతే పట్టా చూడండి.
0: అవునండి అవును. పుష్పోర్ట్ షేడ్ డ్రిల్ అంటారు, చెప్పండి.
3: దానికి మనం ఎన్ని రకాల మామూలుగా ఏదో చెప్తా ఉంటారు.
0: అవునవును.
3: ఆ పరికరం కొనుక్కోవాలని మాకు, ఎందుకంటే కొద్ది కొద్దిగా పొలాలు ఉండే వాళ్ళు అదైతే బాగుంటుందని ఆలోచన వచ్చేది.

0: చేసింది కూడా. ఎందుకంటే ట్రాక్టర్లు ఎద్దులు లేక
1: అవునండి
0: చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం ఉన్నది.
1: అది సుమారుగా మనకి పుష్హోయ్ ప్లాంటర్ అని అంటారండి, దాంతోపాటుగా మనకు 18 రకాల ప్లేట్లు ఇస్తారు లోపల. సో మనకి గింజ 18 రకాల ప్లేట్లు ఇస్తారు. మనకి ఏంటంటే వరుసకి మధ్య దూరాన్ని కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని అవసరం లేదనుకుంటే మధ్యలో వరుసల మధ్య దూరాన్ని మనకి మామూలుగా అయితే 10 సెంటీమీటర్ల దూరంతో మనకి ఇస్తారు. ఒకవేళ మనకు వద్దు అనుకో 20 సెంటీమీటర్లు అంటే మనకి ఒకటి వదిలేసి ఇంకొకటి మనం క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఆ 18 ప్లేట్స్ ఏవైతే ఇస్తున్నారో అదే సీట్ మీటరింగ్ ప్లేట్స్ అంటారు. సో వాటిని మనకి మన గింజ సైజు బట్టి ఆకృతిని బట్టి లేదంటే పరిమాణాన్ని బట్టి మనం ఆ ప్లేట్ని సెలెక్ట్ చేసుకుని మనం అందులో పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుందండి. సుమారుగా ఇది మార్కెట్లో వివిధ కంపెనీస్ వాళ్ళు ఉన్నాయండి. సుమారుగా 6,500 నుండి మీకు ఇంకా ముందుకు ఉంటుంది, 9,000-10,000 వరకు ఉంటుందండి.
0: అంటే కంపెనీని బట్టి రేట్లు ఉంటాయి.
1: అవును సార్, అవును సార్.
0: అదే నాకు డౌట్, అది తీసుకున్నారని మేము చంద్రగిరిలో అడిగాము.
1: అవునండి, అవునండి.
0: వాళ్ళు అవన్నీ చెప్పినారు, అది ఎట్లా ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడిగేస్తే డౌట్ క్లియర్
1: అయిపోతుంది.
2: మంచి ఆలోచన చేశారు, ఎందుకంటే దేని గురించి ఎవరిని అడిగితే తెలుస్తుందో వాళ్ళని అడగాలి.
0: అదే అదే, ఎందుకంటే చిన్న చిన్న రైతులు ఇట్లాంటివి కొనుక్కుంటే అన్నిటికీ ఉపయోగపడతాయి. మనం ఏ వేసుకోవాలనుకున్నా 18 రకాల అని చెప్తున్నా.
1: అవును, ప్లేట్లు ఉంటాయండి. మీరు కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు మొత్తం ప్లేట్లు అని ఇస్తారు.
0: అట్లా అట్లా సౌకర్యాలు ఉండేటప్పుడు చిన్న రైతులకంతా చాలా ఉపయోగపడుతుంది అది.
1: అవును సార్,
2: అవును అవును సార్, అవును సార్.
0: అందుకని చేశాను సార్, చాలా ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు సార్,
2: మీకు ధన్యవాదాలు. అంత దూరం నుంచి చేసి అడిగారు, మంచి విషయం, అందరికి ఉపయోగపడేది ఇది.
0: మామూలుగా రైతులుగా ఉండేవాళ్ళు కొన్ని క్లియరెన్స్ చేసుకోవాలంటే ఇలాంటి ప్రోగ్రామ్ లో అడగాల.
2: ఓకే ఓకే సార్, నమస్తే, మరి ధన్యవాదాలు మీకు.
0: అందులో నేను ఆర్గానిక్ ఫార్మర్ సార్ ఇప్పుడు, అందుకని.
2: ఓకే ఓకే,
1: మంచిదన్న,
2: మంచిది. నమస్తే,
1: నమస్తే అన్న.
2: అదే ఇంతకు ముందు వెన్నపూసుపల్లి నుంచి రామేశ్వర రెడ్డి గారు.
1: రామేశ్వర రెడ్డి గారికి అంటే రెండో సమాధానం ఏంటంటే మనకి రెండో ప్రశ్న అడిగారు మనకి.
2: హలో,
3: హలో సార్.
1: నమస్తే సార్. అవును సార్, అవును సార్. రెండో ప్రశ్నకి మీరు చెప్పింది ఏంటంటే మధ్యలో మనకి 6 అడుగుల దూరంలో మధ్యలో మీకు ప్లేస్ ఉంటుంది, దాని మధ్యలో ఈ ఓడలన్నీ దిగిపోయి మళ్ళా దాన్ని మేనేజ్మెంట్ ఎట్లా అనేది మీరు అడిగారు. అవునండి, మామూలుగా మనకి చిన్న ట్రాక్టర్ తిప్పుకునే దానికి అవకాశం ఉంటుంది కదండి మధ్యలో. అయితే
3: చిన్న ట్రాక్టర్ బరువుగా సార్, చిన్న ట్రాక్టర్ గానీ లేకుండా
1: పెద్ద ట్రాక్టర్ అయినా చెప్పండి.
3: ఇది ఉండదు సార్, మామూలుగా మన చేతి వీల్డర్. మామూలుగా
1: అవునవును,
3: పవర్ వీల్డర్.
1: పవర్ వీల్డర్ అండి. అంటే మీకు ఒకటండి సమస్య ఏంటంటే ఇక్కడ దాన్ని భూమిలోకి కలియబెట్టుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏముండదు కదా, ఎందుకంటే దాన్ని మీకు ఆర్గానిక్ ఆర్గానిక్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది మీకు భూమిలోకి.
3: ఎట్లండే సార్,
1: చెప్పండి.
3: కలబెట్టదు సార్, మంచిదే, చాలా మంచిది.
1: అవును అవును,
3: కాకపోతే ఇది నార మాదిరి ఉంటది కాబట్టి
1: ఓకే
3: చుట్టుకుంటారు సార్ కలబెట్టి. అది మెయిన్ సార్.
1: ఇంకోటి అన్న, మీరు డీకంపోజర్స్ అని కూడా ఉంటాయి, మీరు ఒకసారి కలబెట్టిన తర్వాత మనకి ఆర్గానిక్ డీకంపోజర్స్ అని ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి సపోజ్ వరిగడ్డిలో కూడా ఇలాంటి సమస్య ఉంటుంది, మధ్య మధ్యలో మనకి 2-3 సీజన్స్ వేస్తూ ఉంటారు కదా. సో మధ్యలో ఏం చేస్తారంటే దాన్ని కాల్ చేయకుండా మీరేం చేస్తారంటే ఆర్గానిక్ డీకంపోజర్స్ అని ఉంటాయి, సో వాటిని తీసుకొచ్చి స్ప్రే చేస్తే అవి తొందరగా డీకంపోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత మీరు ముందు చేసుకుని డీకంపోజ్ అయిపోయిన తర్వాత మీరు మామూలుగా ఆ నార స్వభావం పోతుంది, పోయిన తర్వాత మీరు రోటవేటర్, చిన్న ట్రాక్టర్తో రోటవేటర్ తీసుకోవచ్చు, లేదంటే పవర్ వీడర్ కూడా మీరు నడిపించుకుంటే మీకు ఆ సాయిల్ అదే సాయిల్లో ఈ ఆర్గానిక్ కంటెంట్ అంతా పెరుగుతుంది, మీకు మంచిగా ఇంకా దిగుబడి వస్తుందని సాధిస్తున్నాం. తర్వాత నీళ్లు డీకంపోజర్ ఉంటుందండి, డీకంపోజర్ అనేసి ఉంటుంది. మనకి అమరావతి రీసెర్చ్ స్టేషన్ అని ఉందండి, వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి. సో వాళ్ళు ఇలాంటి అదే ఇలాంటి యాజమాన్య పద్ధతులు చేస్తూ ఉంటారనమాట. మీరు వాళ్ళనైనా సంప్రదించవచ్చు, వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి. ఓకేనా,
2: మీరు గూగుల్లో కొడితే కూడా వాళ్ళ నంబర్ దొరుకుతుంది.
3: 3 ఫీట్స్లో అట్లా ఏమైనా ఉంటే కదా సార్, 3 ఫీట్స్ మధ్యలో రోల్ సుట్టేది కానీ మంచి చేస్తారు.
1: అది కూడా కరెక్టే, కానీ మళ్ళీ తీసిపోయి మళ్ళీ మీరు కాల్ చేస్తారు అట్లా కాకుండా. మనకేందంటే ఇందులోనే మనకి డీకంపోజ్ అయిపోతే మీకే ఏమైనా అదంతా ఆ నార నేచర్ అంతా
2: తగ్గిపోతుంది,
1: మీరు సాయిల్లో కలిపేసుకోవచ్చు.
2: అట్లా
3: మీరు చెప్పేది కానీ మంచిదే సార్,
1: అది అది చూడండి అన్న. ఓకే
3: ఓకే,
1: ధన్యవాదాలండి.
2: హలో,
3: హలో
2: హలో, నమస్తే, చెప్పండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్ నమస్తే సార్, నా పేరు వెంకటేష్, రోకొండ మండలం మైలారంపల్లి నుంచి మాట్లాడుతున్నారు.
2: వెంకటేష్ గారు బాగున్నారా?
3: బాగున్నాం సార్, బాగున్నారా?

0: నమస్తే అన్న. మాట్లాడండి అన్న. నమస్తే చెప్పండి అన్న.
1: సార్ నేను, నాకు 20 ఎకరాల పొలం ఉంది సార్.
0: చెప్పండి.
1: తినే చెట్లు ఉన్నాయి, మామూలు వేరే పెద్ద పంటలు వేస్తున్నాను. నేను డ్రోన్ కొనాలనుకుంటాను సార్.
0: అవునండి. అంటే మీరు సబ్సిడీ కోసం ఏమైనా ఎదురు చూస్తున్నారా, లేదు అంటే ఇండివిజువల్గానే చూస్తున్నారా, అంటే మీ వ్యక్తిగతంగా చూస్తున్నారా, లేదంటే సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ కూడా చూస్తున్నారా, అది చెప్పండి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడానికి ఒక 10 మంది రైతులు సంఘటితంగా ఉండి ఒక గ్రూప్గా ఏర్పడి తీసుకోవచ్చు. దానికి 80% వరకు సబ్సిడీ ఉందండి. అంటే మనకి 10 లక్షల ద్రోణ అయితే 8 లక్షలు సబ్సిడీ ఉంటుంది, 2 లక్షలు మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే గ్రూప్గా. అదే అదే మీరు ఏదైనా ఈ రైతు సాధి గ్రూప్స్ ఉంటాయి కదా, ఎఫ్పీఓస్ ఉన్నాయి కదండి. సో ఎఫ్పీఓస్లో మీరు భాగస్వామ్యం అయితే ఆ ఎఫ్పీఓస్ కూడా మీకు ముందు ఒక ట్రైనింగ్ ఇస్తారు, ఒక డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇస్తారు మీ గ్రూప్లో ఒకరికి. ఎందుకంటే మళ్ళీ మీరు బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునే కంటే

0: మీరు పెట్టుకోవాల్సి వస్తుంది, అంటే గ్రూప్గా. అదే అదే మీరు ఏదైనా ఈ రైతు సాధి గ్రూప్స్ ఉంటాయి కదా, ఎఫ్పీఓస్, ఎఫ్పీఓస్ ఉన్నాయి కదండి. సో ఎఫ్పీఓస్లో మీరు భాగస్వామ్యం అయితే ఆ ఎఫ్పీఓస్ కూడా మీకు ముందు ఒక ట్రైనింగ్ ఇస్తారు, ఒక డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇస్తారు మీ గ్రూప్లో ఒకరికి. ఎందుకంటే మళ్ళీ మీరు బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునే కంటే మీకే ట్రైనింగ్ ఇస్తారు గవర్నమెంట్ వారు, ఇది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వాళ్ళు ఇస్తున్నారు. సో మీరు ఆ గ్రూప్గా వెళ్తే మాత్రం మీకు ఇది 80% సబ్సిడీ ఉంటుందండి. లేదు అంటే మనకి మార్కెట్లో చాలా డ్రోన్స్ ఉన్నాయి, మేము కంపెనీ నేమ్స్ అయితే మేము చెప్పలేము, ఎందుకంటే మేము చెప్పకూడదు. సో మనకి సుమారుగా 6 లక్షల నుండి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందండి ఒక డ్రోన్. లోన్ ఇస్తారు కానీ మీకు సబ్సిడీ రాదన్న, సబ్సిడీ లేదు ప్రస్తుతానికైతే, లేదు సబ్సిడీ. ఎందుకంటే అది అమౌంట్ ఎక్కువ అమౌంట్ కదా, అందు మొత్తం అమౌంట్ అంతా ఒకరికే పోతే మళ్ళీ ఇబ్బంది కదా అన్న. అందుకే ఒక గ్రూప్గా, అందుకే మీకు ఇప్పుడు ఫ్రెష్గా అయినా ఒక గ్రూప్గా వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మాకు కావాలన్నా సరే ఇస్తారన్న. అదే అన్న, అంటే మామూలుగా ఏంటంటే ఈ సంవత్సరం నాకు ఉన్న సమాచారం ప్రకారం 930 వరకు డ్రోన్స్ శాంక్షన్ అయ్యాయంట. ఏది కాకపోతే గ్రూప్స్కి ఇస్తారు. సో మీరు మీ దగ్గర దగ్గర ఉన్న వ్యవసాయ అధికారిని ఏమన్నా స్టేట్ మొత్తం అన్న, అవి ఎందుకంటే అవి పెద్ద పెద్ద బడ్జెట్ కదా. సో మీరేంటంటే దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని కానీ లేదంటే జిల్లా వ్యవసాయ అధికారిని కానీ కలిస్తే దాని ఒక ప్రొసీజర్ అన్నీ చెప్తా, దాన్ని ఎలా నియమ నిబంధనలు అన్నీ చెప్తారనమాట.
1: ఒకసారి ఉరవకుండా ఆయన ఉన్నాడు కదా, ఏడి సత్యనారాయణ,
0: సత్యనారాయణ గారు ఆయన ఆయన కలవండి,
1: కలవండి అన్నీ చెప్తాడు మీకు వెంకటేష్ గారు.
0: ఓకేనన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
1: హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గార్లదిన్న మండలం సంజీవ్ నుంచి
1: వెంకటరామ్ సార్. గారు బాగున్నారు కదా?
2: బాగున్నాను సార్. సార్ బాగున్నారు సార్?
0: చెప్పండి అన్న.
2: సార్, చీని చెట్లో ఈ పాదులు
0: ఉన్నాయన్న. మామూలుగా ఏంటంటే చీనీ చెట్లకి పాదు చేసుకునే దానికి మన చిన్న ట్రాక్టర్ కానీ లేదంటే పెద్ద ట్రాక్టర్ కానీ హాఫ్ సెట్ అనేసి ఉంటాయి, హాఫ్ సెట్ అదే ఏమంటారు హారో అనేసి. సో దాని చుట్టూ పాదులు చేస్తుంది. లేదు అంటే మీరు మామూలుగా చీనీ చెట్లు చిన్న అదే ఒకవేళ ఈ పవర్ వీడర్స్ కూడా ఉంటాయి, సో దానితో కూడా మీకు అటాచ్మెంట్స్ ఇస్తారు. సో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ట్రాక్టర్ ఆపరేటెడ్ ఇది ఫాఫ్ సెట్స్ హారోస్ ఉంటాయండి, సో వాటిని ఉపయోగించుకుంటే మీకు పాదులు చేసేది మీకు మార్కెట్లో దొరుకుతుంది.
2: అంటే మనకి ఇక్కడ మనకి ఆ పీస్ వేరు దెబ్బ తినకోకుండా అట్లా ఏమన్నా?
0: అవునవును, అదే అది కింద పైన ఏమి దెబ్బ తినకుండా మీకు పై పైన చేసేటివి ఉన్నాయి.
2: అవునా సార్? అంటే మనకి అన్నిటికీ కాకపోయినా కూడా మనకి పండ్ల తోటలు.
0: అవునవును,
2: పరికరాలు
0: పాదులు చేసే పరికరం అయితే ఉందన్న. అది ఇది మనకి ఇది పాదులు చేసేది అంటారు, దాన్ని అందాజుగా ఎంత ఉంటుందంటే మనకి ఒక అదే 75,000 ఇలా ఉంటుందండి, 75,000 నుండి. ఎందుకంటే కాస్ట్ మనకి పీటీఓ ఆపరేటెడ్ ఉంటుందండి, అంటే మనకి పీటీఓకి తగిలించుకొని చేసుకోవచ్చు అనమాట. అది ఆఫ్సెట్ అంటే పక్కకు ఉంటుంది. మనం ఏంది మన రోటావేటర్ ఏం చేస్తుంది, అది మన వెనకవైపు ఉంటుంది కదా ట్రాక్టర్కి వెనకవైపు ఉంటుంది, అదే రకంగా ఇదేం చేస్తుంది అంటే సైడ్కి ఉంటుంది అనమాట. సో సైడ్కి ఉండడం వల్ల చుట్టూ తిరిగితే ఆ చుట్టూ నీకు పాద చేస్తూ ఉంటుంది అనమాట. ట్రాక్టర్ తగిలించుకోవాలి, ఎందుకంటే ఒకవేళ ట్రాక్టర్ తగిలించిపోయి సెల్ఫ్ ప్రొపెల్డ్ అనుకోండి, మళ్ళీ మీకు ఈ పవర్ వీడియోస్ ఉన్నాయి కదా దాన్ని చేసుకోవాలి, కానీ అంత స్పేస్ మీకు ఉండదు. అంటే అంత ఇది మొక్కకిను తర్వాత కొమ్మలకి నేలకి కొమ్మలకి అంత విశాలంగా ఉండదు కదా. సో ఇదైతే మీకు ఈజీ ఉంటుందండి. ఇది రోటోవేటర్ మాదిరి ఉంటుంది, ఒక ఆఫ్ సైడ్ ఉంటుంది, చిన్న ట్రాక్టర్ కూడా తగిలించుకోవచ్చు, చిన్నది ఉంటుంది పెద్దది కూడా ఉంటుంది. అంటే చిన్న ట్రాక్టర్ అయితే అది మనకి రోటోవేటర్ కాస్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అన్న.
2: ధన్యవాదాలు.
1: సార్, ఈ సబ్సాయిలర్ గురించి చెప్తా.
0: సబ్సాయిలర్ ఏంటంటే మనకి వర్షాధార ప్రాంతం అని ఇదివరకు చెప్పుకున్నాం కదా మనదంతా. అయితే మన రైతాంగం ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం మనం దున్నుతూ ఉంటాం. ఏది దుక్కు మొదటి దుక్కి, రెండో దుక్కి, మూడో దుక్కి చేస్తూ ఉంటారు. దానివల్ల చేస్తూ ఉంటారు కదా. అయితే మనకి మనం వాడే పరికరాలు ఒక దగ్గర దగ్గర 15 సెంటీమీటర్ల నుండి

0: 20 సెంటీమీటర్లు, అంతవరకే మనం దున్నగలం, దున్నుతా ఉన్నారు.
1: హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మాది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట సార్, దుగ్గి నాగేశ్వరయ్య సార్.
1: కర్నూలు జిల్లా?
2: అవును సార్.
0: చెప్పండి.
1: మా నాగేశ్వరయ్య గారు మాట్లాడండి సార్తో. బాగున్నారు కదా?
2: బాగున్నాను సార్. మీరు బాగున్నారు కదా సార్?
1: బాగున్నా, మాట్లాడండి.
0: నమస్తే అన్న, చెప్పండి.
2: నమస్తే సార్.
0: నమస్తే అన్న.
2: సార్, ఇప్పుడు డ్రోన్లు ఉన్నాయి కదా సార్? ఇప్పుడు
0: అవునన్న,
2: ఆ డ్రోన్లు రైతులకు ఏమైనా సబ్సిడీ ఇస్తారా సార్? ఏమన్నా?
0: అదే అన్న, ఇది వరకు కూడా మనం చెప్పాము, సబ్సిడీ అయితే ఇస్తారు. కాకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్, అంటే ఒక ఏది ఎఫ్పీఓస్ ఉన్నాయి కదా, ఎఫ్పీఓస్ కానీ లేదంటే ఒక 10 మంది 20 మంది గ్రూప్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరు వెళ్తే వాళ్ళకి మాత్రమే సబ్సిడీ 80% అదే 80% వరకు సబ్సిడీ ఉందండి. మీ దగ్గర ఒక 10 లక్షలు డ్రోన్ అనుకోండి, 8 లక్షల వరకు మ్యాక్సిమం, అంటే ఎక్కువలో ఎక్కువగా 8 లక్షల వరకు మీకు సబ్సిడీ ఉంటుంది. ఒక 10 లక్షలు డ్రోన్ తీసుకోవాలనుకుంటే 2 లక్షలు మీరు పెట్టుకోవాలి, ఆ తర్వాత 8 లక్షలు గవర్నమెంట్ వారు పెట్టుకుంటారనమాట సబ్సిడీ రూపంలో. కాకపోతే ప్రతి ఒక్క రైతు కాకుండా ఒక 10 మంది రైతులు సంఘటితంగా వెళ్తేనే ఇది జరుగుతుంది, గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్కి ఇస్తున్నారండి.
2: వాళ్ళకి ఏమన్నా మనం పొలం మీద ఏమన్నా పెట్టాలి సార్ దానికి?
0: మరి అంటే పొలం అంటే మీరు
1: ఎఫ్పీఓ తయారు చేసుకోవాలంటే కొన్ని నామ్స్ ఉంటాయి నాగేశ్వరయ్య గారు, ఆ నామ్స్ ప్రకారం చేసుకోవాలి అవి.
0: అవునండి, ఎందుకంటే పొలం కూడా ఉండాలి, పొలం ఉండాలి, తర్వాత మీకు అదే ఇలాంటి వివరాలు మీరు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు, లేదు అంటే మీ జిల్లా వ్యవసాయ అధికారిని కూడా సంప్రదిస్తే వాళ్ళు ఇవన్నీ చెప్తారండి, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంటి దాని లోటుపాట్లు ఏంటి అనేది. కాకపోతే 80% వరకు
2: ఇప్పుడు మామిడి చెట్లు ఉన్నాయి సార్, మామిడి చెట్ల మీద మనం పిచ్చిగా చేయాలంటే చాలా కష్టం సార్ ఇప్పుడు డ్రోన్ అయితే.
0: అవునన్న,
2: అందుబాటులో ఉంటుంది సార్ బాగా?
0: అవునన్న, అవును. మీరు మీ వ్యవసాయ అధికారిని కలవండి, మీకు 80% వరకు సబ్సిడీ ఉంటుందని చెప్పారనమాట.
1: వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారిని కలవండి, మిగతా విషయాలు.
0: కాకపోతే ఇక్కడ కూడా ఒకటి ఉందండి, మనకి ఇనీషియల్ మనకు మొదటగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కే వెలుసుబాటు ఉంది
1: ప్రస్తుతానికి,
0: గ్రూప్లకు కూడా.
1: ఓకే ఓకే, ఆ కమ్యూనిటీ ఉండే వాళ్ళకి ఫస్ట్
0: ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
1: ఓకే నాగేశ్వరయ్య గారు, నమస్తే.
2: మంచిది సార్, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అన్న.
1: సార్, ఇప్పుడు మనకి వ్యవసాయ పరిశోధన స్థానం రేకులకుంట.
0: అవునండి.
1: ఇప్పుడు అక్కడ కూడా అన్ని వింగులు ఉన్నాయి, అందులో మీరు కూడా వ్యవసాయ ఇంజనీరు. మరి మన వ్యవసాయ పరిశోధన స్థానం రేకులకుంట నుంచి రైతులకు ఏమేమి ఇంప్లిమెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి దాని గురించి ఒకసారి చెప్పండి.
0: సో ముఖ్యంగా మనకి అంటే మా వ్యవసాయ పరిశోధన స్థానం మొదటి నుండి కూడా ఈ వ్యవసాయ అదే యాంత్రీకరణ మీద దృష్టి కేంద్రీకరించింది, ఎందుకంటే మనకి వెంట వ్యవసాయంలో ఉపయోగపడే విత్తన గొర్రెలు ప్రధానంగా విత్తన గొర్రెల పైన గత 30-40 సంవత్సరాల నుండి విస్తృతంగా పరిశోధనలు చేసిందండి. సో దానికి అనుగుణంగానే మనకి అందరికీ తెలిసిందే మన అనంత వేరుశనగ గొర్రు అనేసి. సో ఇది చాలా ప్రాముఖ్యత పొందింది, ఎందుకంటే ఇదివరకు మాకు వ్యవసాయ పరిశోధన స్థానంలో చెప్తూ ఉంటారు రైతులు, మనం మొదట్లో ఏంటంటే కస్టమ్ హైరింగ్ మా దగ్గర అద్దె ప్రాతిపాదికన మేము ఇంప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటాను పనిముట్లు. సో ఆ పనిముట్లు తీసుకునే దానికి సీజన్ అదే వర్షం పడిన రోజు రోజంతా నైట్ వచ్చి పడుకొని ఉదయాన్నే టోకెన్ తీసుకొని వెళ్ళే పరిస్థితి నుండి ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎవరికి వారు అలాంటి అదే విత్తన గొర్రె ఉపయోగాలు చూసి వాళ్ళకి సొంతంగా వాళ్ళే ప్రొక్యూర్ చేసుకునేట్టు కూడా ఇప్పుడు పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఏ విలేజ్లో వెళ్ళినా సరే మనకి కనీసం ట్రాక్టర్ ఉన్న ప్రతి ఒక్కరికి 2-3 ట్రాక్టర్లు ఉన్న వారికి కనీసం ఒక విత్తన గొర్రె అయితే ఉంటుంది. సో అలాంటి ప్రాముఖ్యత అనంత వేరుశనగ గొర్రె అనేది ఉంది, మేము మొదటి నుండి చూసి చెప్తున్నాము. అదే రకంగా మనకి ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తర్వాత ఈ వర్షాధార ప్రాంతాల్లో మనకేంటంటే ఈ అంతర పంటలు చాలా ముఖ్యమైనవి. సో అలాంటి అంతర పంటలు వేసుకునేదానికి కూడా మనకేంటంటే కంది తర్వాత వేరుశనగ కంది, అంటే వేరుశనగ 8 వరుసలు కంది 1 వరుసతో అనంత అంతర పంటల కంది వేరుశనగ ప్లాంటర్ కూడా మనం తయారు చేస్తున్నాము. సో అదే రకంగా మనకి సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ అంటారు, అంటే విత్తనంతో పాటు మనం ఎరువులు కూడా ఇచ్చే అది విత్తన గొర్రు కూడా మనం తయారు చేశాము. అదే రకంగా ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు పడితే ఒకసారి వర్షం పడుతుంది, లేదు అంటే బాగా పడకుండా గ్యాప్ బెట్ట పరిస్థితులు వస్తున్నాయి. సో వర్షం పడేటప్పుడు వెంటనే అదేంటంటే మనకి చెప్తున్నాం కదా, మనం వర్షాధారం కదా, మనం వాన నీటిని ఎంతవరకు సంరక్షించుకోగలమో దాని మీద మన పంట అనేది ఆధారపడి ఉంటుంది, పంట దిగుబడి అనేది. సో దానికి అనుగుణంగా మనకేంటంటే బీబీఎఫ్ ప్లాంటర్ అనేసి ఒకటి చేసామండి. అంటే అదేంటంటే ఒక

0: 1.2 మీటర్లు అంటే 4 అడుగులు ఇది వెడల్పుతో ఒక బెడ్ వేస్తుంది. అటు రెండు వైపులా మనకి చాళ్ళు ఉంటాయి, గొడ్డు చాళ్ళు ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఇలాంటి అది వేస్తూ మనకి పంటను కూడా వేస్తుంది. వేరుశనగ అయితే వేరుశనగ, లేదంటే కంది అయితే కంది, లేదు ఆముదము, లేదు అంతర పంటలు, అలా వేసే పరికరాన్ని కూడా మనం రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఇది వాతావరణ పరిస్థితుల్లో, ఇదివరకు చెప్పాను కదా, ఒకటేసారి వర్షం పడేటప్పుడు కొన్ని పంటలకు గాలి అనేది చాలా ముఖ్యం. ఎంత తొందరగా మనం నీళ్ళని బయటకి ముంపు గురి కాకుండా చూసుకోవాలి. సో చూసుకున్నప్పుడు ఏమవుతుంది, పంట ఈ ఎప్పుడైతే బెడ్స్ పైన మనం పంటను వేసామో ఆ పంట అక్కడ నీళ్లు లేకుండా ఆ చాలలోకి వచ్చేసి మనం ఒకవేళ ఎక్కువ వర్షం పడేటప్పుడు నీటిని సునాయాసంగా మనం బయటకు తీసుకునే ఏర్పాటు ఉంటుంది. దానివల్ల మొక్కని ముంపుకు గురి కాకుండా చూస్తాము. రెండవది తక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో నీళ్లు, అది వర్షపు నీరు అనేది ఆ చాలల్లో జమ అయి నెమ్మదిగా భూమిలోకి ఇంకిపోయిన తర్వాత భూగర్భజలాల అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. అదే రకంగా మనకి నేలలో మట్టిలో తేమ నిల్వ చేసుకుంటుంది. తదనుగుణంగా మనకి ఎప్పుడైతే బెట్ పరిస్థితులు వస్తాయో ఆ బెట్ పరిస్థితులని కొంచెం తట్టుకునే శక్తిని మనకి పంటకి ఇస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాము, అంటే ఇలాంటి పరికరాలు కూడా. అదే రకంగా మనకి ఇప్పుడు చూస్తున్నట్టయితే వేరుశనగలో మనం గత 4-5 సంవత్సరాలు చూస్తుంటే వేరుశనగకి రైతులు అదే టాటా చెప్పే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖర్చు మొగ్గు చూపేది తగ్గిపోతుంది, దానికి బదులు కంది వేసుకుంటున్నారు. అవును, వేరుశనగ
1: ఇప్పటి నుంచి కొద్దిగా
0: పక్కకు వస్తూ ఉంది, తగ్గిపోతూ ఉంది. దానికి అనుగుణంగా ఎందుకంటే ఇప్పుడు కంది వైపు వెళ్తున్నారు, ఎందుకంటే ఈ ఖర్చు ఎక్కువైపోతుంది. సో ఖర్చు పెట్టుబడి ఎక్కువైపోతుంది. తర్వాత అకాల వర్షాల వలన వాళ్ళ పంట చేతికొచ్చే టైంలో మంచి పెద్ద వర్షాలు పడుతున్నాయి. సో దానికి అనుగుణంగా ఏంటంటే మేము ఈ రైజర్ బెడ్ ప్లాంటర్ కమ్ హెర్బిసైడ్ అప్లికేటర్ అనేసి ఒకటి చేసాం. అదంటే ఆ పనిముట్టు ఏంటంటే మనకి ప్లాంటరే, మనకి సీడ్ డ్రిల్ లేదంటే విత్తన గొర్రు, కాకపోతే 2-3 రకాలుగా జత చేసాం అనమాట. అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ టైము అది మనకి బోదల్లాగా వేస్తుంది, ఒక 3 అడుగుల మన వెడల్పులో బోదలు వేసి అటు ఇటు మనకి 2 గొడ్డు చాలు వేస్తుంది. దానివల్ల ఏంటంటే
2: వికసిత్ భారత్.
3: శ్రోతలకు నమస్కారం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదు. ఆ దేశంలోని యువతకు సరైన విద్య, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందాలి. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే దేశ ప్రగతికి నిజమైన చోదక శక్తి. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంతో నైపుణ్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయి జన్శిక్షణ్ సంస్థాన్ లాంటి సంస్థలు. మరి ఈరోజు మనకు తిరుపతి జన్శిక్షణ్ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారు ఈ సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మన శ్రోతలకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం సార్.
3: సార్, ముందుగా ఈ జన్శిక్షణ్ సంస్థాన్ ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే ఈ సంస్థ నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
4: తప్పకుండా సార్. సార్, వివిధ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కర్మాగారాలు, ఇండస్ట్రీసు, కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 1967లో భారత ప్రభుత్వం అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి తగిన నైపుణ్యాలను కల్పించాలి, ఆ ఉత్పాదకత పెంచాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడంలో ఈ నైపుణ్యం అనేది కీలకమైన అంశంగా గుర్తించి అలా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో శ్రామిక విద్యాపీఠం అని ఒక స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయించి ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి బీజం వేసింది సార్. అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం రకరకాల మార్పులు, చేర్పులు, పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల డిమాండ్కి తగ్గట్లుగా పనిచేయడం కోసం ఈ స్కీమ్లో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చి 2000 సంవత్సరంలో జనశిక్షణ సంస్థాన్ అని ఒక పేరుతో దేశవ్యాప్తంగా పనిచేయడానికి జిల్లాకు ఒక సంస్థ చొప్పున చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 JSS దరిదాపులుగా 300 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఈ జనశిక్షణ సంస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకి, యువతకి తగిన శిక్షణలు అందించేదానికోసం పనిచేస్తుంది. ముఖ్య ఉద్దేశం తీసుకుంటే కాలా

0: అనుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు తట్టుకుని మన జీవన ప్రమాణాలను పెంచుకునేదానికి తగినటువంటి నైపుణ్యాలను అందించడమే మా జేఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్.
1: సార్ అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుంది, మరి ఇందులో జనశిక్షణ సంస్థ పాత్ర ఏంటి?
0: స్కిల్ ఇండియా మిషన్ అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాంటిది సార్. దానిలో భాగంగా మనకి జనశిక్షణ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. దీనిలో జనశిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జనశిక్షణ సంస్థలో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 45 ఏళ్ళు వయసు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము శిక్షణ అందించే కార్యక్రమం సార్. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తేడాన్ని గమనించాల్సింది, పెద్దగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళైనా తగు మాత్రంగా చదువు సంధిలు కాన్సన్ట్రేషన్ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని సాగించలేనటువంటి వాళ్ళకైనా ఉపయోగపడే శిక్షణలు ఈ జనశిక్షణ సంస్థ ద్వారా మనం అందిస్తున్నాం సార్.
1: సార్ అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జేఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?
0: సార్ మనము జేఎస్ఎస్ తరఫున రెండు రకాలైనటువంటి మార్గాలలో శిక్షణాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రాంతంలో, ఒక విలేజ్లో కానీ, ఒక గ్రామంలో 20 మంది ఒక కోర్స్ మీద నేర్చుకోవడానికి ముందుకు వస్తే జనశిక్షణ సంస్థాన్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముంగిట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
1: సార్ అయితే ఇప్పుడు జేఎస్ఎస్ ద్వారా ఎలాంటి వృత్తి ఇంకా సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు? ఇంకా ప్రస్తుత యువతలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి కోర్సులకు ఉన్నాయి?
0: సరే మన అందిస్తున్నటువంటి కోర్సులు తీసుకున్నప్పుడు 82% వరకు మహిళలు ఉంటున్నారు సార్. ఈ మహిళల యొక్క ప్రధాన వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్కి సంబంధించిన అసిస్టెంట్ బ్యూటీ కేర్, అలాగే అపారల్ సెక్టార్కి సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటి వాటి మీద చాలా వరకు ఎక్కువ డిమాండ్ ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఏమైతే మనకి కేటాయించిన 60 నుంచి 64 రకాల కోర్సుల్లో దరిదాపులుగా 16 నుంచి 17 రకాల కోర్సుల్ని ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం. మన తిరుపతి జిల్లాలో ఈ సంవత్సరం అంటే 26-27 సంవత్సరం కాను 16 రకాలైనటువంటి కోర్సుల్ని మనకి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి వాటిల్లో యువతకు సంబంధించి కొంత కొత్త కొత్త రకాల కోర్సులు, న్యూ ఏజ్ కోర్సెస్ అంటున్నాం. ఉదాహరణకి డేటా అనాలిసిస్ అసిస్టెంట్, క్లౌడ్ కిచెన్, అలాగే వయోవృద్ధుల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వాళ్ళకి, అలాగే పోషక సంబంధించి ఇటువంటి సంబంధించినటువంటి కొత్త రకాల కోర్సులు, పిఎం సూర్యగర్కి సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేయడం, ఇటువంటి వాటిల్లో కూడా యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.
1: సార్ అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఇందుకు కనీస అర్హత 45 ఏళ్ల లోపు ఉండాలి అన్నారు. దీంతో పాటు ఈ వయోపరిమితి కాకుండా ఇంకా ఇతర ఏ అర్హత ప్రమాణాలు ఉన్నాయి?
0: విద్య ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందడానికి సంబంధించినటువంటి చాలా కోర్సుల్లో చదవడము రాయడము తెలిస్తే చాలు సార్. లేకపోతే కొన్ని రకాల కోర్సుల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంకొన్ని రకాల కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు మనము మినిమం క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. వయసు సంబంధించి కొన్ని కోర్సులకి 15 ఏళ్ల నుంచి మొదలయ్యి 45 ఏళ్ల వరకు అనుమతి ఉంది. అలాగే కొన్ని కోర్సులకి 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్యలో అనుమతి ఉంది. మూడో అంశం ఏంటంటే ఇక్కడ ఎలాంటి భేదభావము లేదు. అంటే మనము ఎస్సీ ఎస్టీ అని కానీ, మైనారిటీస్ అని కానీ, లేకపోతే ఆ మహిళల పురుషులని కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకపోతే ఎలాంటి బైఫర్కేషన్ లేకుండా ఎవరైనా సరే 45 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి అర్హులేదు.
1: సరే అయితే మరి ఈ గ్రామీణ ప్రాంతాలు ఇంకా పట్టణాల్లోని వెనుకబడిన వర్గాలు ఇంకా పేద కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ కార్యక్రమాలు అందించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: సార్ మనము ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరము 90 బ్యాచ్లు మనము అందిస్తాం సార్. ఈ 90 బ్యాచ్ల్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రజలకు తెలిసి మనం అక్కడికి అందించడంలో డిఆర్డిఏ తరపు నుంచి ఎస్ఎస్జీల్ని, అలాగే ఎన్జిఓల్ని, అలాగే

0: మీలాంటి మీడియాని దాంతోపాటు అనేక మంది వాలంటీర్లతో పాటు మా శిక్షణ సిబ్బంది కూడా వెళ్ళి గ్రామాలలో పరిచయం చేస్తున్నాం. దాంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా మనము ప్రజలకి చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, మన దగ్గర ఒకసారి శిక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రచారకర్తలుగా ఉన్నారు.
1: చాలా సంతోషం సార్. మరి మహిళల నైపుణ్యాభివృద్ధికి జన్ శిక్షణ సంస్థ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది? అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు ఏంటి?
0: సార్, ఇక్కడ మనకి చాలా వరకు మహిళలు వివాహం తరువాత కొంతమంది ఏదో ఒకటి నేర్చుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబానికి చేదోడు బాదుడుగా ఉండాలని కోరుకున్న అటువంటి శిక్షణ పొందడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఊరు వదిలి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కువ రోజుల పాటు సంసారాన్ని కానీ కుటుంబాన్ని వదిలి బయట వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేక లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిడియము ఇటువంటి విషయాలతో కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించిన వాళ్ళు బయట వెళ్ళడానికి, అటువంటి వాళ్ళందరికీ కూడా మన జేఎస్ఎస్ తరఫున అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి శిక్షణ అందిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి శిక్షణలో 82% మంది మహిళలే ఉంటున్నారు. మహిళలకే పూర్తిగా కేటాయించి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని క్రష్ లాంటిది కూడా మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
1: చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి జేఎస్ఎస్ ఎలాంటి శిక్షణ ఇంకా మార్గదర్శకత్వం అందిస్తుంది?
0: సార్, స్వయం ఉపాధి చేసుకోవాలనడానికి మన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోర్సుల్లో కూడా 2 రకాల సపోర్ట్ మనం అందిస్తున్నాం. ఒకటి, నేరుగా శిక్షణలో భాగంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కొన్ని కోర్సుల నుంచి 30-40% డ్యూరేషను ఈ ఎంప్లాయబిలిటీ మీదనే ఉంటుంది. దాంతోపాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఉద్యమ సర్టిఫికెట్ లాంటివి పొందడం ఎలా, బ్యాంకుల దగ్గర నుంచి ఎలాంటి రుణ సౌకర్యం పొందొచ్చు, దీంతోపాటు మనం కొంతమంది బ్యాంకర్స్ కూడా పిలిపిస్తుంటాం. మనకి ఈ ఉపాధి కోరుకున్నటువంటి శిక్షకులకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా నడుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఇక్కడ హార్డ్ స్కిల్తో పాటు వృత్తి శిక్షణతో పాటు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ను కూడా జోడించి మనం అందిస్తున్నాం సార్.
1: సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శిక్షణ అనంతరం కూడా మీరు వారి వ్యాపారాలు ప్రారంభించేందుకు మీ తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ బ్యాంకు రుణాలు, ఈ ప్రభుత్వ పథకాలు లేదా ఈ ఆర్థిక సాయం వారికి అందేలా మీరు ఎటువంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, ఆ సమన్వయం ఎలా కల్పిస్తున్నారు?
0: సార్, ప్రతి జన్ శిక్షణ సంస్థానంలోనూ లైవ్లీహుడ్ సెల్ అని ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో కొంతమందిని మనం పూర్తిగా డెడికేటెడ్ స్టాఫ్ని ఉంచాం. వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ని వాళ్ళు అందిస్తారు. దీంతోపాటు మనము వివిధ బ్యాంకుల్ని అలాగే వివిధ ప్రభుత్వ స్కీములను కూడా మనము అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాం.
1: సార్, మరి ఈ జేఎస్ఎస్లో శిక్షణ పొందిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పరిశ్రమలతో కానీ ఈ ప్రైవేట్ సంస్థలతో కానీ మీకేమైనా భాగస్వామ్యం ఉందా వాళ్ళతో?
0: సార్, మనము కొన్ని రకాల రెగ్యులర్ సెక్టార్స్లో జేఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి అపారల్ సెక్టార్, అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్. ఇక్కడ అపారల్ సెక్టార్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్తో కావచ్చు నేరుగా మనం అవగాహన కలిగి ఉన్నాం. ఎవరైతే ఉద్యోగార్థులుగా ఉంటారో అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళకి మనం రెఫరెన్స్ సర్వీసెస్ అందిస్తున్నాం. వాళ్ళని ఆ కంపెనీ యజమానాల్ని కానీ ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా పిలుచుకొచ్చి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకి ఏమైతే జీతభత్యాలు ఆఫర్ చేస్తారు అలాంటివి కూడా మనము వీళ్ళకి కోర్సు జరుగుతున్న సందర్భాలలోనే మనము వీళ్ళ దగ్గర పెడుతున్నాం. దాంతోపాటు చాలా కంపెనీస్ మన జేఎస్ఎస్ తరఫు నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ అదనంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ విషయంలో ఒకే పని చేస్తున్నప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లోను, ఇంకోటి ఏమంటే ఉత్పాదకత పెంచే దాంట్లో వాళ్ళు గుర్తించి మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి కొంత ఇన్సెంటివ్ రూపంలో అందిస్తున్నారు సార్.
1: చాలా సంతోషం సార్. మరి చివరగా ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఇంకా మహిళలకు

0: మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
1: చాలా ముఖ్యమైన అంశం. మన జేఎస్ఎస్ తరఫున మీరున్నటువంటి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు, అక్కడికి దగ్గరకి తీసుకొచ్చి మీరు నచ్చిన కోర్సుల్లో మేము అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మీకు ఫీజు అన్నది ఆల్మోస్ట్ చాలామందికి వర్తించదు. అలాగే మీ వీలైన సందర్భంలో మీరు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న విద్య కూడా మీరు అటు ఉద్యోగార్థికైనా వెళ్ళొచ్చు, లేకపోతే స్వయం ఉపాధికైనా మీరు వాడుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొందండి, మరింత జీవితాన్ని మెరుగ్గా తీర్చుకునే విధంగా తయారకండి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
0: ధన్యవాదాలు సార్. మరి ఈ నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆత్మ నిర్భర్ భారత్ నుంచి వికసిత భారత్ వైపు భారత ప్రస్థానాన్ని వేగవంతం చేసే మహత్తర సాధనమని మీ మాటల ద్వారా అర్థమైంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఎటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఎంతో సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు సార్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా చూడాలని ఉంది చిత్రం కోసం స్వర్ణలత ఉదిత్ నారాయణ్ పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

శబ్ద తరంగాలపై పలపై పలపై పలపై ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్దిసేపట్లో పార్లమెంట్ కార్యక్రమాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఏ దేశమైనా సమృద్ధిగా అభివృద్ధి చెందాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి సమీక్ష జరిపారు. పౌరుల ప్రయోజనాలను కాపాడే చర్యలను వేగవంతంగా అమలు చేయడానికి, పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక సమగ్ర సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రధాని పిలుపునిచ్చారు. అదేవిధంగా నావికులకు, వారి కుటుంబాలకు సకాలంలో సమాచారం, అత్యవసర సహాయం, కౌన్సిలింగ్ అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రబీ సీజన్కు కావలసిన ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు. ఎరువుల సరఫరాకు ఎటువంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఘర్షణల వల్ల దేశ పౌరులపై, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ప్రధానమంత్రి సూచించారు. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఈరోజు ఆమోదించింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం కింద నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశముంది. బిల్లుపై జరిగిన చర్చలో నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ, ఈ బిల్లు కేవలం ఒక చట్టసభ సవరణ మాత్రమే కాదని, ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, జాతీయ అస్తిత్వానికి

సంఘానికి, దేశ స్వాతంత్ర్య సంగ్రామ ఆదర్శాలకు ప్రతీక అన్నారు. వందేమాతరం గేయం దేశ స్వాతంత్ర్య సమరయోధులకు నిరంతర ప్రేరణగా నిలిచిందన్నారు. అంతకుముందు చర్చలో పాల్గొన్న డిఎంకే పార్టీ ఎంపీ కె కనిమొళి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఈ బిల్లు దేశ ప్రజలను విడదీస్తుందన్నారు. బిల్లుకు మద్దతు తెలుపుతూ బీజేపీకి చెందిన సంబిత్ పాత్ర మాట్లాడుతూ, ఈ చట్టం అత్యంత కీలకమైనదన్నారు. జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా గతేడాది నవంబర్ నుండి కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా జాతీయ స్థాయి వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్సభ రేపు ఉదయం 11 గంటలకు

0: 150 ఏళ్ల సందర్భంగా గతేడాది నవంబర్ నుండి కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా జాతీయ స్థాయి వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలోని విద్యార్థులు యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ బిల్లు ఉదాహరణ అని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత 2 నెలల్లోపు విచారణను, 3 నెలల్లోపు విచారణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. పేపర్ లీకేజీలు చాలా తీవ్రమైన సమస్య అని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్రంలోని మునుపటి ప్రభుత్వాల హయాంలో కూడా ఇటువంటి సంఘటనలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ బిల్లుపై చర్చ కోసం 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తెలిపారు. విపక్ష పార్టీ నేత మల్లికార్జున ఖర్గే చర్చను ప్రారంభిస్తూ, కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపైన మార్పులు మాత్రమే చేసిందని, ప్రతిపాదిత సవరణలు పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేయమన్నారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషులుగా తేలిన నేరస్తుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా పలు కీలక నిబంధనలు ఉన్నాయి. సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఐఏఎస్వి త్రివేణి మహిళా నౌకాయాన బృందంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ముఖాముఖిగా మాట్లాడి వారి అసాధారణ సాధనను, పట్టుదలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సాహసయాత్ర ద్వారా ఈ బృందం సముద్రాలను జయించడమే కాకుండా సంక్లిష్టమైన మిలిటరీ కార్యకలాపాలను మహిళలు నిర్వహించగలరా అనే ప్రశ్నించే పాతకాలపు ఆలోచనలను సైతం తిప్పికొట్టిందని రక్షణ మంత్రి చెప్పారు. ఈ విజయం దేశంలోని ప్రతి మహిళకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. వీరి విజయం మరింత మంది యువతులను సవాళ్లను అధిగమించేలా, దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ,
1: आज आप सबसे मिलने के बाद और आपका जो अनुभव रहा है उसको सुनने के बाद इस आयु में भी मेरी हौसला अफजाई हुई है कि इंसान के पास यदि फर्म कन्विक्शन है वो अपनी जिंदगी में किसी भी लक्ष्य को हासिल कर सकता है. और आज आपको अपने सामने पूरी तरह से सुरक्षित मुस्कुराते हुए बुलंद हौसले के साथ जब मैं देख रहा हूं तो मुझे बहुत ही सुखद अनुभूति हो रही है.
0: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. దేశంలో సెమీకండక్టర్ తయారీని బలోపేతం చేయడానికి, స్వయం సమృద్ధ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి ప్రభుత్వం 127,500 కోట్ల రూపాయల ఆమోదిత నిధులతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ఆమోదించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన సిఐఐ సెమీకండక్టర్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆత్మనిర్భర్త ముందుకు తీసుకువెళ్లడం అనే సదస్సులో ఆయన ఈరోజు మాట్లాడారు. ఈ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం విధానపరంగా కట్టుబడి ఉందని, ప్రస్తుత కార్యక్రమాలు అంతర్జాతీయ సెమీకండక్టర్ రంగంలో భారత స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. నషాముక్త్ భారత్, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాకారం చేసేందుకు ఆగస్టు 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ తెలిపారు. ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చేందుకు ఆధ్యాత్మిక సంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మైభారత్ యువత అంతా ఒకే వేదికపైకి వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని యువత ఎక్కువగా మత్తు పదార్థాల బారిన పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశమైనా సమృద్ధిగా, అభివృద్ధి చెందినదిగా మారాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని మన్సుఖ్ మాండవీ పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10,58,00,000 ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లతో సహా మొత్తం 33,13,00,000 గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి లోక్సభలో తెలిపారు. దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యతను ప్రభుత్వం నిర్ధారిస్తోందని, ఇందుకోసం ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ కంపెనీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 22,000 కోట్ల రూపాయలు, అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరాలలో 30,000 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంటు భవనంలో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చలు రెండు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రస్తుత వరద పరిస్థితులపైనే ప్రధానంగా సాగాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. అక్కడి సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూనే ఉంటుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

0: స్క్వాష్ క్రీడకు సంబంధించి కెనడాలోని ఆంటోరియాలో జరుగుతున్న స్క్వాష్ జూనియర్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్స్కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో 5వ సీడ్ భారత పురుషుల జట్టు 2-1 తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి సెమీస్కు చేరింది. తదుపరి మ్యాచ్లో భారత పురుషుల జట్టు జపాన్ను ఓడించి సెమీఫైనల్ చేరిన అమెరికాతో తలపడనుంది. వాతావరణం. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, కేరళం, మాహే, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. తీర ప్రాంత దక్షిణ అంతర్గత కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కొంకన్, గోవాలలో రేపటి వరకు ఇవే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా ఈరోజు మధ్య మహారాష్ట్ర, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఏ దేశమైనా సమృద్దిగా అభివృద్ధి చెందాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండడం అత్యంత అవసరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం.

శ్రోతలు ఇంతవరకు సినిమా పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీమతి ఎం నరసమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు.

శ్రోతలింతవరకు శ్రీమతి ఎం నరసమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు

0: మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఛాలెంజ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి

డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మానసిక సమస్యలు చికిత్స డాక్టర్ ఏ గురువంశీ కృష్ణ గారితో పరిచయకర్త శ్రీజీ శివశంకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 సభాష్ ఆంధ్ర శీర్షికన గండికోట రూపకం చివరి భాగం, రచన శ్రీ పి నాగాంజనేయులు, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం, 10:13 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులచే క్విజ్ కార్యక్రమం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సుందరకాండ తోలుబొమ్మలాట నేపథ్యగానం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:15 పార్లమెంటులో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక బీరువా, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్కే సూర్యనారాయణ గారిచే వీణావాద్యం, 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:02 దాటి 10 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అందాక మీ అనౌన్సర్ తాయి స్వర్ణలతకు సెలవు మరి. నమస్తే. జై హింద్.